శ్రోతలకు నమస్కారం. ఆకాశవాణి విజయవాడ కేంద్రం 358.4 మీటర్లు అనగా 837 కిలోహెర్ట్జ్పై ఎనలాగ్ ప్రసారాలతో పాటు డిఆర్ఎం రిసీవర్ ఉన్నవారు 828 కిలోహెర్ట్జ్పై డిజిటల్ ప్రసారాలు మరియు ఎఫ్ఎం 102.2 మెగాహెర్ట్జ్పై ఈనాటి ప్రసారాలు ప్రారంభం. శక సంవత్సరం 1948 భాద్రపద మాసం 21వ రోజు క్రీస్తు శకం 2026 సంవత్సరం సెప్టెంబర్ నెల 12వ తేదీ శనివారం. ఇప్పుడు సమయం 5:54 దాటి 4 సెకండ్లు. శుభోదయం.

0: దేశభక్తి గీతం విన్నారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం. ఇప్పుడు సూక్తి సుధ.
1: నిత్య జీవితంలో కొందరు మనుషుల స్వభావాలే వారి అసలైన పరిచయం. మన చుట్టూ ఎంతోమంది మనుషులు ఉంటారు, ఒకే కుటుంబంలో, ఒకే వీధిలో, ఒకే కార్యాలయంలో, ఒకే సమాజంలో అందరూ మనుషులే. కానీ అందరి స్వభావాలు ఒకేలా ఉండవు. మనిషి రూపం ఒకటే అయినా మనస్సు తీరు వేరు. మనిషి పరిచయం చేసేది అతని పేరు కాదు, అతని ప్రవర్తన మాత్రమే. మన నిత్య జీవితంలో కొందరు మనుషులను చూస్తుంటాం. తమ గురించి తామే గొప్పగా చెప్పుకుంటూ ఉంటారు. తమకు తెలిసిన విషయాలు అందరికీ తెలియాలని కోరుకుంటారు. తమ ప్రతిభను పదే పదే చెప్పుకుంటారు. అలాంటి వారికి ఒక చిన్న విషయం గుర్తు చేయాలి. నిజమైన ప్రతిభకు ప్రకటన అవసరం లేదు. పువ్వు వికసించినప్పుడు దాని సువాసనను అది చెప్పుకోదు కదా, మనం గ్రహిస్తాం. మనిషి ఎంత గొప్పవాడో అతను చెప్పుకోవటంలో కంటే అతనితో కలిసి జీవించేవాళ్ళు చెప్పటంలోనే ఉన్నది గొప్పతనం. మరికొందరు ఉంటారు, ఇతరులు ఎదగటానికి చూసి సంతోషించలేరు. పక్కింటివాడు ఇల్లు కట్టుకున్నా బాధపడతారు. ఎవరైనా ఉద్యోగం సంపాదించినా అసూయపడతారు. ఎవరైనా పేరు తెచ్చుకున్నా ఆ అదృష్టం కలిసొచ్చిందిలే అంటారు. కానీ ఇతరుల వెలుగును ఆర్పితే మన చీకటి తొలగదు. ఎదుటివాడు ఎదిగినప్పుడు మనం తగ్గిపోము. అతని విజయాన్ని మనం అభినందిస్తే మన హృదయం మాత్రం మరింత పెద్దదిగా అవుతుంది. మరికొందరు కోపానికి బానిసలై ఉంటారు. చిన్న విషయానికే కోపం, చిన్నమాటికే ఆవేశం. కోపంలో మాట్లాడిన ఒక్క మాట సంవత్సరాల బంధాన్ని కూడా దెబ్బతీయగలదు ఒక్కోసారి. అందుకే పెద్దలు చెప్పారు, కోపంలో తీసుకున్న నిర్ణయం ప్రశాంతంగా ఉన్నప్పుడు తీసుకున్న నిర్ణయంతో సమానం కాదు అని. కోపం వచ్చినప్పుడు మౌనం పాటించటం ఓటమీ కాదు, అది మన సంస్కారం. మాట్లాడటం అందరికీ వస్తుంది. ఎప్పుడు మాట్లాడాలి, ఎప్పుడు మౌనంగా ఉండాలి అనేది తెలిసిన వాడే వివేకి. ఇంకొందరు మనుషులు ఎదుటివారి దగ్గర ఒకలా వెనక మరోలా మాట్లాడుతూ ఉంటారు. ముఖం మీద నవ్వుతూ పలకరిస్తారు. వెళ్ళిన తర్వాత అదే వ్యక్తి గురించి విమర్శిస్తారు. కానీ మనం గుర్తుంచుకోవాల్సింది ఒక్కటే, ఇతరుల గురించి మనం మాట్లాడే విధానం మన వ్యక్తిత్వాన్ని మనమే బయటపెట్టుకోవటం అవుతుంది. ఎవరైనా విమర్శించే ముందు ఇది ఆలోచించాలి, నేను వారి స్థానంలో ఉంటే ఎలా స్పందించేవాడిని అని. ఒక్కసారి ఆలోచిస్తే మన మాటల్లో చాలా మార్పు వస్తుంది. ఇక మరికొందరుంటారు, ఎంత సంపద ఉన్నా సంతృప్తి ఉండదు, ఎంత ఉన్నా ఇంకా కావాలి. ఇతరులతో పోల్చుకుంటూ జీవితాన్ని గడుపుతారు. కానీ నిజమైన సంపద అంటే మన దగ్గర ఎంత ఉందో కాదు, మన దగ్గర ఉన్నదానితో మనం ఎంత ఆనందంగా జీవిస్తున్నాము అన్నది మాత్రమే. మనకు లేని దారి గురించి రోజూ ఆలోచిస్తే మన దగ్గర ఉన్నదాని విలువ ఎప్పటికీ తెలుసుకోలేం. ఒక మంచి కుటుంబం ఉండటం సంపద, మన కోసం ఎదురు చూసే మనుషులు ఉండటం కూడా సంపదే. ఆరోగ్యం ఉండటము, కంటి నిండా నిద్రపోవటం, మనస్ఫూర్తిగా నవ్వగలగటం కూడా ఒక సంపదే. మనిషి జీవితంలో డబ్బు సంపాదించటం అవసరమే, పేరు సంపాదించడం కూడా.

0: కూడా అవసరమే. కానీ వాటన్నిటికంటే మంచి పేరు సంపాదించటం గొప్ప విషయం. అందుకే మన నిత్య జీవితంలో మన కలిసే ప్రతి మనిషి నుంచి ఏదో ఒకటి నేర్చుకోవాలన్నారు. ఒకరు మంచితనం మనకి ఆదర్శం కావచ్చు, మరొకరు తప్పు మనకి గుణపాఠంగా ఉండవచ్చు. మనకు ఎదురయ్యే ప్రతి మనిషి మన జీవితంలో ఒక పాఠమే. అందుకే మనం ఇతరులను మార్చడానికే ప్రయత్నించే ముందు మనల్ని మనం మార్చుకోవాలి. మన మాటల్లో మాధుర్యం ఉండాలి, మన చేతుల్లో సహాయం ఉండాలి, మన హృదయంలో దయ ఉండాలి, మన విజయానికి వినయం తోడవ్వాలి. ఎందుకంటే ఎత్తుకు ఎదిగిన చెట్టు కొమ్మలు వంగుతాయట. అలానే మనిషి ఎదిగిన కొద్దీ అతనికి వినయం పెరగాలి. చివరిగా చిన్న మాట, మన చుట్టూ ఉన్న మనుషులు ఎలా ఉన్నారో మార్చడం మన చేతుల్లో ఉండకపోవచ్చు, కానీ వాళ్లతో మనం ఎలా ప్రవర్తించాలనేది మాత్రం పూర్తిగా మన చేతుల్లోనే ఉంది. అందుకే అహంకారానికి బదులు వినయం చూపుదాం, అసూయకు బదులు అభినందన చూపుదాం, కోపానికి బదులు ఓర్పు చూపుదాం, విమర్శకు బదులు ప్రోత్సాహం అందిద్దాం. మనిషిగా పుట్టడం సహజం, మంచి మనిషిగా గుర్తుండిపోవటం మాత్రం మన చేతుల్లోనే ఉంది.
1: మీరింతవరకు సూక్తి సుధ విన్నారు. సమర్పణ శ్రీ వైవిఎస్ గిరిరావు.

మీరింతవరకు శ్రీ వెంకటేశ్వర సుప్రభాతం విన్నారు. కార్యక్రమంలో తర్వాత అన్నమాచార్య కీర్తన.

మన రాష్ట్ర రైతాంగానికి వివిధ పంటల్లో ఈ సమయంలో చేసుకోవాల్సినటువంటి పొలం పనులేంటో గుంటూరు లామ్ ఆచార్య ఎన్జీ రంగ వ్యవసాయ విశ్వవిద్యాలయం విస్తరణ సంచాలకుల వారు ఈ విధంగా తెలియజేస్తున్నారు. ముందుగా వరి పంటను కనుక మనం చూసుకున్నట్లయితే, వర్షాభావ పరిస్థితుల్లో ఉన్న నేరుగా దుక్కి దున్ని వెద పద్ధతిలో వేసిన వరి పొలాల్లో, అంటే ఉత్తర కోస్తా కృష్ణా మండలం ఈ ప్రాంతాల్లో నీటిని జీవతాడులకు వాడుకోవాలి. అంతేకాకుండా పొటాషియం నైట్రేట్ లేదా మల్టీకే 10 గ్రాములు లీటర్ నీటికి కలిపి 15 రోజుల వ్యవధిలో పిచికారీ చేసుకోవాలి. ఎక్కువ ఉష్ణోగ్రతలు ఉన్నప్పుడు సాయంత్రం వేళల్లో నీరు పెట్టి ఉదయం తీసేస్తూ ఉండాలి. అంతేకాకుండా సల్ఫేట్ ఉన్న ఎరువులను పైపాటుగా వేయకూడదు. ఎక్కువ ఉష్ణోగ్రతలకు చౌడు భూముల్లో సాగు చేసే వరి పంటకు తరచూ మంచినీరు మార్చుకోవటం వల్ల చౌడు తీవ్రతను తగ్గించుకోవచ్చు. దుక్కి దున్నిన వెద పొలాలు లేదా మెరక ప్రాంతాల్లో ఇనుము ధాతు లోప నివారణ కోసం ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉన్నప్పుడు లీటర్ నీటికి 10 గ్రాముల అన్నబేది 1 గ్రాము నిమ్మ ఉప్పు కలిపి పిచికారీ చేసుకోవాలి. చేలో తక్కువ నీరు ఉన్నప్పుడు మూన తిరిగిన దశ నుండి పిలకల దశ వరకు 6 తడిగా నీటి తళ్లు పెడుతూ నీరు బయటకు పోకుండా పొలం గట్టును దృఢంగా చేసుకోవాలి. పిలక దశలో ఒకసారి చేను ఆరకడితే వేరు వ్యవస్థకు గాలి సోకి దిగుబడి పెరగడమే కాకుండా గ్రీన్ హౌస్ ఉద్గారాలను తగ్గించుకోవచ్చు. అంతేకాకుండా పల్ల ప్రాంతాల్లో సల్ఫైడ్ వల్ల కలిగే నష్టాలను తగ్గించుకోవచ్చు. నీటి లభ్యత తక్కువగా ఉన్నట్లయితే మురుగునీటి నాణ్యతను పరీక్షించుకొని లవణ సాంద్రత 2 డెసి సెమెన్స్ కన్నా తక్కువగా ఉన్నప్పుడు మాత్రమే సాగునీరుగా ఉపయోగించుకోవాలి. తేమ ఉన్నప్పుడే పైపాటు ఎరువులు వేసుకోవాలి. నేరుగా దుక్కి దున్ని వెదజల్లిన పొలాల్లో నీటి ఎద్దడి వల్ల పొలంలో మొక్కలు సమానంగా లేనప్పుడు, చేనుకు కాలువ నీరు వచ్చినప్పుడు ఒత్తుగా ఉన్న చోట 25 నుండి 30 రోజుల వయసు ఉన్నటువంటి మొక్కలను తీసి పలచగా ఉన్న చోట నాటుకోవాలి. లేదా అదే వయసు ఉన్నటువంటి నారు దొరికితే మరలా మొక్కను నాటుకోవాలి. ముదురు నారు అంటే 40 నుండి 55 రోజుల వయసు ఉన్నటువంటి నారును నాటుకోవాల్సి వచ్చినప్పుడు నాట్లు దగ్గర దగ్గరగా ఒత్తుగా వేసుకోవాలి. అంతేకాకుండా సిఫార్సు చేసిన ఎరువులను 2 దఫాలుగా చిరుపొట్ట దశలోపు వేసుకోవాలి. ఇక ప్రతి పంట విషయానికి వస్తే, వర్షాభావ పరిస్థితుల్లో నేలలో వేసిన ఎరువుల వినియోగ సామర్థ్యం తగ్గుతుంది.

అందువల్ల ఆకుల ద్వారా పోషకాలను అందించడం ప్రయోజనకరంగా ఉంటుంది. పంట తొలి దశలో బెట్ట పరిస్థితులు గనక ఏర్పడితే వారం 10 రోజుల వ్యవధిలో 4 సార్లు 20 గ్రాముల పొటాషియం నైట్రేట్ లేదా 10 గ్రాములు 3 పొందుములను లీటర్ నీటికి కలిపి మొక్కలపై పిచికారీ చేసుకోవాలి. పంటలో మెగ్నీషియం లోపం తలెత్తకుండా విత్తిన 45 నుండి 75 రోజుల మధ్య 10 గ్రాముల మెగ్నీషియం సల్ఫేట్ను లీటర్ నీటికి కలిపి వారం నుండి 10 రోజుల వ్యవధిలో 2 సార్లు పిచికారీ చేసుకోవాలి. అంతేకాకుండా జింకు మరియు బోరాన్ ధాతువు లోపాలను గమనించినట్లయితే జింక్ సల్ఫేట్ 2 గ్రాములు లీటర్ నీటికి మరియు బోరాక్స్ 1.5 గ్రాము లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి. ఇక అపరాల పంటల విషయానికి వస్తే అపరాల్లో మనకి అనువైనటువంటి రకాలను కనుక మనం చూసుకున్నట్లయితే మినుములో ఎల్బీజీ 904, టీబీజీ 129, ఎల్బీజీ 884, జీబీజీ 1, టీబీజీ 104, ఎల్బీజీ 752, PU 31 రకాలు అనుకూలంగా ఉంటాయి. పెసర్లో అయితే ఎల్జీజీ 630, 607, 574, 460, TM 96-2, IPM 2-14 రకాలు అనుకూలంగా ఉంటాయి. విత్తనాలను విత్తన శుద్ధి చేసి వేసుకోవాలి. దీనికోసం 1 కిలో విత్తనానికి 2.5 గ్రాముల మాంకోజెబ్ లేదా కార్బనిజం మందుతో విత్తన శుద్ధి చేసి తర్వాత 5 గ్రాముల థయోమిదాక్సం లేదా 5 మిల్లీలీటర్ల ఇమ్డాక్లోపిడ్ మందుతో విత్తన శుద్ధి చేసి విత్తినట్లయితే తొలి దశలో ఆశించే రసం పీల్చే పురుగులు తెగుళ్ల బారి నుండి పంటలను మనం కాపాడుకోవచ్చు. చివరిగా విత్తే ముందు 200 గ్రాముల రైజోబియం కల్చర్ను 10 కిలోల విత్తనానికి పట్టించి విత్తుకోవాలి. ఇక అంతర్కృషి విషయానికి వస్తే ఈ పెసర మినుము పైర్లను 4 రోజుల వరకు కలుపు బారి నుండి రక్షించుకోవాలి. 20 రోజులు 30 రోజుల దశలు గొర్రు లేదా దంతి ద్వారా అంతర్కృషి చేస్తే కలుపు నివారణతో పాటు తేమను కూడా నిలుపుకోవచ్చు. కలుపు ఎక్కువగా ఉండే భూముల్లో అయితే పెండి మిథాలిన్ 30% ఎకరాకు 1 నుంచి 1.5 లీటర్ల చొప్పున విత్తిన వెంటనే కానీ మరుసటి రోజున కానీ పిచికారీ చేసుకోవాలి. ఇక చెరకు పంట విషయానికి వస్తే డిసెంబరు జనవరి మాసాల్లో నాటినటువంటి మొక్క తోట మరియు కార్సీ తోటల్లో ఈదురు గాలులకు ఎక్కువ వర్షాలకు తోటలు పడిపోకుండా జడచుట్లు వేసుకోవాలి. ఎందువలనంటే నిలబడిన తోటల కన్నా పడిపోయిన చెరుకు తోటల్లో రస నాణ్యత దిగుబడులు గణనీయంగా తగ్గుతాయి. చెరుకు తోట నరకడానికి అయ్యే ఖర్చు కూడా ఎక్కువ అవుతుంది. ఇక మొక్కజొన్న పంట విషయానికి వస్తే రాష్ట్రంలో ఇప్పటి వరకు వివిధ ప్రాంతాల్లో సాధారణ మరియు స్వల్ప వర్షపాతం నమోదైంది. పంట ఏ దశలో ఉన్నప్పటికీ ఎక్కువ వర్షపాతం ఒకవేళ కురిసినట్లయితే పంట పొలంలో ఎక్కువగా చేరిన నీరును తీసివేసుకుని ఏర్పాటు చేసుకోవాలి. అంతేకాకుండా తెగుళ్లు వ్యాప్తి చెందకుండా ఉండేందుకు ముందు జాగ్రత్త చర్యగా మాంగోజెబ్ పొడి మందును 500 గ్రాములు లేదంటే ప్రోపికోన్జోల్ 200 మిల్లీలీటర్లు 200 లీటర్ల నీటికి కలిపి ఎకరాకి పిచికారీ చేసుకోవాలి. పంట శాకీయ దశ నుండి పుష్పించే దశలో అంటే జల్లు విడిచే సమయంలో ప్రత్యేకంగా ఇప్పుడు చెప్పినటువంటి చర్యలతో పాటు మురుగునీరుని తీసివేసిన తర్వాత పైపాటుగా యూరియా 20 నుండి 25 కిలోలు, మ్యూరేట్ ఆఫ్ పొటాష్ 15 కిలోలు ఎకరాకి బూస్టర్ డోసుగా వేసుకోవాలి. ఇక జొన్న పంట విషయానికి వస్తే జొన్న పంట పూత దశలో గింజ బూజు తెగులు లేదా బంక కారు తెగులు వచ్చే అవకాశం ఉంటుంది. దీని నివారణ కోసం ప్రోపికోన్జాల్ అనే మందును 0.5 మిల్లీలీటర్లు లీటర్ నీటికి కలిపి పూత దశలోనూ ఇంకా గింజ ఏర్పడే దశల్లో 10 రోజుల వ్యవధిలో 2 సార్లు పిచికారీ చేసుకోవాలి. ఇక నూనె గింజల పంటల విషయానికి వస్తే వేరుశెనగలో నీటితళ్లు పంట లక్షణాలు ఇంకా నేల స్వభావాన్ని బట్టి ఇస్తూ ఉండాలి. ప్రస్తుత వర్షాభావ పరిస్థితుల్లో బెట్ట ప్రభావానికి పంట దెబ్బతినకుండా 2% యూరియా ద్రావణాన్ని పిచికారీ చేసుకోవాలి. ప్రొద్దుతిరుగుళ్ళలో అయితే ఖరీఫ్లో విత్తినటువంటి పంట శాఖీ దశలో ఉంది. పంట 4 రోజులప్పుడు 12 కిలోల నత్రజని యూరియా రూపంలో ఎకరాకి 26 కిలోల చొప్పున పైపాటుగా వేసుకోవాలి. ఇక ఆముదం పంట విషయానికి వస్తే జూన్ జులై మాసంలో వేసినటువంటి ఆముదం పంట ప్రస్తుతం 60 నుండి 90 రోజుల దశలో ఉంది. అంటే కంకి ఏర్పడే దశలో ఉంది. నేలలో తగినంత తడి ఉన్నప్పుడు ఎకరాకి 6 కిలోల నత్రజని అంటే 13 కిలోల యూరియా ఎకరాకి పైపాటుగా వేసుకోవాలి. ఆగస్టు మొదటి వారంలో వేసినటువంటి ఆముదం పంట ప్రస్తుతం 4 రోజుల దశలో ఉంది. ఈ దశలో ఎకరాకి 6 కిలోల నత్రజని అంటే 13 కిలోల యూరియాని పైపాటుగా వేసుకోవాలి. జూలై మొదటి వారంలో వర్షాధారం కింద సాగు చేసిన ఆముదం పంటలో బెట్ట పరిస్థితులు ఉన్నప్పుడు బిందు సేద్యం ద్వారా 20 మిల్లీమీటర్లు 1 నుండి 2 నీటితళ్లు ఇచ్చినట్లయితే దిగుబడులు బాగా పెరిగే అవకాశం ఉంటుంది. ఇక మెట్ట వ్యవసాయం విషయానికి వస్తే వేరుశెనగ, కంది, పత్తి, ఆముదం పంటలు వర్షాధారంగా సాగులో ఉన్నాయి. కంది, ప్రత్తి, ఆముదం పంటల్లో నేల మరియు నీటి సంరక్షణ చాళ్లు వాలుకు అడ్డంగా వరుసల మధ్యలో చిన్న ట్రాక్టర్తో లేదా ఎద్దులతో లాగే పెద్ద

పడకతో గాని వేసుకోవాలి. అంతర్సేద్యం ద్వారా కలుపును నివారించుకోవాలి. వేరుశనగ పంటలో కీలక దశల్లో అంటే పుష్పించే దశ, ఓడలు దిగే దశ, ఇంకా కాయలు ఊరే దశ, ఈ దశల్లో బెట్ట పరిస్థితులు ఉన్నట్లయితే 20 మిల్లీమీటర్ల రక్షక తడి ఇవ్వాలి. నీటి కుంటల్లో కానీ లేదా కాలువలు లేదా గొట్ట బావుల్లో నీటిని ఉపయోగించుకొని కనీసం ఒక తడి పెట్టాలి. నల్లరేగడి నేలల్లో ప్రత్తి ఇంకా కంది పంటల్లో నీటి ఎద్దడి ఉన్నట్లయితే 40 మిల్లీమీటర్ల రక్షక తడి ఇవ్వాలి అని తెలియజేస్తున్నారు.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది బాలకృష్ణ ఎల్లాప్రగడ. ముందుగా ముఖ్యాంశాలు. రాష్ట్ర వ్యాప్తంగా కొత్తగా ఏర్పాటు చేసిన 10 అత్యవసర చికిత్సా కేంద్రాలను, 12 సమీకృత ప్రజారోగ్య ప్రయోగశాలలను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కేంద్ర మంత్రి జేపీ నడ్డాతో కలిసి ఈరోజు ప్రారంభించనున్నారు. విద్య ఒక్కటే ప్రజల జీవితాల్లో వెలుగును తీసుకొస్తుందనే సంపూర్ణ విశ్వాసంతో తెలంగాణ ప్రభుత్వం పనిచేస్తోందని ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. గిరిజన ప్రాంతాల్లో అవసరమైన వసతులు కల్పించడం ద్వారా చిన్నారుల బంగారు భవిష్యత్తుకు బాటలు వేయాలని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ సూచించారు. ఉద్యోగులు, పింఛనుదారులకు కరువు భత్యం బకాయిల్లో రెండింటిని విడుదల చేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్ర వ్యాప్తంగా కొత్తగా ఏర్పాటు చేసిన 10 అత్యవసర చికిత్సా కేంద్రాలను, 12 సమీకృత ప్రజారోగ్య ప్రయోగశాలలను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డాతో కలిసి ఈరోజు ప్రారంభించనున్నారు. మొత్తం 22 ప్రాజెక్టులకు 249 కోట్ల రూపాయలు ఖర్చు చేసినట్లు వైద్య ఆరోగ్య శాఖ అధికారులు వెల్లడించారు. వీటిని విజయవాడలోని బీఆర్ అంబేద్కర్ కళావేదికల్లో నిర్వహించే కార్యక్రమంలో ముఖ్యమంత్రి కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి ప్రారంభిస్తారన్నారు. ఈ 10 అత్యవసర చికిత్సా కేంద్రాల ద్వారా 500 పడకలు ప్రజలకు అందుబాటులోకి వస్తాయని, అత్యాధునిక ఆపరేషన్ థియేటర్లు, అల్ట్రాసౌండ్తో పాటు కార్డియాలజీ, నెఫ్రాలజీ, న్యూరాలజీ, న్యూరోసర్జరీ వంటి కీలక వైద్య విభాగాల సేవలు అందుతాయని అధికారులు తెలిపారు. మాదక ద్రవ్యాల నిర్మూలన, మహిళలపై నేరాల కట్టడి, రోడ్డు ప్రమాదాల నివారణ లక్ష్యంగా త్రిశూల్ పేరుతో రాష్ట్ర, జిల్లా స్థాయిల్లో ప్రత్యేక కమిటీల ఏర్పాటుకు కార్యాచరణ రూపొందించాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పోలీసు అధికారులను ఆదేశించారు. అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో నిర్వహించిన కలెక్టర్ల సదస్సులో రెండవ రోజైన నిన్న శాంతి భద్రతలపై ముఖ్యమంత్రి మాట్లాడుతూ, డ్రగ్స్ నిర్మూలన, మహిళలపై నేరాలు లేకుండా చేయటం, ప్రమాదాల నివారణ లక్ష్యంగా త్రిశూల్ కమిటీలు పనిచేయాలన్నారు. క్షేత్రస్థాయి ఉద్యోగి తప్పు చేసినా ప్రభావం ప్రభుత్వంపై పడుతుందనే విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలన్నారు. ఎవరు తప్పు చేసినా చర్య తీసుకునే పరిస్థితి రావాలని ముఖ్యమంత్రి పేర్కొంటూ,
1: ఎవరు తప్పు చేసినా ప్రివెంటివ్ గా మనం యాక్షన్ తీసుకునే పరిస్థితి రావాలి. గంజాయి, బ్లేడ్ బ్యాచ్లు గాని, రౌడీ మూకలు గాని నిర్మోహమాటంగా అణిచివేయండి. భయపడాలి. ఈ రాష్ట్రంలో ఉండాలంటే భయపడే పరిస్థితి రావాలి. రెండోది, ఎవరైనా సరే ఆడబిడ్డల జోలికి వస్తే మాత్రం, మళ్లీ మళ్లీ చెప్తున్నా, అదే చివరి రోజు కావాలి వాళ్ళకి. పోలీసు కూడా విజిబుల్ గా కనపడకూడదు, పోలీసింగ్ మాత్రం ఎఫెక్టివ్ కనపడాలి. సీఎం వస్తున్నా అంటే ఒక 15 నిమిషాల మునిపే ట్రాఫిక్ ఆఫ్ చేసే పరిస్థితి వస్తున్నారు. మా కోసం పబ్లిక్ ఇన్కన్వీనియన్స్ క్రియేట్ చేయొద్దండి.
0: విద్య ఒక్కటే ప్రజల జీవితాల్లో వెలుగును తీసుకొస్తుందనే సంపూర్ణ విశ్వాసంతో తెలంగాణ ప్రభుత్వం

0: పనిచేస్తోందని ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. రాష్ట్ర విద్యా విధానంపై శాసనసభలో నిన్న జరిగిన స్వల్పకాలిక చర్చకు ముఖ్యమంత్రి సమాధానమిచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, సామాజిక వెనుకబాటుతనానికి ఆస్తులు అంతస్తులు కారణం కాదని, నిరక్షరాస్యతే ప్రధాన కారణమని ప్రభుత్వం నిర్వహించిన సీపెక్ సర్వేలో తేలిందని వెల్లడించారు. తెలంగాణకు నూతన విద్యా విధానాన్ని రూపొందించేందుకు విద్యా కమిషన్ ఏర్పాటు చేశామన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే ప్రతి విద్యార్థిపై ప్రభుత్వం ఏటా 108,000 రూపాయలను ఖర్చు చేస్తోందని ముఖ్యమంత్రి పేర్కొంటూ,
1: తెలంగాణ రాష్ట్రంలో ఉన్న 28 లక్షల పైచిలకు విద్యార్థులు ఎవరైతే ఉన్నారో ఒక స్టూడెంట్ కి సరాసరి 1,08,000 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెడుతుంది అధ్యక్ష. ఈ రోజు విద్యార్థుల మీద పెట్టే ఖర్చులో ఏది కూడా మేము ఖర్చుగా భావించడం లేదు అధ్యక్ష. భవిష్యత్ తరాల కోసం పెట్టుబడిగా భావిస్తున్నాము. 26-27 కు వచ్చేవరకల్లా 27,663 కోట్లు 8.53% నేను పెట్టిన అధ్యక్ష. నా లక్ష్యము 15% బడ్జెట్ పెంచాలని.
0: రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం 24 అత్యవసర చికిత్సా కేంద్రాలను మంజూరు చేసిందని ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ తెలిపారు. వీటికోసం సుమారు 600 కోట్ల రూపాయలు కేటాయించిందని వెల్లడించారు. విజయవాడలోని పాత ప్రభుత్వ ఆసుపత్రిలో నూతనంగా నిర్మించిన అత్యవసర చికిత్సా కేంద్రాలను ఆయన నిన్న పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, కొత్తగా మంజూరు చేసిన 24 అత్యవసర చికిత్సా కేంద్రాలను 16 ప్రభుత్వ వైద్య కళాశాలల ఆసుపత్రులు, 3 జిల్లా ఆసుపత్రులు, 5 ప్రాంతీయ ఆసుపత్రుల్లో ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. ఈ కేంద్రాలు పూర్తిగా అందుబాటులోకి వస్తే రాష్ట్రంలో 1,275 అదనపు అత్యవసర చికిత్సా పడకలు సమకూరుతాయని వివరించారు. ఇప్పటికే నిర్మాణం పూర్తయిన 10 అత్యవసర చికిత్సా కేంద్రాలను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా ఈరోజు ప్రారంభిస్తారని చెప్పారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. గిరిజన ప్రాంతాల్లో చిన్నారుల ఆరోగ్యకరమైన ఎదుగుదలకు అవసరమైన వసతులు కల్పించడం ద్వారా వారి బంగారు భవిష్యత్తుకు బాటలు వేయాలని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ సూచించారు. గిరిజన ప్రాంతాల్లోని అంగన్వాడీ కేంద్రాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ఏలూరు, అల్లూరు సీతారామరాజు జిల్లాల పరిధిలో ఇప్పటికే చేపట్టిన 25 అంగన్వాడీ కేంద్రాల పునరుద్ధరణ ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేయాలని సూచించారు. ఉద్యోగులు, పింఛనుదారులకు పాత కరువు భత్యం బకాయిల్లో రెండింటిని విడుదల చేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నెల జీతం, పింఛన్తో కలిపి కరువు భత్యాన్ని చెల్లించనున్నారు. ఇందులో ఒక డీఏ 1.82%, మరో బకాయి 2.73% ఇస్తున్నట్లు ప్రకటించారు. 2.73% 2024 జూన్ నుంచి లెక్కించి వచ్చే ఏడాది ఏప్రిల్, జూన్, ఆగస్టు, అక్టోబర్ నెలల్లో చెల్లిస్తారు. 1.82% జనవరి 2025 నుంచి లెక్కించి 2028 జనవరి, మార్చ్, మే, జూలై నెలల్లో చెల్లించనున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. మున్సిపాలిటీలు, పంచాయతీరాజ్ సంస్థలు, ఎయిడెడ్ విద్యాసంస్థల్లోని బోధన, బోధనేతర సిబ్బందిలో పింఛన్ పొందుతున్న వారికి కూడా ఈ ప్రయోజనం వర్తిస్తుందని తెలిపారు. సముద్ర తీర ప్రాంత పర్యావరణ పరిరక్షణ లక్ష్యంగా కేంద్ర భూ విజ్ఞాన మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో స్వచ్ఛ సాగర్, సురక్షిత సాగర్ 5.0 కార్యక్రమాన్ని ఈరోజు నుంచి వారం రోజుల పాటు దేశవ్యాప్తంగా నిర్వహించనున్నారు. సముద్రాల్లో వ్యర్థాలు, ముఖ్యంగా ప్లాస్టిక్ వ్యర్థాల నివారణకు ప్రజల భాగస్వామ్యంతో 2022 నుంచి నిర్వహిస్తున్న ఈ కార్యక్రమం ఉద్యమంగా రూపుదిద్దుకుంది. దేశంలో సుమారు 11,098 కిలోమీటర్ల తీర ప్రాంతం ఉన్నట్లు భూ విజ్ఞాన మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఆంధ్రప్రదేశ్లో 14 తీర ప్రాంతాల్లో ఈ కార్యక్రమాన్ని చేపట్టనున్నట్లు తెలిపింది. సంబంధిత శాఖల అధికారులు, సిబ్బంది తీర ప్రాంత పరిశుభ్రత కార్యక్రమాల్లో ప్రజలు పాల్గొనేలా విస్తృతంగా ప్రచారం చేయాలని సూచించింది. అలాగే సముద్ర పరిరక్షణపై ప్రతిజ్ఞ చేయాలని, ఇందుకు సాగర్ ప్రహరీ మొబైల్ యాప్ వినియోగించాలని కోరింది. సామాజిక మాధ్యమాల్లో స్వచ్ఛ సాగర్ ట్యాగ్ లైన్తో కార్యక్రమాన్ని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని సూచించింది. తపాలా కార్యాలయాల్లో అందిస్తున్న సేవలకు సంబంధించిన ఫిర్యాదులు, ఇతర ప్రజా ఫిర్యాదుల పరిష్కారం కోసం ఈ నెల 23న డాక్ అదాలత్ నిర్వహించనున్నట్లు తపాలా శాఖ తెలిపింది. ఆంధ్రప్రదేశ్ చీఫ్ పోస్ట్ మాస్టర్ జనరల్ బీపీ శ్రీదేవి ఆధ్వర్యంలో విజయవాడలోని ఆంధ్రప్రదేశ్ తపాలా సర్కిల్ కార్యాలయం నుంచి ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులను సెప్టెంబర్ 22వ తేదీ లేదా అంతకుముందు విజయవాడలోని చీఫ్ పోస్ట్ మాస్టర్ జనరల్ కార్యాలయంలోని అసిస్టెంట్ డైరెక్టర్కు పోస్టు ద్వారా పంపించాలని సూచించారు. ఫిర్యాదులు పంపే కవరుపై డాక్ అదాలత్ అని స్పష్టంగా పెద్ద అక్షరాలతో రాయాలని తెలిపారు. ఫిర్యాదుదారుల కోసం ఈ నెల 23వ తేదీన ఉదయం 11 గంటలకు ఆన్లైన్లో ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. వాతావరణం. వాయువ్య, పశ్చిమ మధ్య బంగాళాఖాతం

0: చక్రవాతం దానిని ఆనుకుని ఉన్న దక్షిణ ఒడిశా ఉత్తర కోస్తా తీర ప్రాంతాలపై అల్పపీడనం కొనసాగుతోందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. దీనికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం ఏర్పడిందని, ఇది మరింత బలపడి ఉత్తర కోస్తా దక్షిణ ఒడిశా మీదుగా పశ్చిమ వాయువ్య దిశగా కదిలే అవకాశం ఉందని అమరావతిలోని వాతావరణ కేంద్రం అధికారి ఎం వెంకట్రావు వెల్లడించారు. వీటి ఫలితంగా ఉత్తర కోస్తా యానాంలలో ఈరోజు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు అనేక చోట్ల కురిసే అవకాశం ఉందని ఆయన పేర్కొంటూ,
1: ఈ రోజు ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ యానాంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు అనేక చోట్ల కురిసే అవకాశం ఉంది. దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్లో ఈరోజు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు అనేక చోట్ల కురిసే అవకాశం ఉంది. రాయలసీమలో ఈరోజు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది.
0: మరోవైపు తెలంగాణలో ఈరోజు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు చాలా చోట్ల కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రాష్ట్ర వ్యాప్తంగా కొత్తగా ఏర్పాటు చేసిన 10 అత్యవసర చికిత్సా కేంద్రాలను, 12 సమీకృత ప్రజారోగ్య ప్రయోగశాలలను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కేంద్ర మంత్రి జేపీ నడ్డాతో కలిసి ఈరోజు ప్రారంభించనున్నారు. విద్య ఒక్కటే ప్రజల జీవితాల్లో వెలుగును తీసుకొస్తుందనే సంపూర్ణ విశ్వాసంతో తెలంగాణ ప్రభుత్వం పనిచేస్తోందని ముఖ్యమంత్రి ఏరేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. గిరిజన ప్రాంతాల్లో వసతులు కల్పించడం ద్వారా చిన్నారుల బంగారు భవిష్యత్తుకు బాటలు వేయాలని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ సూచించారు. ఉద్యోగులు, పింఛనుదారులకు కరువు భత్యం బకాయిల్లో రెండింటిని విడుదల చేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
2: इयम् आकाशवाणी सम्प्रति वार्ताः श्रूयन्ताम्. प्रवाचिका रचा झा. अथ वार्ताः. अष्टादशतमं ब्रिक्स शिखर सम्मेलनम् अद्य नवदिल्ल्याः भारत मण्डपम् इत्यत्र आरप्स्यते. द्विदिवसीयमिदं भव्यं सम्मेलनम् एकादश प्रमुखोदयमानानां विकासशीलानां च अर्थव्यवस्थानां प्रतिनिधीन् परस्परं संयोजयिष्यति. उच्चस्तरीयस्य अस्य सम्मेलनस्य अवसरे ब्रिक्स सदस्य देशानां नेतारः वैश्विक शासनं, बहुपक्षवादः, व्यापारः, निवेशः, प्रौद्योगिकी, खाद्योर्जा, सुरक्षा, स्वास्थ्य सेवा, महत्वपूर्णाः आपूर्ति श्रृंखलाः चेत्येतेषु प्रमुखेषु विषयेषु चर्चां करिष्यन्ति. इदं शिखर सम्मेलनं भारतस्य अस्य वर्षस्य ब्रिक्स अध्यक्षतायाः अन्तर्गतम् आयोज्यते. अस्य सम्मेलनस्य विषयो वर्तते सुदृढतायै, नवाचाराय, सहकाराय, सतत विकासाय च निर्माणम्. अस्मिन् महत्वपूर्णे शिखर सम्मेलने अनेके प्रमुखाः विश्वनेतारः सहभागं करिष्यन्ति. प्रधानमन्त्रिणा नरेन्द्र मोदिना सह रूसस्य राष्ट्रपतिः व्लादिमीर पुतिन, चीनस्य राष्ट्रपतिः शी चिनफिंग, दक्षिणाफ्रीकादेशस्य राष्ट्रपतिः सिरिल रामाफोसा, मिस्रस्य राष्ट्रपतिः अब्दुल फतह सीसी, इण्डोनेशियादेशस्य राष्ट्रपतिः प्राबोवो सुबियान्तो तथा ईरानस्य राष्ट्रपतिः मसूद पजश्कियन अपि सम्मेलने सम्मिलिताः भविष्यन्ति. शिखर सम्मेलनस्य प्रारम्भः ब्रिक्स सदस्य देशेभ्यः समावेशिनः वैश्विक शासनस्य, बहुपक्षवादस्य च सुदृढीकरणम् इति विषयमाधृत्य आयोजितेन संवृत्सत्रेण भविष्यति. प्रधानमन्त्री नरेन्द्र मोदी अद्य शिखर सम्मेलनस्य अन्तराले ब्रिक्स नेतृभिः सह अनेकाः द्विपक्षीय वार्ताः करिष्यति. अष्टादशतमे ब्रिक्स शिखर सम्मेलने भागं ग्रहीतुम् अनेके वैदेशिक नेतारः, वरिष्ठाधिकारिणश्च नवदिल्ल्यां प्राप्तवन्तः. इण्डोनेशिया देशस्य राष्ट्रपतिः प्राबोवो सुबियान्तो ह्यः रात्रौ राष्ट्रिय राजधानीं प्राप्तवान्. अबुधाबी देशस्य युवराजः शेख खालिद बिन मोहम्मद बिन जायद अल नहयान, मलेशिया देशस्य प्रधानमन्त्री अनवर इब्राहिम, मिस्रस्य राष्ट्रपतिः अब्दुल फत्तह असीसी तथा इथियोपिया देशस्य प्रधानमन्त्री आबी अहमद अली च ह्यः सायंकाले नवदिल्ल्यां प्राप्तवन्तः. प्रधानमन्त्री नरेन्द्र मोदी उक्तवान् यत् ब्रिक्स देशाः वैश्विक नवाचारस्य अथ समाधानानां च महत्वपूर्ण केन्द्ररूपेण उद्भवन्ति. ह्यः सायंकाले नवदिल्ल्याः

భారత మండపం ఇత్యత్ర బ్రిక్స్ వ్యాపార మంచస్య నేతృణాం సత్రం సంబోధయన్ ప్రధానమంత్రి ఉక్తవాన్ యత్ బ్రిక్స్ దేశానాం ఆర్థిక సామర్థ్యం విశ్వస్య అన్య భాగానాం అపేక్షయా ప్రాయః ద్విగుణిత గత్యా వర్ధితమస్తి. సురక్షిత సాముద్రిక మార్గాణం మహత్వ

0: और सी फेरर सेफ हो, और इसलिए भारत फ्रीडम ऑफ नेविगेशन और सी फेरर्स की सेफ्टी का दृढ़ समर्थक है।
1: प्रधानमंत्री नरेन्द्र मोदी रूसस्य राष्ट्रपतिः व्लादिमीर पुतिन च ह्यः रक्षा ऊर्जा अंतरिक्ष कौशल गतिशीलता जनानां मध्ये परस्पर सम्पर्कः चेत्येतेषु सदृशेषु क्षेत्रेषु द्विपक्षीय सहकारस्य प्रगतिः समीक्षां कृतवन्तौ। नवदिल्ल्यां सम्पन्नायां द्विपक्षीय वार्तायां उभौ नेतारौ पश्चिमैशियायां कृष्ण सागर क्षेत्रे च प्रवर्तमानान् संघर्षान् समेत्य परस्पर हित सम्बद्धेषु प्रमुखेषु क्षेत्रीय वैश्विक विषयेषु स्वकीय विचारान् प्रकटितवन्तौ। प्रधानमंत्री मोदी पुनः प्रतिपादितवान् यत् संघर्षाणां समाधानस्य मार्गः संवादेन एव प्रशस्तः भवति तथा भारतं शान्ति प्रयासेषु साहाय्याय तत्परमस्ति इति वार्ताः।
2: ఆకాశవాణి విజయవాడ కేంద్రం ప్రసార విశేషాలు. ఈరోజు ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు. ఈ ప్రసారంలో ఉదయం 7:15 ఉదయరేఖలు. ఈ కార్యక్రమంలో ప్రపంచ ప్రథమ చికిత్స దినోత్సవం సందర్భంగా ప్రథమ చికిత్సపై అవగాహన, ఈ అంశం గురించి మెడికల్ కాలేజ్ డీన్ మరియు ప్రిన్సిపల్ డాక్టర్ ఎన్ ప్రేమ్నాథ్ గారితో పరిచయం వింటారు పరిచయకర్త డాక్టర్ చుండూరు మాణిక్యరావు. అనంతరం శతక పద్య సౌరభం ఈ శీర్షికన మారణకవి రచించిన భాస్కర శతక పద్యాలకు వ్యాఖ్యాన సహిత విశ్లేషణాత్మక ఆవిష్కరణ విశేషం వింటారు. సమర్పణ డాక్టర్ చివుకుల సుందరరామశర్మ. తర్వాత తల్లావజ్జుల శివశంకర శాస్త్రి జయంతి సందర్భంగా సాహితీ తీర్థులు తల్లావజ్జుల శివశంకరుడు, ఈ అంశం గురించి డాక్టర్ కోగంటి వెంకట శ్రీరంగనాయకి వీరి ప్రసంగం వింటారు. 8:30 కృష్ణాజిల్లా సమాచార లేఖ వింటారు రచన శ్రీ సామా సునీల్. 8:30 చిత్రతరంగిణి. 9:00 కర్ణాటక సంగీత సభా కార్యక్రమంలో హైదరాబాద్ బ్రదర్స్ శ్రీ డి శేషాచారి శ్రీ డి రాఘవాచారి గాత్రద్వయం వింటారు. వయోలిన్ శ్రీ పి శ్రీరామమూర్తి, మృదంగం శ్రీ ఎంఎల్ఎన్ రాజు, ఘటం శ్రీ ఎన్ సోమయాజులు. 10:00 వసుదైక కుటుంబం. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం. అనంతరం రాబోయే అతిథి. 11:00 గుర్తు చేసుకుందాం. 11:30 చిత్రగీతాలు. 12:10 లాహిరి లాహిరిలో. 12:40 లలిత సంగీత కార్యక్రమంలో శ్రీమతి పి శాంతిశ్రీ పాడిన లలిత గీతాలు, ఇంకా విద్యాపతి సంగీత రూపకం పాటలు వింటారు. 1:10 చిత్రగీతాలు. 1:30 వనితావాణి స్త్రీల కార్యక్రమంలో శ్రీమతి మాచిరాజు, మీనాకుమారి స్వీయ కవితలు వింటారు. అనంతరం లలిత గీతం. తరువాత ప్రథమ చికిత్స చేసుకోవడం వల్ల కలిగే లాభాలు, శిక్షణ యొక్క ప్రాముఖ్యత విశేషాలు వింటారు. 2:30 లలిత గీతాలు. 3:00 టీన్ టైం. 4:00 యువలయ. 4:30 ఉల్టే శబ్ద్. 7వ తరగతికి హిందీ పాఠం వింటారు ఉపాధ్యాయుని శ్రీ ఎంపీఎస్ శోభారాణి, విద్యార్థిని ఎం విజయ్. 4:45 జానపద కార్యక్రమంలో శ్రీమతి కోన సంతోషమ్మ బృందం పాడిన జానపద గీతాలు వింటారు. 5:00 చిత్రగీతాలు. 5:30 యువజనుల కార్యక్రమం యువవాణి. 6:30 పల్లెసీమల కార్యక్రమంలో పంటల్లో పరపరాగ సంపర్కం జరగడానికి తేనెటీగల ప్రాధాన్యత, ఈ అంశం గురించి డాక్టర్ కె మోహన్ రావు గారితో పరిచయం వింటారు. 6:50 వ్యవసాయ సూచనలు. 7:15 కిసాన్ వాణి. ఈ కార్యక్రమంలో చిరుధాన్యాలలో కోతానంతర పరిజ్ఞానం, ఈ అంశం గురించి బాపట్ల డాక్టర్ ఎన్టీఆర్ వ్యవసాయ కళాశాల ప్రొఫెసర్ డాక్టర్ ఎస్ విష్ణువర్ధన్ గారి ప్రసంగం వింటారు. 7:45 చిత్రగీతాలు. 8:00 నుంచి 8:30 వరకు చిత్రతరంగిణి. 8:40 దేశభక్తి గీతం, 9:15 స్పాట్లైట్, 9:30

చిత్ర జగత్. రాత్రి 10 గంటలకు జాతీయ సంగీత కార్యక్రమం ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి ప్రసారం. ప్రసార విశేషాలు విన్నారు.

ఆకాశవాణి విజయవాడ కేంద్రం సమయం 7:05, కొద్దిసేపట్లో తెలుగులో వార్తా ప్రసారం. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే.

0: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది చిలుకూరి సతీష్ కుమార్. ముందుగా ముఖ్యాంశాలు. 18వ బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశం ఈరోజు న్యూఢిల్లీలో భారత్ మండపంలో ప్రారంభమవుతుంది. ప్రపంచ వాణిజ్యానికి సురక్షితమైన సముద్ర మార్గాలు, నావికుల భద్రత ఎంతో అవసరమని ప్రధానమంత్రి నరేంద్రమోదీ స్పష్టం చేశారు. పట్టణ ప్రాంతంలో అందరికీ ఇల్లు లక్ష్యంతో ప్రధానమంత్రి ఆవాస్ యోజన అర్బన్ 2.0 కింద ప్రభుత్వం 1,77,000 ఇళ్లు ఆమోదించింది. చైనాలో ఈరోజు జరిగే హాకీ జూనియర్ ఆసియా కప్ తొలి సెమీఫైనల్లో భారత మహిళల జట్టు దక్షిణ కొరియా జట్టుతో తలపడుతుంది. 18వ బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశం ఈరోజు న్యూఢిల్లీలో భారత్ మండపంలో ప్రారంభమవుతుంది. 2 రోజుల పాటు జరిగే ఈ సదస్సులో బ్రెజిల్, చైనా, ఈజిప్ట్, ఇథియోపియా, ఇండోనేషియా, భారత్, ఇరాన్, రష్యా, సౌదీ అరేబియా, దక్షిణాఫ్రికా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ సహా 11 ప్రధాన వర్ధమాన అభివృద్ది చెందుతున్న ఆర్థిక వ్యవస్థలు ఏకతాటి పైకి రానున్నాయి. ఈ సమావేశంలో ప్రపంచ పాలన, బహుపక్షవాదం, వాణిజ్యం, పెట్టుబడులు, సాంకేతికత, ఆహార, ఇంధన భద్రత, ఆరోగ్య సంరక్షణ, విపత్తు వంటి ముఖ్యమైన అంశాలపై బ్రిక్స్ సభ్య దేశాల నాయకులు చర్చించనున్నారు. ఈ శిఖరాగ్ర సమావేశం స్థితిస్థాపకత, ఆవిష్కరణ, సహకారం, స్థిరత్వం కోసం నిర్మాణం అనే ఇతివృత్తంతో కొనసాగుతుంది. ఈ ప్రతిష్టాత్మక శిఖరాగ్ర సమావేశంలో పలువురు ప్రపంచ అగ్రనేతలు పాల్గొంటున్నారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీతో పాటు రష్యా అధ్యకుడు వ్లాదిమిర్ పుతిన్, చైనా అధ్యకుడు షీ జిన్పింగ్, దక్షిణాఫ్రికా అధ్యకుడు సిరిల్ రామఫోసా, ఈజిప్ట్ అధ్యకుడు అబ్దుల్ ఫత్తా, ఇండోనేషియా అధ్యకులు ప్రబోవో సుబియాంటో, ఇరాన్ అధ్యకుడు పెజెష్కియాన్ తదితరులు పాల్గొనున్నారు. ఈ శిఖరాగ్ర సమావేశం సందర్భంగా ప్రధానమంత్రి ఈరోజు బ్రిక్స్ నాయకులతో వరుస ద్వైపాక్షిక చర్చలు జరపనున్నారు. చైనా అధ్యకుడు షీ జిన్పింగ్, అబుదాబి క్రౌన్ ప్రిన్స్ షేక్ ఖాలిద్ బిన్ మొహమ్మద్ బిన్ జాయద్ అల్ నహ్యాన్, ఇథియోపియా ప్రధానమంత్రి అబీ అహ్మద్ అలీ, మలేషియా ప్రధానమంత్రి అన్వర్ ఇబ్రాహీం, వియత్నాం ప్రధానమంత్రి లే మిన్ హోంగ్లతో సమావేశం కానున్నారు. ప్రపంచ వాణిజ్యానికి సురక్షితమైన సముద్ర మార్గాలు, నావికుల భద్రత ఎంతో ముఖ్యమని ప్రధానమంత్రి నరేంద్రమోదీ స్పష్టం చేశారు. వాణిజ్య అడ్డంకులు తొలగించి వ్యాపార అవకాశాలు విస్తరించేందుకు బ్రిక్స్ దేశాలు కలిసి పనిచేయాలని పిలుపునిచ్చారు. న్యూఢిల్లీలో భారత్ మండపంలో జరిగిన బ్రిక్స్ బిజినెస్ ఫోరం నేతల సదస్సులో ప్రధానమంత్రి మాట్లాడుతూ,
1: గ్లోబల్ ట్రేడ్ తభీ ఆగే బడ్ సక్తా హై జబ్ సీ లేన్ సెక్యూర్ హో, సప్లై రూట్ ఓపెన్ హో ఔర్ సీ ఫేరర్ సేఫ్ హో, ఔర్ ఇస్లియే భారత్ ఫ్రీడమ్ ఆఫ్ నేవిగేషన్ ఔర్ సీ ఫేరర్స్ కి సేఫ్టీ కా దృఢ సమర్థక హై.
0: భారత్ నేడు వృద్ధికి, స్థిరత్వానికి నమ్మకమైన వనరుగా నిలుస్తుందని చెప్పారు. మేక్ ఇన్ ఇండియా, ఇన్నోవేట్ విత్ ఇండియా, స్కేల్ ఫర్ ది వరల్డ్ నినాదాలు పునరుద్ఘాటించారు. 2014 నుంచి భారత్ దాదాపు 40 దేశాలతో స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందాలు కుదుర్చుకుందని గుర్తు చేశారు.
1: आज जब दुनिया में ट्रेड बैरियर्स बढ़ रहे हैं, भारत इकोनॉमिक ब्रिजेज बना रहा है. 2014 के बाद से हमने दुनिया के करीब 40 कंट्रीज के साथ फ्री ट्रेड एग्रीमेंट्स किए हैं. ब्रिक्स में भी हमारी अप्रोच यही है कि बैरियर्स को कम करना और बिजनेसेस के लिए अवसर बढ़ाना.
0: బ్రిక్స్ ఇంక్యుబేటర్ నెట్వర్క్, ఎంఎస్ఎంఈ పోర్టల్, స్టార్టప్ ఇన్నోవేషన్ ఫండ్ వంటి కార్యక్రమాలతో స్టార్టప్లు, చిన్న మధ్యతరహా పరిశ్రమలు మార్కెట్స్తో అనుసంధానించాలని మోదీ కోరారు. బ్రిక్స్ దేశాలు ప్రపంచ జనాభాలో 50%, జీడీపీలో 40%, ప్రపంచ వాణిజ్యంలో 25% పైగా ప్రాతినిధ్యం వహిస్తున్నాయని తెలిపారు.

0: 2006లో 4 దేశాలతో ప్రారంభమైన ఈ కూటమి నేడు 21 దేశాలతో విస్తరించిందని హర్షం వ్యక్తం చేశారు. ఈ సదస్సులో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ మాట్లాడుతూ గత 5 ఏళ్లలో ప్రపంచ జీడీపీలో 40% పైగా బ్రిక్స్ దేశాల ద్వారా ఉత్పత్తి అయిందని చెప్పారు. ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియాన్ మాట్లాడుతూ సభ్య దేశాల మధ్య వాణిజ్యంలో జాతీయ కరెన్సీల వాడకం విస్తరించాలని సూచించారు. దక్షిణాఫ్రికా అధ్యక్షుడు రామఫోసా మాట్లాడుతూ తయారీ సాంకేతికతలో గ్లోబల్ సౌత్ నాయకత్వం వహించాలని కోరుతూ ఏకపక్ష ఆంక్షలపై ఆందోళన వ్యక్తం చేశారు. అలాగే కేంద్ర వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్ మాట్లాడుతూ భారత్ అధ్యక్షతన బ్రిక్స్ వాణిజ్యాన్ని సాధించే దిశగా అడుగులు వేస్తోందని, ఈ సహకారం రైతులు, మహిళా పారిశ్రామికవేత్తలు, యువతకు ప్రయోజనకరంగా ఉంటుందని వెల్లడించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నిన్న న్యూఢిల్లీలో రష్యా అధ్యకుడు వ్లాదిమిర్ పుతిన్, ఇరాన్ అధ్యకుడు పెజెష్కియాన్, ఐక్యరాజ్య సమితి జనరల్ ఆంటోనియో గుటెరస్తో ద్వైపాక్షిక సమావేశం నిర్వహించారు. రష్యా అధ్యకుడు పుతిన్తో జరిగిన సమావేశంలో రాజకీయాలు, వాణిజ్యం, రక్షణ, ఇంధన రంగం, అంతరిక్షం వంటి పలు రంగాల్లో ద్వైపాక్షిక సహకార పురోగతి ఇరువురు నేతలు సమీక్షించారు. పశ్చిమాసియా, నల్ల సముద్ర ప్రాంతాల్లో నెలకొన్న ఉద్రిక్తతల గురించి చర్చించారు. వివాదాల పరిష్కారానికి చర్చలు, దౌత్యమే సరైన మార్గమని మరోసారి స్పష్టం చేశారు. రష్యాలో జరిగే 24వ భారత్ రష్యా వార్షిక సదస్సు కోసం రష్యాను సందర్శించాల్సిందిగా పుతిన్ చేసిన ఆహ్వానం మోదీ అంగీకరించారు. ఈ సమావేశంలో ప్రధాని మోదీ పుతిన్కు తమిళ ప్రాచీన గ్రంథం తిరుక్కురల్ రష్యన్ అనువాదాన్ని బహూకరించారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HVDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. బ్రిక్స్ సదస్సు సందర్భంగా రష్యా అధ్యకుడు వ్లాదిమిర్ పుతిన్కు తమిళ సాంప్రదాయ గ్రంథం తిరుక్కురల్ రష్యన్ అనువాదాన్ని బహుకరించిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీని ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ అభినందించారు. ఇది దేశ నాగరికత వారసత్వానికి అద్దం పడుతుందని సోషల్ మీడియా వేదికగా పేర్కొన్నారు. భారతీయ సనాతన జ్ఞానం, భాషలు, సరిహద్దులు దాటి విస్తరించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. తిరువళ్లువర్ అందించిన సార్వత్రిక విజ్ఞానం ఎలాంటి సరిహద్దులు, సంస్కృతికైనా అతీతంగా భారతదేశ శాశ్వత సందేశం ప్రపంచానికి చాటుతూనే ఉందని ఉపరాష్టపతి కొనియాడారు. పట్టణ ప్రాంతాల్లో అందరికీ ఇల్లు లక్ష్యంతో ప్రధానమంత్రి ఆవాస్ యోజన అర్బన్ 2.0 కింద ప్రభుత్వం 18,77,000 ఇల్లు ఆమోదించింది. న్యూఢిల్లీలో గృహ నిర్మాణ, పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ పట్టణాభివృద్ది శాఖ కార్యదర్శి సత్యేంద్ర సింగ్ అధ్యక్షతన సెంట్రల్ శాంక్షనింగ్ అండ్ మానిటరింగ్ కమిటీ 9వ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ సమావేశంలో పీఎంఏవైయు 2.0 కింద సుమారు 29,000 అదనపు ఇళ్లను అస్సాం, బీహార్, గుజరాత్, తెలంగాణ, త్రిపుర, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలకు ఆమోదించారు. అర్హులైన లబ్దిదారులందరికీ పథక ఫలాలు అందేలా చూడాలని, పీఎంఏవైయు 2.0 అమలు పర్యవేక్షణ కోసం సమిష్టిగా కృషి చేయాలని రాష్ట్రాలను కోరారు. ప్రధానమంత్రి కిసాన్ మాన్ధన్ యోజన నేటితో 7 ఏళ్లు పూర్తి చేసుకుంది. చిన్న సన్నకారు రైతులకు సామాజిక భద్రత కల్పించే లక్ష్యంతో 2019లో ఈ పథకం ప్రారంభించారు. ఈ పథకం కింద అర్హులైన రైతులకు 60 ఏళ్ల వయసు తర్వాత నెలకు కనీసం 3,000 రూపాయల కనిష్ట పెన్షన్ లభిస్తుంది. వృద్ధాప్యంలో రైతులకు ఆర్థిక స్థిరత్వం, భద్రత కల్పించేందుకు ఈ పెన్షన్ పథకం రూపొందించబడింది. గత 7 ఏళ్లలో చిన్న సన్నకారు రైతులకు ఇది ఒక ముఖ్యమైన సామాజిక భద్రత పథకంగా నిలిచింది. భవిష్యత్ కోసం మరింత ఆర్థిక నమ్మకంతో ప్రణాళికలు వేసుకునేందుకు రైతన్నలకు ఎంతగానో సహాయపడుతుంది. గ్లోబల్ సౌత్కు బలమైన గొంతుగ్గా ప్రపంచ సహకారానికి శక్తివంతమైన వేదికగా బ్రిక్స్ కూటమిని బలోపేతం చేసిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దూరదృష్టిని అసోచాం అభినందించింది. అసోచాం అధ్యకుడు నిర్మల్ కేమిండా మాట్లాడుతూ బ్రిక్స్ సహకారాన్ని వ్యాపార ఫలితాలుగా మార్చాలన్న మోదీ దృక్పథం కీలకమని పేర్కొన్నారు. బ్రిక్స్ దేశాల మధ్య వాణిజ్యం, పెట్టుబడులు, సాంకేతికత, స్టార్టప్ భాగస్వామ్యులు చేయడం ద్వారా అవకాశాలు లభిస్తాయని చెప్పారు. ఆవిష్కరణలు, డిజిటల్ పరిష్కారాలు, మౌలిక సదుపాయాలు, బ్రిక్స్ స్టార్టప్ ఇన్నోవేషన్ ఫండ్ వంటి కార్యక్రమాలపై ప్రత్యేక దృష్టి పెట్టడంతో భారతీయ సంస్థలు ప్రపంచ స్థాయిలో ఎదిగేందుకు ఎంతగానో దోహదపడుతుందని తెలిపారు. 18వ బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సులో పాల్గొనేందుకు పలు దేశాల విదేశాంగ నేతలు, ఉన్నతాధికారులు న్యూఢిల్లీకి చేరుకున్నారు. ఇండోనేషియా అధ్యకుడు ప్రభువో సుబియాంటో నిన్న రాత్రి ఢిల్లీకి చేరుకున్నారు. విమానాశ్రయంలో ఆయనకు బొగ్గు గనుల శాఖ సహాయ మంత్రి సతీష్ చంద్ర దుబే స్వాగతం పలికారు. ఇక ఆఫ్రికన్ యూనియన్కు ప్రాతినిధ్యం వహించేందుకు బురుండి అధ్యకుడు ఇవారిస్టే న్యూఢిల్లీకి వచ్చారు. ఆయనకు భారీ పరిశ్రమలు, ఉక్కు శాఖ సహాయ మంత్రి భూపతిరాజ్ శ్రీనివాస్ వర్మ స్వాగతం పలికారు. ఇక అబుదాబీ క్రౌన్ ప్రిన్స్ బిన్ జాయిద్ అల్ నహ్యాన్, మలేషియా ప్రధాని అన్వర్ ఇబ్రాహీం భారత్ చేరుకున్నారు. వారికి విదేశ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి కీర్తివర్ధన్ స్వాగతం పలికారు. దేశంలో పలు ప్రాంతాల్లో ఈరోజు భారీ వర్షాలు, ఈదురుగాలులతో ఉరుములతో కూడిన వాతావరణం నెలకొనే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. కోస్తాంధ్రలో ఈరోజు భారీ వర్షాలుతో కూడిన ఈదురుగాలు వీచే అవకాశం ఉన్నదని ఆరెంజ్ హెచ్చరిక జారీ చేసింది. దీంతో పాటు ఉత్తరాఖండ్, గుజరాత్, కొంకణ్, గోవా, మధ్యప్రదేశ్, మహారాష్ట, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల్లో భారీ వర్షాలు పడే సూచనలున్నాయని, ఒడిశా, తెలంగాణ, పశ్చిమ బెంగాల్, ఈశాన్య రాష్ట్రాల్లో కొన్ని ప్రాంతాల్లో ఇలాంటి వాతావరణ పరిస్థితులు ఉండవచ్చని ఐఎండీ తెలిపింది. మరోవైపు తమిళనాడు, పుదుచ్చేరి, కారైకల్, విదర్భ, బీహార్, రాజస్థాన్, అండమాన్ నికోబార్ దీవుల్లో రాగల 2 రోజుల పాటు ఉరుములు మెరుపుతూ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. చైనాలో మోకీ వేదికగా జరుగుతున్న హాకీ జూనియర్ ఆసియా కప్ తొలి సెమీఫైనల్లో భారత మహిళల జట్టు ఈరోజు దక్షిణ కొరియా జట్టుతో తలపడుతుంది. భారత కాలమానం ప్రకారం ఈ ఉదయం 9:15 ఈ మ్యాచ్ ప్రారంభమవుతుంది. క్వార్టర్ ఫైనల్లో పాకిస్తాన్పై 19 తేడాతో విజయం సాధించి భారత్ సెమీస్లోకి దూసుకెళ్లింది. మరో సెమీఫైనల్లో చైనా జపాన్తో తలపడుతుంది. పద్దెనిమిదవ బ్రిక్స్ శిఖరాగ్ర సమాపేశం ఈరోజు న్యూఢిల్లీలో భారత మండపంలో ప్రారంభమవుతుంది. ప్రపంచ వాణిజ్యానికి సురక్షితమైన సముద్ర మార్గాలు, నావికుల భద్రత ఎంతో ముఖ్యమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. పట్టణ ప్రాంతాల్లో అందరికీ ఇల్లు లక్ష్యంతో ప్రధానమంత్రి ఆవాస్ యోజన అర్బన్ 2.0 కింద ప్రభుత్వం 18,77,000 ఇల్లు ఆమోదించింది. చైనాలో ఈరోజు జరిగే హాకీ జూనియర్ ఆసియా కప్ తొలి సెమీఫైనల్లో భారత మహిళల జట్టు దక్షిణ కొరియాతో తలపడుతుంది. ఆకాశవాణి వార్తల ఇంతటితో సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 12:30 జాతీయ వార్తలు వినవచ్చు.
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రం.

0: ఈనాటి కార్యక్రమంలో ముందుగా ప్రపంచ ప్రథమ చికిత్సా దినోత్సవం సందర్భంగా ప్రథమ చికిత్సపై అవగాహన ఈ అంశం గురించి మెడికల్ కాలేజ్ డీన్ మరియు ప్రిన్సిపల్ డాక్టర్ ఎన్ ప్రేమ్నాథ్ గారితో పరిచయం వింటారు పరిచయకర్త డాక్టర్ చుండూరు మాణిక్యరావు.
1: ప్రపంచ ప్రథమ చికిత్స దినోత్సవం సందర్భంగా మెడికల్ కాలేజీకి డీన్గా ప్రిన్సిపల్గా ఇప్పటికీ సేవలు అందిస్తున్న డాక్టర్ ఎన్ ప్రేమనాథన్ గారు మన ముందున్నారు. అసలు ఈ వరల్డ్ ఫస్ట్ ఎయిడ్ డే అంటే ప్రపంచ ప్రథమ చికిత్సా దినోత్సవం ఎందుకు జరుపుకుంటారు, దీన్ని ఎందుకు ప్రపంచ ఫస్ట్ ఎయిడ్ దినోత్సవంగా నిర్ధారించారు ఇత్యాది విషయాలన్నీ అడిగి తెలుసుకుందాం. నమస్కారం డాక్టర్ ప్రేమనాథన్ గారు.
2: నమస్తే సార్.
1: సార్ అసలు వరల్డ్ ఫస్ట్ ఎయిడ్ డే అంటే ఏమిటి, అసలు ఎందుకు పెట్టారు ఇది?
2: ఇది ఫస్ట్ ఎయిడ్ డే అనేది ముఖ్యంగా ఇప్పుడు ప్రజలకి కామన్ మ్యాన్కి అందరికీ అవగాహన కోసం, ఏంటంటే వరల్డ్ హెచ్ ఆర్గనైజేషన్ ప్రకారం ఎన్నో వేల మంది లక్షల మంది ఫస్ట్ ఎయిడ్ లేక చనిపోతున్నారు. అలా చనిపోకుండా ఉండటానికి ప్రథమ చికిత్సతో మనము దాన్ని అదుపు చేసే ఉద్దేశం మీద ఫస్ట్ ఎయిడ్ డే అనేది ఏర్పాటు చేశారు. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే కామన్ మ్యాన్, డాక్టర్ కాదు కామన్ మ్యాన్, ఎనీ పర్సన్ ఇన్ ద ఫ్యామిలీ కానీ సొసైటీలో కొన్ని ప్రథమ చికిత్స విషయాలు తెలుసుకుంటే 50% కేసెస్ వరకు మనం సేవ్ చేయొచ్చు, తర్వాత డాక్టర్ గారి దగ్గరికి పంపించవచ్చు. ప్రథమ చికిత్స అంటే మొదట మనం డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళకుండా కామన్ మ్యాన్గా మనం చేసే వైద్యం లేదా చికిత్స.
1: ఈ ఫస్ట్ ఎయిడ్ డే ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 2వ శనివారం అంటే ఈ సంవత్సరం సెప్టెంబర్ 12 వచ్చింది. సహజంగా ఫస్ట్ ఎయిడ్ ఎక్కడెక్కడ ఉపయోగపడుతుంది, ప్రథమ చికిత్స ఏ అవసరాల్లో చేయాల్సి వస్తుంది అంటే సహజంగా రోడ్డు ప్రమాదం, గుండెపోటు వచ్చినప్పుడు, పాము కరిచినప్పుడు, ఇంకా ఇతరితర విషయాలు. అసలు ఈ ఫస్ట్ ఎయిడ్ ఏ విధంగా చేస్తారు ఇప్పుడు నేను చెప్పిన ఈ ఉదాహరించిన విషయాల్లో?
2: ఫస్ట్ ఎయిడ్ అనేది ముఖ్యంగా యాక్సిడెంట్స్, అలాగే ఫ్లడ్స్, తర్వాత బరన్స్, స్నేక్ బైట్, డాగ్ బైట్, అలా వేరియస్ కండిషన్స్లో ఇవి చేస్తారు. ఇవి ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ ఎయిడ్ మొదట చేయాల్సింది ఏంటంటే పేషెంట్కి ఏబిసిడీలో చూసుకుంటే మనం ఏ అంటే ఎయిర్ గాలి వస్తుందో లేదో చూడాలి. జనాలు ఏంటంటే గుమిగూడిపోతారు, గుమిగూడుకుంటే ఎయిర్ వచ్చేస్తాయి. తర్వాత బి అంటే బ్రీత్,

0: మనిషికి గాలి పీల్చుకుంటున్నాడా లేదా అనేది ఒకటి చూడాలి. అంటే ఊపిరి కదులుతుందా, సి అంటే కార్డియోపల్మరీ రెసస్సిటేషన్, అంటే మనం గుండెని స్టిమ్యులేట్ చేసి గుండె పనిచేసేటట్టు చూడటం. అలాగే చుట్టుపక్కల ఏమైనా ఇంజురీస్ ఉన్నాయో లేదో బట్టలు ఇలాంటి అన్నిటి కూడా ముందు అబ్జర్వ్ చేయాలన్నమాట. అది వీటిలో చేయాల్సింది.
1: ఏబిసి
0: ఏబిసి డి
1: డి అంటే ఏమిటండి?
0: డిఫరెంట్ చుట్టూ ఉన్నటువంటి
1: సరౌండింగ్స్
0: ఉన్నటువంటి.
1: ఏ అంటే ఎయిరు,
0: బి అంటే బ్రీతింగ్
1: బ్రీతింగ్,
0: సి అంటే కార్డియోపల్మరీ కార్డియక్ కండిషన్, గుండె పనిచేస్తుంది,
1: గుండె పనిచేస్తుందా లేదా, అతను గాలి తగిలే విధంగా చూడాలి, రెండు
0: ఊపిరి
1: తీసుకుంటున్నాడా లేదా చూడాలి,
0: గుండె పనిచేస్తుందా,
1: గుండె పనిచేస్తుందా లేదా చూడాలి, నాలుగు
0: అవయవాల్లో ఎక్కడన్నా
1: ఇంకా మిగతా అవయవాల్లో ఏమన్నా లోపాలు ఇబ్బందులు ఉంటే వెంటనే ఐడెంటిఫై చేసి దాన్ని కూడా కంట్రోల్ చేయడానికి ప్రయత్నం
0: చేయాలి.
1: ఈ ఫస్ట్ ఎయిడ్ ఇప్పుడు ఇందాక మీరు చెప్పినట్టు రోడ్డు ప్రమాదాలు కానీ అగ్ని ప్రమాదాలు కానీ గుండెపోటు కానీ వచ్చిన పరిస్థితుల్లో అతనికి ఏ విధమైన అవగాహన ఉంటే ఆ వ్యక్తి సదరు బాధితుడు వైద్యశాలకు వెళ్లే లోపల రికవరీ అవడానికి ఆస్కారం ఉంటుంది.
0: కొందరికి మధ్య ఫస్ట్ ఎయిడ్ ట్రైనింగ్ సెంటర్స్ అని పెట్టి ఇస్తున్నారు, లేకపోయినా సరే ఫస్ట్ ఎయిడ్ కొన్ని కొన్ని మినిమం థింగ్స్ నేర్చుకుంటే చాలు. ప్రతి కామన్ మ్యాన్ కూడా నేర్చుకుంటే వాటిని ఎంప్లాయ్ చేసేసి పేషెంట్ ని బ్రతికించవచ్చండి.
1: ఇప్పుడు ఉదాహరణకి ఇప్పుడు బస్సుల్లోను ట్రైన్లోను లేదా మన కారులోను లేకపోతే మనకి ప్రైవేట్ వెహికల్స్ ఉంటే అందులో ఫస్ట్ ఎయిడ్ కిట్ ఉంటుంది.
0: అవును.
1: ఆ ఫస్ట్ ఎయిడ్ కిట్ లో ఏమేమి ఉండాలి?
0: ఫస్ట్ ఎయిడ్ కిట్ లో కామన్ గా ఉండాల్సింది కాటన్ అండి, బ్యాండేజ్ రోలర్, పారాసిటమాల్ టాబ్లెట్స్, యాంటీసెప్టిక్స్ అంటే బిటాడిన్ లాంటి కానీ, బిటాడిన్ స్ప్రే కానీ, ఇప్పుడు అబ్జర్వ్ ద పాయింట్స్, టార్చ్ ఇలా ముఖ్యమైనవి ఉండాలండి.
1: ఇప్పుడు అతను మెడికల్ మీద అవగాహన లేదు, ఉదాహరణకి ఎక్కడో పొలంలో ఒక రైతును లేకపోతే ఇంకో వ్యక్తిను పాము కాటేసింది కాలు మీద, ఆ సమయంలో ఎలాంటి ప్రథమ చికిత్స అవసరం?
0: వెంటనే మనము పాయిజన్ పైకి వెళ్లకుండా టై చేయాలండి. పై చేసి ఇప్పుడు ఏంటంటే తెలియకోకుండా నోటితో లాగేస్తారు, అది చాలా ప్రమాదం, అలాంటివి చేయకూడదు. పేషెంట్ అన్నిటికంటే చాలా ముఖ్యమైనదంటే ఇన్సూరెన్స్, అంటే మనకి ధైర్యంగా ఉంటున్నాను. పాము కరిచిందంటే సాధారణంగా 80% పాయిజనస్ స్నేక్స్ ఉండవు, ఓన్లీ 20 ఉంటాయి. అలాంటప్పుడు మనకి ఇన్సూరెన్స్, పేషెంట్కి ఏం అవ్వదనేది ఇన్సూరెన్స్ ధైర్యం చెప్పాలి, చాలా ఇంపార్టెంట్. తర్వాత ఏదైతే ఏ స్నేక్ ఏదైనా ఉంటే అలాంటిది ఐడెంటిఫై చేస్తే ఫోటో తీసి పంపించాలి. లోకల్గా కూడా ఏమి అప్లై చేయకూడదు.
1: ఇప్పుడు ఏదైనా యాక్సిడెంట్ లో అతనికి గాయమైంది, ఇప్పుడు అతని దగ్గర మంచి క్లాత్ లేదు, అందుబాటులో ఉన్న గుడ్డతో ఆ బ్లడ్ బ్లీడింగ్ అవ్వకుండా కట్టేయచ్చిన, చాలా మంది అలా చేయకూడదు అది ఇది అంటూ ఉంటారు.
0: లేదండి, మంచి శుభ్రమైన క్లాత్ ఏదైనా సరే, విషయం ఏంటంటే బ్లీడింగ్ ఆగేయాలంటే టై చేయాలి, రక్తనాళాన్ని దాన్ని టై అయి చేసేస్తే బ్లీడింగ్ రక్తం బయటికి రాకుండా ఉంటది, అలా కట్టి ఉంచాలండి. అలా వెంటనే తీసేయకూడదు, మళ్ళీ తీసుకట్టేస్తే అలా కంటిన్యూస్ గా బ్లడ్ లాస్ ఎక్కువ అవుతుంది, కంటిన్యూస్ గా అట్లాగే ఉండాలి. అవసరమైతే వేరే క్లాత్ ఇంకోటి కట్టాలి.
1: తడిచిపోయింది
0: కట్టేయాలి, అంటే మినిమం 10 లో బ్లీడింగ్ టైమ్ లో ఆగిపోతుంది, వెంటనే తీసేసి చేస్తే మాత్రం ప్రమాదం, ఎక్కువ బ్లీడింగ్ అవుతుంది. ట్రై చేసి ఎక్కువ ప్లేస్ ఉంచాలి, ఇంకా లేదనుకుంటే వెంటనే ఇంకోటి పెట్టాలి. తడిచిపోయిందంటే మళ్ళీ వేరే ఇంకోటి వేయాలి,
1: దాని మీద వేయాలి, కానీ మళ్ళీ దాన్ని తీసి మళ్ళీ ఫ్రెష్ గా వేస్తే మళ్ళీ ఎక్కువ బ్లీడింగ్ అయ్యే అవకాశం. ఇప్పుడు అవేర్నెస్ వచ్చిన కాలంలో టీవీలోను ఫోన్లోను అన్నిట్లో చూస్తాం సిపిఆర్, చాలా మంది సిపిఆర్ నేర్చుకోండి. ఇప్పుడు ఇటీవల కాలం పేపర్లో కూడా చూస్తూ ఉంటాం, ఇప్పుడు ఒక డ్రైవర్ కి హార్ట్ అటాక్ వచ్చింది, ఆయన స్టీరింగ్ మీద కూలబడిపోయాడు, అందులో ఉన్న విద్యార్థులు సిపిఆర్ చేసి బతికించారు, లేకపోతే దారిలో ఉన్న కానిస్టేబుల్ సిపిఆర్ చేసి. అసలు సిపిఆర్ అంటే ఏమిటి, సిపిఆర్ వల్ల ఉపయోగాలు ఏమిటి?
0: సిపిఆర్ అంటే కార్డియోపల్మరీ రిసస్సిటేషన్ అని అండి, గుండెను ఊపిరితిత్తులు పనిచేసేటట్టు చేయటం అనమాట. కార్డియోపల్మరీ రిసస్సిటేషన్ అంటే గుండె ఊపిరితిత్తులు పనిచేయాలి, ఇది పనిచేస్తే ఆటోమేటిక్ బదులుతాడు. ఇది వెరీ క్రూషియల్ అండి, వైటల్ పాయింట్. ఈ మధ్య చాలా అవేర్నెస్ బాగా పెరిగిపోయిందండి. ఒక్కసారి ఒక 10 లేట్ అయింది అనుకోండి, ఈ రిసస్సిటేషన్ లో బ్రెయిన్ కి బ్లడ్ వెళ్తుంది కదా, ఎప్పుడైతే బ్లడ్ 10 ఆగిపోయిందో బ్రెయిన్ లో ఉన్న టిష్యూస్ చచ్చిపోతాయి, అంచేత పేషెంట్ చచ్చిపోతాడు. అంచేత కార్డియోపల్మర్ రిసస్సిటేషన్ అనేది ఇమీడియట్ గా వెరీ వెరీ ఇంపార్టెంట్. దాన్ని ఎలా చేయాలంటే ముందు పేషెంట్ ని సాఫ్ట్వేర్ కాకుండా కొంచెం హార్డ్ ప్లేస్ మీద పడుకోబెట్టాలి. ఇంచేతంటే మనం పేషెంట్ మీద ప్రెషర్ అప్లై చేస్తాం, ముందు మో చేతి మీద ఛాతి మధ్యలో పెట్టాలండి, అదే ఇంకో చెయ్యి మో చేతి మీద పెట్టాలి. అలా స్పీడ్ గా నిమిషానికి 100 మోర్ దాన్ 100 టూ అండ్ ఫ్రో అట్లా నొక్కుతూ పెక్కుతూ చేస్తుండాలి. చేస్తే ఆటోమేటిక్ గా స్టిమ్యులేట్ అవుతుంది గుండె, మనం అబ్జర్వ్ చేస్తుండాలి. ఒకవేళ ఊపిరి తీసుకుంటున్నాడో లేదో గమనించాలండి. ఒకవేళ వాడు ఊపిరి తీసుకుంటలేదనుకోండి, నోటి ద్వారా గాలి ఊడ్చే మనకి తెలుసుంటే ఒక నిమిషం ఆపేసి మళ్ళీ నోటి ద్వారా గాలి ఇవ్వాలి, లేదంటే దీన్ని ఎలా కంటిన్యూ చేస్తే పేషెంట్ రివైవ్ అవుతాడు.

0: ఇప్పుడు సిపిఆర్ చేశాము, అతను రికవర్ అయ్యాడు, అందుబాటులో ఉన్న డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళాం. కొంతమంది ఏం చేస్తారు, ఇక ఇతను బాగాలేశాడు కదా, హాస్పిటల్కి వెళ్లకుండా మళ్ళీ ఇంటికి వెళ్ళిపోయిన సందర్భాలు అక్కడక్కడ చూస్తూ ఉంటాం. అలా వెళ్ళవచ్చునా?
1: అది మంచిది కాదు, సేఫ్ సైడ్ కాదండి. డాక్టర్
0: తీసుకెళ్ళాలి.
1: ఒపీనియన్ తీసుకోవటం మంచిది.
0: ఉపరితలంపై జరిగే ప్రమాదాలు కానీ, లేకపోతే పాము కాటు కానీ, రోడ్డు ప్రమాదాలు కానీ, గుండెపోటు కానీ ఉంది. అదే నీట మునిగితే, మీరు ప్రారంభంలో చెప్పారు, వరదలు వచ్చినప్పుడు కానీ, లేదా పడవ ప్రమాదంలో కానీ, లేకపోతే ఈతకు వెళ్లి కుర్రాళ్ళు నీళ్లు తాగేసి స్ట్రోక్ కోల్పోవడం కానీ, లేకపోతే ప్రాణం మీదకి తెచ్చుకోవడం కానీ, ఆ సమయాల్లో ఎలాంటి ఫస్ట్ ఎయిడ్ చేస్తే ప్రాణం దక్కుతుంది?
1: అంటే నీటిని బయటికి పంపించాలి, స్టమక్ మీద ప్రెషర్ అప్లై చేసి తను ఒక పక్కే తిప్పాలండి. చేసి ఇది చేస్తే వాటర్ బయటకు వచ్చేస్తుంది, తర్వాత ఆటోమేటిక్గా
0: అంటే పక్కకు పడుకోబెట్టాలి. ఎలకింతలకు కాదా?
1: అంటే ప్రోన్ పొజిషన్లో పెట్టేసి ప్రెషర్ పెట్టేసి తీయాలి అట్లా.
0: సార్ ఇప్పుడు మీరు 40 సంవత్సరాలకు పైగా వైద్య విద్యార్థులకి ప్రిన్సిపల్ గాను డీన్ గాను సేవలు అందిస్తున్నారు. మీ వైద్య విద్యార్థులకి ఈ ఫస్ట్ ఎయిడ్ మీద మీరు ఇచ్చే సూచనలు?
1: అంటే మేమేం చెప్తామంటే ఫస్ట్ ఎయిడ్ సూచనలు ప్రతి స్టూడెంట్ మస్ట్ అండ్ షుడ్గా ఇది నేర్చుకోవాలి, అలాగే 10 మందికి నేర్పాలి, కామన్ మ్యాన్ వీటికి కూడా నేర్పాలి. వీళ్ళకి వీలైతే వాళ్ళ దగ్గర ఈ ఫస్ట్ ఎయిడ్ కిట్స్ క్యారీ చేసుకోవాలి. ఇప్పుడు మొన్న మధ్య ఒక ఫ్లైట్లో మా తెలిసిన ఒక అతను స్టూడెంట్ ఎవరికో కార్డియక్ ఇది వస్తే వెంటనే రిసస్టేట్ చేశారు, వెంటనే రివైవ్ అయ్యాడండి.
0: వెరీ గుడ్.
1: అలాంటి ఇన్సిడెంట్స్ కూడా జరిగాయి.
0: సార్ ఫస్ట్ ఎయిడ్కిను వంటగది చికిత్సకి కొంచెం దగ్గర సంబంధాలు ఉంటాయి. ఇప్పుడు సహజంగా ఇంట్లో వామిటింగ్స్ అయినప్పుడు, లేకపోతే మోషన్స్ అయినప్పుడు, లేకపోతే జ్వరం వచ్చినప్పుడు వంటింటి చిట్కాలన్నీ వాడేస్తూ ఉంటారు. వంటింటి చిట్కాలను ఫస్ట్ ఎయిడ్ ఒకటేనా?
1: కొన్ని కొన్ని పసుపు రాయటం, పేస్ట్ రాయటం ఇవన్నీ చేయకూడదండి. చేస్తే వాటి వల్ల ఇన్ఫెక్షన్ వస్తుంది. ఆ పేస్ట్ రాయటం ఇలాంటివి రాస్తారు, అలాంటివి సేఫ్ కాదు. చేస్తే ఇన్ఫెక్షన్ వస్తుంది, చేయకూడదు.
0: ఇప్పుడు ఉదాహరణకి వామిటింగ్స్ అవుతున్నాయి, వాళ్లే ఇంట్లో ఓఆర్ఎస్ కలిపేసుకుని తాగేస్తూ ఉంటారు, లేదా మోషన్స్ అయినాయి, వాళ్ళు మజ్జిగ కలుపుకుని తాగేసేయండి, లేకపోతే మజ్జిగన్నం పెట్టండి, లేకుంటే మెంతులు కలుపుకుని తాగండి, ఇలాంటివన్నీ ఆ పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు, లేకపోతే జలుబు చేసిందని పశువులపై చెత్త కొట్టిపోయండి ఇలాంటివి, లేకపోతే సొరకలు వేయండి అన్నం అరిగిద్ది, ఇలాంటివన్నీ చేస్తూ ఉంటారు. ఎట్టి పరిస్థితుల్లో అవగాహన లేని పనులు
1: చేయకూడదు.
0: గ్రామాల్లో ఆర్ఎంపీ డాక్టర్లు ఉంటారు కదా, మనం ఇంతకు ముందు మాట్లాడినప్పుడు ఎవరో పిల్లగాడు నీళ్లు తాగేయడం చేస్తే అతను పొట్ట నొక్కి ఆ నీళ్లు గక్కించి వెంటనే దగ్గరలో ఉన్న హాస్పిటల్కి కాకుండా ఆర్ఎంపీ దగ్గరికి తీసుకెళ్లారు. అతను తెలిసి తెలియని వైద్యం ఇప్పుడు ఫస్ట్ ఎయిడ్ కిందకు వస్తుందా, లేకపోతే మనం ఏ విధంగా స్పందించాలంటారు?
1: అంటే ఇప్పుడు సైంటిఫిక్ గా అన్ని చేయలేడు కదా. ఇప్పుడు ఫస్ట్ ఎయిడ్ ఇప్పుడు మామూలు కామన్ మ్యాన్ చేసింది, అంతకన్నా ఎక్కువ చేయడానికి అవకాశం లేదు. అదే స్పెషలిస్ట్ దగ్గర డాక్టర్ దగ్గరికి అనుకోండి, వాడు అనలైజ్ చేయగలరు, ఏదైనా ఎక్స్రే కానీ అది కానీ ఇది కానీ ఎండోస్కోప్ ఇలాంటి పెట్టి అన్ని టోటల్ గా అలా చేయటానికి అవకాశం ఉంటుంది.
0: ఓ పిల్లగాడు కాయిన్ రూపాయి బిళ్ళ నోట్లో వేసుకుని మింగేశాడు. ఇంట్లో ఉన్న వాళ్ళకి ఇప్పుడు ఆ కంగారులో ఆ పిల్లగాడిని కిందకి పైకి అటు ఇటు ఊపేసి ప్రథమ చికిత్స బదులు ఆ కాయిన్ ఇంకా లోపలికి వెళ్ళిపోద్దేమో అన్నట్లు అడావిడి చేస్తారు, ఆ టైంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు?
1: అలాంటప్పుడు అంటే ఇప్పుడు మింగాడో లేదా అనేది మనకి ఆడుకుంటాడు కదా, పిల్లడు కూడా చెప్పలేడు, దాన్ని బట్టి మనం ఆలోచించాలండి. సరౌండింగ్ లో తిన్నాడు లేదో అనేది, మింగేటప్పుడు ఏమైనా తేడాలు వస్తున్నాయో లేదో చూడాలి. వేరే సైన్స్ సిమ్టమ్స్ అలాంటివి ఏమైనా ఉంటే అబ్జర్వ్ చేయాలి. వన్స్ మింగేడని కన్ఫామ్ వచ్చిన తర్వాత అప్పుడు మనం అప్పుడు దాన్ని బట్టి ప్రొసీడ్ అవ్వాలండి.
0: చివరిగా ప్రపంచ ప్రథమ చికిత్సా దినోత్సవం సందర్భంగా ప్రజలకు కానీ, లేకపోతే వైద్య విద్యార్థులకు కానీ మీరు ఇచ్చే సలహా?
1: మా సలహా ఏమిటంటే ఇప్పుడు ఎవరైనా ప్రథమ చికిత్స లేకపోవటం వల్ల ఎక్కువ మంది చనిపోవటం జరుగుతుంది. ఆ చావుల్ని ప్రివెంట్ చేయొచ్చు, డిజేబుల్ కొంత లాస్, శరీరానికి కొంత లాస్, బాడీకి కావాల్సిన లాస్ చేయొచ్చు, అలాగే కొంత వేరే చాలా అడ్వాంటేజ్ ఉన్నాయండి ఫస్ట్ ఎయిడ్లో. అంచేత ప్రజలందరూ ఫస్ట్ ఎయిడ్ ప్రతి వాడు నేర్చుకోవాలి, తెలియని వాడికి నేర్పించాలి, నేర్పించి ఫస్ట్ ఎయిడ్ ఉపయోగించుకుని మన లైఫ్ని కాపాడుకోవాలండి.
0: ఇప్పుడు ఫస్ట్ ఎయిడ్ కిట్లో ఎక్స్పైరీ మందులు, ఎక్స్పైరీ డేట్ కూడా ఉందో లేదో చూసుకుని జాగ్రత్త.
1: అది చాలా ఇంపార్టెంట్.
0: ప్రపంచ ప్రథమ చికిత్సా దినోత్సవం సందర్భంగా వైద్య విద్యా సేవలో 40 ఏళ్లకు పైగా అనుభవం ఉన్న డాక్టర్ ఎన్ ప్రేమనాథన్ గారు చాలా విలువైన సమాచారం అందించారు. నమస్కారం సార్.
1: నమస్కారం.
2: మీరింతవరకు ప్రపంచ ప్రథమ చికిత్స దినోత్సవం సందర్భంగా ప్రథమ చికిత్సపై అవగాహన ఈ అంశం గురించి మెడికల్ కాలేజ్ డీన్ మరియు ప్రిన్సిపల్ డాక్టర్ ఎన్ ప్రేమనాథ్ గారితో పరిచయం విన్నారు పరిచయకర్త డాక్టర్ చుండూరు మాణిక్యరావు. కార్యక్రమంలో తర్వాత శతక పద్య సౌరభం ఈ శీర్షికన మారణ కవి విరచించిన భాస్కర శతక పద్యాలకు వ్యాఖ్యాన సహిత విశ్లేషణ

0: మక ఆవిష్కరణ విశేషం వింటారు. సమర్పణ డాక్టర్ చెవుకుల సుందర రామశర్మ.
1: అతి గుణహీన లోభికి పదార్థము కలిగిన లేకయుండి నన్ను మితముగా గాని కల్మిగల మీదటనైన భుజింపడు ఇంపుగా సతమని నమ్మి దేహమును సంపద ఏరులు నిండిన కదుకగదూచు కుక్క తన కట్టడి మీయక ఎందు భాస్కర. దీని భావం పరిశీలిద్దాం. నదులు మించిన ప్రవాహము గలవైనా సరే కుక్క తన ఏర్పాటును బట్టి ఆ నీటిని గతుకచూచున్నట్టులే. లోభివాడు తనకు సంపద ఉండినప్పుడు లేనప్పుడు దేహము సంపద శాశ్వతమని తలచి మితముగానే భుజిస్తాడు, కాని ఎక్కువగా ఉన్నదని ఆనందంగా అనుభవించలేడు. దీన్ని పరిశీలిస్తే ఇలా అనిపిస్తుంది. లోభి తనకు అత్యధికమైన సంపద కలిగినా సరే కడుపు నిండా తింటే ఆ సంపదంతా తరిగిపోతుందని చాలా మితంగానే భుజిస్తాడట. అట్లాగే ఈ దేహం శాశ్వతం అని భావించి దాన్ని నిరంతరం కాపాడుకోవడానికి నానాయాతనలు పడతాడు. కడుపు నిండా తినలేడు, కంటి నిండా నిద్రపోలేడు. లోభాన్ని మించిన దుర్గుణము ఏముందంటాడు భర్తృహరి కూడా. లోభాదిశ్చేత్ అగుణేనకిం అని ఆయన మాట. వేమన కూడా లోభివాని నడుగ లాభంబు లేదురా అని ఘంటాపదంగా చెప్తాడు. ధనం ఉంటే ఆ ధనానికి లోకల్లో మూడు మార్గాలుంటాయి. ఒకటి దానమైనా చేయాలి, లేదా రెండు భోగము తనైనా అనుభవించాలి. ఈ రెండు చెయ్యకపోతే మూడవది నాశనం ఆ ధనానికి. అంటే దొంగలైనా ఎత్తుకుపోవచ్చు, పరులపాలైనా కావచ్చు, పెద్ద పెద్ద ఉపద్రవాలు వచ్చి ధనమంతా నాశనం కావచ్చు. కనుక ఏదో దారిలో ధనం పోవాలి. అంతేగాని కూడబెడితే కాపలా కాస్తే ఆ ధనం నిలవదు. లోభి ఈ కూడబెట్టే మార్గాన్ని అనుసరిస్తాడు, కానీ అది నిలవదు కూడా. శంకరాచార్యులు కూడా అంటారు, లక్ష్మీస్తోయ తరంగదభంగ చపలా విద్యుచ్చలం జీవితం అని. లక్ష్మి అంటే సంపద చపలమైన నీటి తరంగం లాంటిది, ఎప్పుడుంటుందో ఎప్పుడు పోతుందో తెలియదు. జీవితం మెరుపుతీగ లాంటిది, అది క్షణికం. రెండు అశాశ్వతాలే, నశ్వరాలే. లోభి ఇవన్నీ ఆలోచించకుండా అనుభవించలేడు, ఆనందించలేడు కూడా. కూడబెట్టడానికే చూసుకుంటాడు, మెతుకు మెతుకు తింటాడు, పైసా పైసా లెక్క చూసుకుంటాడు. అలాంటి వాణ్ణి మారణ కవి కుక్కతో పోల్చాడు. కుక్క నదిలో నీరు అధికంగా ఉన్నా కడుపు నిండా నీరు తాగదు, ఆ నీటిని నాలుకతో కతుకుతుంది అంతే. అలాగే నీరు ఒకవేళ నదిలో స్వల్పంగా ఉన్నా నీటిని కతుకుతుంది మాత్రం తాగదు, దాని స్వభావం అది. అంతకంటే దానికి శక్తి లేదు. అలాగే లోభి కూడా కలిమి ఉన్నా లేమిలో ఉన్నా లోభత్వాన్నే స్వభావంగా కలిగి ఉంటాడు. ఆ లోభత్వం మానవ జీవితానికి ధర్మం కాదని కవి సందేశం. మరొక మారు పద్యం. అతి గుణహీన లోభికి పదార్థము కలిగిన లేకయుండినను మితముగా గాని కల్మిగల మీదటనైన భుజింపడు ఇంపుగా సతమని నమ్ము దేహమును సంపద ఏరులు నిండి పారినన్ గతుకగజూచు కుక్క తన కట్టడి మీరక ఎందు భాస్కర.
0: మీరింతవరకు శతక పద్య సౌరభం ఈ శీర్షికన మారణ కవి రచించిన భాస్కర శతక పద్యాలకు వ్యాఖ్యాన సహిత విశ్లేషణాత్మక ఆవిష్కరణ విశేషం విన్నారు. సమర్పణ డాక్టర్ చెవుకుల సుందర రామశర్మ. కార్యక్రమంలో తర్వాత తల్లావజ్జుల శివశంకర శాస్త్రి జయంతి సందర్భంగా సాహితీ తీర్థులు తల్లావజ్జుల శివశంకరులు, ఈ అంశం గురించి డాక్టర్ కోగంటి వెంకట శ్రీరంగనాయకి వీరి ప్రసంగం వింటారు.

శాంతితీర్థులు శ్రీ తల్లావజ్జల శివశంకరులు, విద్యావాచస్పతి, మహోపాధ్యాయ, కవిసార్వభౌమ, సాహిత్యాచార్య, సాహిత్య సమ్రాట్, కవీంద్ర, సభాపతి ఇత్యాది బిరుదాంకితులైన బ్రహ్మశ్రీ తల్లావజ్జల శివశంకర శాస్త్రిగారు మంగళగిరి సమీపంలోని కాజ గ్రామంలో శ్రీ కృష్ణశాస్త్రి లక్ష్మీదేవి దంపతులకు జన్మించారు. వీరు ప్రముఖ సాహితీవేత్త, కథారచయిత, నాటక ప్రయోక్త, దర్శకులు, ముఖ్యంగా భావకవితోద్యమ పోషకులు. శ్రీనాథుని వలె బహుముఖ ప్రజ్ఞాశాలులైనందువల్ల వీరిని కూడా కవిసార్వభౌమ అనే బిరుదు వరించింది. వీరు గుంటూరులోని ఆంధ్ర క్రిస్టియన్ కళాశాలలో 1918-1920 సంవత్సరాలలో పనిచేశారు. ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీలో వీరు పనిచేసే రోజులలో అనేక గ్రంథాలను పరిష్కరించి వాటికి చక్కని పీఠికలను సోదాహరణ పురస్సరంగా వ్రాసి ఆ కావ్యాలలోని అంశాలని పాఠకులకు సుబోధం చేశారు. వీరి భార్య శ్రీమతి వర్ధనమ్మ గారు. ఈ దంపతులకు ఒక పురుష సంతానం. ఆ సంతానానికి వీరు కృత్తివాస తీర్థులు అని నామకరణం చేశారు. కాజలో అవతరించిన మహాభక్తులైన శ్రీనారాయణ తీర్థుల వారి వంశంలో 6వ తరంలో వీరు జన్మించటం వీరి వంశగౌరవాన్ని చాటి చెబుతున్నది. అంతమాత్రమే కాదు, ఆ తీర్థుల లక్షణాలు వీరిలో కూడా గోచరించటం అత్యంత ఆశ్చర్యకరమైన విశేషం. ఈత, గుర్రపు స్వారీ, చిత్రలేఖనం, తోటపని, టెన్నిస్ ఆడటం వీరికి అభిమతాంశాలు. కేవలం తమ మాతృభాష అయిన ఆంధ్రభాషను మాత్రమే కాక హిందీ, ఇంగ్లీష్, బెంగాలీ, పాళీ, సంస్కృత భాషలలో కూడా వీరు నిష్ణాతులు. ఆయా భాషలలోని అనేక గ్రంథాలని వీరు తెలుగు భాషలోకి అనువదించారు. వీరు మొట్టమొదట అనేక సాహితీ సభలకు ప్రాణం పోసి సమర్థవంతంగా నిర్వహించారు. తరువాత కొన్ని ప్రతిష్టాత్మక రాష్ట్ర ప్రభుత్వ సంస్థలకు ఆధిపత్యాన్ని వహించారు. శ్రీ శాస్త్రి గారు తెనాలిలో 1920 సాహితీ సమాఖ్యను స్థాపించి ఆ సమితికి వీరే అధ్యక్షులుగా వ్యవహరించినందువల్ల వీరికి లభించిన సభాపతి బిరుదు సార్థకమయ్యింది. ఆ సమయంలో ఆనాడు సుప్రసిద్ధులైన కవులెందరో ఈ సమితిలో సభ్యులుగా చేరారు. వీరి అధ్యక్షతలో గుంటూరులో 1936 సంవత్సరంలో నవ్య సాహితీ పరిషత్ ఏర్పడింది. ఈ పరిషత్తుకు పోటీగా వామపక్ష భావాలతో కుందుర్తి ఆంజనేయులు గారు అధ్యక్షులుగా నవ్య కళా పరిషత్ నరసరావుపేటలో ఏర్పడింది. వీరి జీవితంలో సాహిత్య సేవ ఒక విభాగమైతే, స్వాతంత్ర్యోద్యమ సమయంలో 1930-31 సంవత్సరాలలో సహాయ నిరాకరణోద్యమంలో కాంగ్రెస్లో పాల్గొని 2 మార్లు కారాగార శిక్షను అనుభవించి జననీ జన్మభూమిశ్చ స్వర్గ ఆదపి గరీయసి అన్న దేశభక్తికి నిలువెత్తు నిదర్శనంగా నిలిచారు. అటు స్వాతంత్ర్యోద్యమ స్ఫూర్తి, ఇటు సాహిత్యోద్యమ స్ఫూర్తి శ్రీ శివశంకర శాస్త్రి గారిని బొమ్మ బొరుసూకల నాణెంలా ప్రకాశింపచేశాయి. వీరి సాహిత్య ప్రస్థానం బహుముఖాలుగా పయనించింది. వీరు వ్రాసిన రచనలు ఒకే కోవకు చెందినవి కావు. బహుముఖీయమైన ప్రజ్ఞ కలవారు. సాహితీ సఖి అనే పత్రికలకు సంపాదకత్వాన్ని నిర్వహించారు. సంస్కృత వ్యాకరణ చరిత్ర దర్శిక అనే గ్రంథాన్ని రచించి వారికి కల వ్యాకరణ పాండిత్య వైభవాన్ని చాటుకొన్నారు. విశిష్ట పరిమళాలను వెదజల్లే వీరి రచనలు. కావ్యావళి 2 భాగాలు, హృదయేశ్వరి ఉపకావ్యం, పద్మావతి చరణ చారణ చక్రవర్తి గేయ నాటిక, రాజజామాత, సహజయాన పంధి, నోణక భార్య, వరపరీక్ష 4 గీతి నాటికలు, ఒకుళమాల, గీతికా స్వగతం, రత్నహారం, గీతికా సంవాదం, ఆవేదన ఖండకావ్యం, కవిప్రియ పద్యనాటిక, యక్షరాత్రి గీతినాటిక, సాధకుడు వాకోవాక్యం అంటే ఉక్తి ప్రత్యుక్తులతో కూడిన కావ్యం, కవిరాజు సర్గబంధం, మహారాష్ట్ర జీవన ప్రభాతం, జీవన సంధ్య, మాధవీ కంకణం. ఈ పేరు వినగానే రాయప్రోలు వారి తృణకంకణం గుర్తుకు వస్తుంది. రమాసుందరి, కాంచనమాల, కుంకుమభరిణె ముద్రిత నవలలు, దీక్షిత దుహిత నాటిక, ప్రభువాక్యం, మురారి కథలు, నీలకంఠం కథలు, ఆంధ్ర కథా మంజూష, కథా సంకలనం, మహోదయం
వెంకట పార్వతీశ్వర కవుల షష్ఠిపూర్తి సందర్భంగా విడుదలైన

ఆధునిక కవితా సంకలనానికి సంపాదకత్వం వహించారు. వీరి రచనలలో పద్యగేయ నాటికలు అను పేరుతో రెండు భాగాలుగా ప్రచురించారు. వీరి కావ్యాలని కావ్యనామాలని చూసి ప్రభావితులైన శ్రీమాన్ కోగంటి సీతారామాచార్యుల వారు తమ గ్రంథ సముదాయానికి మంజూషిక అని పేరు పెట్టారు. అంతమాత్రమే కాక వీరు వ్రాసిన పద్మావతి చరణచారణ చక్రవర్తి అనే గ్రంథాన్ని పద్యగేయ నాటికగానే సంస్కృత భాషలోకి అనువదించారు. ఇలా సంస్కృత భాషలోకి అనువదింపబడిన తెలుగు కావ్యాలు చాలా తక్కువ. రామరాజభూషణుడు వ్రాసిన వసుచరిత్ర సంస్కృత భాషలోకి అనువదింపబడిన కావ్యాలలో సుప్రసిద్ధిని పొందింది. వీరి రచనలలో రత్నాకరం విశిష్ట రచన. ప్రాకృత భాషా భాగమైన పాళీ భాష నుండి అనువాదం చేసిన జాతక కథలు మిక్కిలి ప్రాచుర్యాన్ని పొందాయి. ఆంధ్ర రాష్ట్రంలో లోగిలి ప్రచురణ సంస్థలో నేటికీ లభిస్తున్నాయి. వీరు రాసిన రచనలలో పద్యగేయ నాటికల వలన వీరికి మంచి ప్రఖ్యాతి కలిగింది. శిల్పశాస్త్రం, తత్వశాస్త్రం, కామకళ, మనస్తత్వ అంశాలలోనే కాక బుక్ బైండింగ్ కళలో కూడా వీరికి అభినవేశముంది. ఈ కళ మా నాన్నగారిని ఆకర్షించి వారి చేత స్వంతంగా బైండింగ్ చేయించేది. నాటక కళలోనూ వీరగ్రేసరులు. 1934-40 దివ్యజ్ఞాన సమాజంలో ఉండి అనేక ఖండకావ్యాలను పద్యగేయ నాటికలను రచించారు. 1958 ది ఓరియంటల్ పబ్లికేషన్ కంపెనీకి సంపాదకత్వం నిర్వహించారు. వీరు వ్రాసిన గాదే అనే హాస్య కథ మరుగున పడితే శ్రీ పెనుగొండ లక్ష్మీనారాయణ గారు తమ గుంటూరు కథలు అనే పుస్తకంలో పునర్ముద్రణ చేశారు. ఈ కథ పసిపిల్లవాడి మనస్తత్వానికి అద్దం పడుతున్నట్లుంటుంది. వీరెంత గొప్ప పండితులో అంతటి నిరాడంబరులు. గుడిపాటి వెంకటాచలం, దేవులపల్లి కృష్ణశాస్త్రి గార్లను మంచి కవులుగా పరిచయం చేసి తమ హృదయ నైర్మల్యాన్ని సుహృద్భావాన్ని చాటుకున్నారు. బ్రహ్మశ్రీ పోతుకూచి సుబ్రహ్మణ్య శాస్త్రి గారు, కవి సమ్రాట్ శ్రీ నోరి నరసింహ శాస్త్రి గారు వీరిని గురించి సమగ్రంగా వ్యాసాలని వ్రాశారు. విఎం శర్మ, తిరుమలాచార్యులు వీరిద్దరూ నిర్వహించే అప్పట్లో ఆంగ్ల భాషలో వచ్చే జర్నల్స్ త్రివేణిలో ప్రకటించి ప్రచారం చేశారు. ఆంధ్రప్రభలో వీరితో ముఖాముఖి సంభాషణను ప్రచురించారు. అజో విభో కందాళ ఫౌండేషన్ వారు వీరిని గురించి సమగ్రంగా పుస్తకాన్ని ప్రచురించారు. ప్రస్తుతం అందుబాటులో లేదు. ఇక వీరి కావ్యాలలో సుప్రసిద్ధిని పొందిన కొన్నింటిని గురించి సంగ్రహంగా స్మరించుకుందాం. హృదయేశ్వరి, ఇది భావకవిత్వ శాఖలలో ప్రణయ కవిత్వ శాఖకు చెందింది. కవి తానొక సుందరీమణిని చూసి ప్రేమించటం, ఆమెను వివాహమాడటానికి నిశ్చయించుకోవటం, మొదట ఆమె అందులోకి అంగీకరించటం, పరిస్థితుల ప్రభావం వలన ఆమె నిరాకరించటం, కవి హృదయ కాతరుడవటం ఈ హృదయేశ్వరి కావ్యంలోని కథ. ఈ కావ్యంలో నాయిక పేరు స్పష్టంగా లేదు, కాని ఆమె నిత్య జీవితంలోని విశేషాలు కొన్ని ఇందులో సూచింపబడినాయి. ఆమె ఇంటి ముందు పొగడ చెట్టు ఉన్నదని, ఆమె శ్రీరామచరిత మానసాన్ని చదువుతూ ఉండేదని, అప్పుడప్పుడు ఆమె తన ఊళ్ళో ఉన్న శ్రీ నృసింహాలయానికి వెళుతుందని, ఒకప్పుడు ఆమె కపిశవర్ణ మనోజ్ఞాంశకాన్ని ధరించేదని, జారుముడి వేసుకుని ప్రాంగణంలో తిరుగుతూ ఉంటుందని, ఆమెకు హిందుస్థానీ సంస్కృత భాషలు ఇష్టమని హృదయేశ్వరి కావ్య పఠనం వల్ల, పరిశీలనం వల్ల స్పష్టంగా గోచరిస్తాయి. కవి ఇంటి ముందు ఉన్న పొగడ చెట్టును ఈ కావ్యంలో మాటిమాటికి స్మరించారు. ఈ హృదయేశ్వరి కావ్యానికి వీరి వకుళమాలిక అనే కావ్యం అనుబంధంగా అనిపిస్తుంది. గీతికా స్వగతం, ఇందులో ఇందిరా మాధవులు నాయికా నాయకులు. హృదయేశ్వరిలోని నాయికయే ఇందులో ఇందిరగా రూపొందిందేమో అనే భావన కలుగుతుంది. మాధవుడే కవి. ప్రథమ దశలో స్నిగ్ధ రమ్యమైన నాయికా ప్రేమ పరిస్థితుల అవరోధంతో కుంటుపడి క్రమంగా ప్రియుని పట్ల నిరాశను కలిగించిన ఉదంతం ఇందులో ముఖ్యంగా చిత్రింపబడింది. పద్మావతి చరణ చారణ చక్రవర్తి, ఇది పద్యనాటిక. గౌడ లక్ష్మణసేనుని సభలో జయదేవునికి సన్మానం జరగటం ప్రధానాంశం. ఇందులో మూడు రంగాలున్నాయి. మొదటి రంగంలో పద్మావతి జయదేవుల సంభాషణ, రెండవ రంగంలో జయదేవుని గీతగోవింద కావ్య పఠనం, మూడవ రంగంలో జయదేవుని సన్మానం. జయదేవుడు పద్మావతి, పరాశరుడు పద్మావతి తమ్ముడు, లక్ష్మణసేన మహారాజు, మహేశ్వర భట్టు, వామదేవ దీక్షితులు, నీలకంఠమఖి, ఉమాపతి, ధోయీకవి, గోవర్ధనాచార్యులు ఇందులో పాత్రలు. ఈ గ్రంథం రెండవ ముద్రణ 1946 జరిగింది. దీనికి శ్రీ నోరి నరసింహ శాస్త్రి గారు

0: సంపాదకత్వాన్ని వహించారు. ఇందులో ప్రధానంగా పద్మావతీదేవిని కవి అత్యున్నత మహిళగా తీర్చిదిద్దారు. జయదేవుడు వ్రాసిన అష్టపదులను గురించి పండితులు చర్చించి సిద్ధాంతీకరించటం విలక్షణంగా దర్శనమిస్తుంది. ఇది కవి ప్రతిభకు గీటురాయి. ఇందులో పద్మావతి చరణ చారణ చక్రవర్తి అని, పద్మావతి రమణ అని, పద్మావతి సుఖ సమాజే అని, నా పేరు గీతగోవింద కావ్యంలో ముమ్మారు స్మరించటం సముచితమా, కేవలం ఏకాంత సమయంలో మాత్రమే పలుకవలసిన నా నామాన్ని ముమ్మారు కావ్యంలో పేర్కొన్నందువల్ల కావ్యానికి కళంకత కలుగుతుందని పద్మావతి బాధగా జయదేవునితో పలకటంలో స్త్రీ సహజ సిద్ధమైన లజ్జ సంప్రదాయజ్ఞత తొంగిచూస్తున్నాయి. జయదేవుడు, తనివి తీరునే సుధామధురము నీ నామధేయ చింతనము వలన పద్మ కావ్యమందు బద్ధంబు చేయుట వలన దానికొదవే వైభవంబు అని ఎంతో ఉన్నతంగా భావించి సమాధానం చెప్తాడు. గీతగోవింద కావ్యగానం ఒక రోజంతా పడుతుంది. ఆ కావ్యాన్ని గురించి కవి పండిత మండలిని మీ అభిప్రాయాలని చెప్పండి అని లక్ష్మణసేన మహారాజు అడుగుతాడు. మహేశ్వర భట్టు, ఇంతకుముందు మేమిటువంటి కావ్యాన్నే వినలేదని, జయదేవ కవిశేఖరాష్టపదుల పాటకెప్పుడు జగత్తులో లోటు రాదు అని తన ఆనందాన్ని వ్యక్తం చేస్తాడు. వామదేవ దీక్షితులు జయదేవుడు పాడిన రాగాలను గురించి ప్రస్తావించి ఇప్పటికీ ఆ గానమాధుర్యం మా చెవులలో మారుమ్రోగుతున్నదని ప్రశంసిస్తాడు. ఉమాపతి ఈ నవ్యకావ్యాన్ని ఏ కోవలో చేర్చాలి అని ప్రశ్నించి, గేయగుణం అధికంగా ఉన్నందువల్ల దీన్ని గేయకావ్యమని చెప్పాలని తానే సమాధానం చెబుతాడు. నీలకంఠ మఖి సర్గబంధం మహాకావ్య లక్షణం, ఇందులో అది లేదు. గేయ సంఖ్య 24, పద్య సంఖ్య 90, కనుక దీనిని మహాకావ్యమనటం సమంజసం కాదు అని ఆక్షేపిస్తాడు. చివరకు వీరు బౌద్ధ ధర్మాన్ని 1947 స్వీకరించిన తరువాత కాషాయాంబరధారులై బౌద్ధ భిక్షువు వలనే ఉండేవారు. 1977 మార్చి 31 మరణించిన తరువాత వీరు తమ శరీరాన్ని జలచరాలకు ఆహారంగా వెయ్యండిని ఆదేశించినందువల్ల వీరి కోరిక మేరకు తల్లావజ్జల విద్యాపతి వీరి మనుమడు వీరి శరీరాన్ని కొత్తపట్నం సమీపంలో ఉన్న సముద్రంలో నిమజ్జనం చేశారు. ఈ విధంగా అనేక విధాలైన కావ్య ప్రక్రియలని సాహిత్య లోకానికి అందించి సహృదయ హృదయ మందిరాలలో సుస్థిరుడైన శ్రీ శివశంకరులు సాకితీ తీర్థులు. వీరి యశకాయానికి ఏనాటికి జరామరణాలు లేవు.
1: మీరింతవరకు తల్లావజ్జుల శివశంకర శాస్త్రి జయంతి సందర్భంగా సాహితీ తీర్థులు తల్లావజ్జుల శివశంకరులు ఈ అంశం గురించి డాక్టర్ కోగంటి వెంకట శ్రీరంగనాయకి వీరి ప్రసంగం విన్నారు. కార్యక్రమంలో తర్వాత లలిత గీతాలు.

0: Pure sea lanes, open supply routes and removal of trade barriers at BRICS Business Forum to sustain global trade. Saudi Arabia shuts vital pipeline after attack. Houthi rebels in Yemen seize strategic islands, tightening grip on key Red Sea shipping route. Uttar Pradesh government steps up relief and rescue operations as flood affects 25 districts. And with that, we end the morning news. Have a nice day.
1: ఆకాశవాణి. కృష్ణా జిల్లా సమాచార లేఖ వింటారు. రచన శ్రీ సామా సునీల్.
2: కృష్ణా జిల్లాలో కేంద్ర రాష్ట ప్రభుత్వాలు చేపట్టిన అభివృద్ది పనులు, జిల్లాలో మంత్రుల పర్యటన వంటి అంశాలతో కూడిన కృష్ణా జిల్లా సమాచార లేఖను ఇప్పుడు వింటారు. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం. మంగినపూడి బీచ్ సాగర తీరంలో 63 అడుగుల ఎత్తైన మహాగణపతి మట్టి విగ్రహాన్ని ఏర్పాటు చేసి 11 రోజుల పాటు నిర్వహించనున్న వినాయక చవితి ఉత్సవాలను అన్ని శాఖల సమన్వయంతో ఏర్పాట్లు చేయడానికి జిల్లా కలెక్టర్ బాలాజీ అధికారులతో సమీక్ష నిర్వహించారు. సాగర తీర గణపతిని చూడటానికి వచ్చే ప్రజలకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా పటిష్టమైన ఏర్పాట్లు చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ బాలాజీ తెలిపారు. ప్రతిరోజు సాయంత్రం భక్తులను ఆకట్టుకునే విధంగా వివిధ సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించి రాష్టంలో మంగినపూడి బీచ్ను పర్యాటక కేంద్రంగా అభివృద్ది చేయడానికి ఈ కార్యక్రమం దోహదపడుతుందని తెలిపారు. జిల్లాలో 2027 వేసవికాలం వరకు త్రాగునీటి సమస్య లేకుండా ముందస్తు చర్యలు చేపట్టడానికి జిల్లా జాయింట్ కలెక్టర్ ఎం నవీన్ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. వాతావరణ పరిస్థితుల దృష్ట్యా ఎల్నినో సమస్యను అధిగమించడానికి త్రాగునీరు వృధా చేయకుండా ప్రజలకు అవగాహన కల్పించాలని అధికారులను ఆదేశించారు. నీటి వనరులను అవసరమైన మేరకు చెరువులు, కాలువల ద్వారా ముందస్తు ప్రణాళికతో నింపుకునే విధంగా ఎప్పటికప్పుడు నీటి సరఫరా అధికారులు, పంచాయతీ అధికారులతో సమన్వయం చేసుకోవాలన్నారు. గన్నవరం నియోజకవర్గం కేసరపల్లి గ్రామంలో నిర్వహిస్తున్న రీసర్వే కార్యక్రమాన్ని రాష్ట సర్వే, సెటిల్మెంట్ అండ్ ల్యాండ్ రికార్డ్స్ డైరెక్టర్ స్వయంగా పరిశీలించారు. సర్వే నిర్వహిస్తున్నప్పుడు ఎటువంటి పొరపాట్లు జరగకుండా జిల్లా రెవెన్యూ సర్వే అధికారులు రైతుల సమక్షంలో సర్వే నిర్వహించడంపై హర్షం వ్యక్తం చేశారు. రాష్ట వ్యాప్తంగా జరుగుతున్న రీసర్వేలో తప్పులు పునరావృతం కాకుండా సర్వే నిర్వహించిన తర్వాత రైతులకు భూ వివరాలను తెలియజేసేలా ఈకేవైసీ నిర్వహిస్తున్నామని తెలిపారు. జిల్లాలో పారిశ్రామిక ప్రగతి మెరుగుపరచడానికి ఔత్సాహిక పారిశ్రామికవేత్తలతో కృష్ణా విశ్వవిద్యాలయంలో 2 రోజుల పాటు కార్యశాలను జిల్లా పారిశ్రామిక శాఖ నిర్వహించింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ డికే బాలాజీ హాజరై యువ పారిశ్రామికవేత్తలతో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొన్నారు. పారిశ్రామికవేత్తలకు కేంద్ర రాష్ట ప్రభుత్వాల సమన్వయంతో అనుమతులు, రుణాలను అందించి వివిధ రంగాల్లో నిపుణులైన యువ పారిశ్రామికవేత్తలకు అవగాహన కల్పిస్తున్నామని జిల్లా కలెక్టర్ బాలాజీ తెలిపారు. కృష్ణా జిల్లాలో సహకార బ్యాంకులను బలోపేతం చేసే దిశగా ప్రతి గ్రామంలో కృష్ణా జిల్లా సహకార బ్యాంకు లిమిటెడ్ శాఖల ప్రారంభోత్సవ కార్యక్రమాలు నిర్వహించారు. పెడన, మచిలీపట్నం నియోజకవర్గం నూతన శాఖలను కేడీసీసీ బ్యాంకు చైర్మన్ నెట్టం రఘురాం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో రైతులకు వారి వ్యవసాయానికి అవసరమైన రుణాలను అందిస్తూ ఖాతాదారులకు మెరుగైన సేవలను అందించడం వల్ల 1800 కోట్ల రూపాయల వాణిజ్యం చేశామని తెలిపారు. బంటుమిల్లి గ్రామంలో స్వయం సహాయక సంఘాలకి 2 కోట్ల 50 లక్షల రూపాయల రుణాలను పంపిణీ చేశామని చెప్పారు. అవనిగడ్డ, మచిలీపట్నం నియోజకవర్గాలలో కృష్ణాష్టమి పర్వదినాన్ని పురస్కరించుకుని దేవాదయ, ధర్మాదయ శాఖ ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట గనుల శాఖ మంత్రి కొల్లు రవీంద్ర పాల్గొని కృష్ణాష్టమి సందర్భంగా గోవులను పూజిస్తూ ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. శ్రీకృష్ణుడి బోధనలు, ధర్మం, సత్యం, న్యాయం పట్ల ఆయన చూపిన మార్గం ప్రతి ఒక్కరికి స్ఫూర్తిదాయకమని తెలిపారు. రాష్ట ప్రభుత్వం పశుసంవర్ధక శాఖ ద్వారా పాడి రైతులకు అవసరమైన మందులు ఎప్పటికప్పుడు అందిస్తూ పాడి పరిశ్రమను అభివృద్ది చేయడానికి ప్రత్యేకమైన నిధులను రాష్ట ప్రభుత్వం కేటాయిస్తోందని తెలిపారు. ప్రజా సంక్షేమ పథకాల అమలు, పౌష్టిక ఆహార పంపిణీ తీరును పరిశీలించేందుకు జిల్లాలో రాష్ట ఆహార కమిషన్ సభ్యులు లక్ష్మీరెడ్డి వివిధ ప్రాంతాల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. అంగన్వాడీ కేంద్రాలు, గురుకుల పాఠశాలల్లో, రేషన్ దుకాణాల్లో తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం జిల్లాలో పోషకాహార లోపం లేకుండా పిల్లలకు పౌష్టికాహారాన్ని అంగన్వాడీ కేంద్రాల ద్వారా అందిస్తోందన్నారు. మచిలీపట్నం పార్లమెంటు కార్యాలయంలో పార్లమెంటు సభ్యులు బాలసౌరి జనవాణి కార్యక్రమాన్ని నిర్వహించి ప్రజల నుండి అర్జీలను స్వీకరించారు. ప్రజల నుండి సమస్యలను సానుకూలంగా విని వాటిని పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. మచిలీపట్నం పార్లమెంటు అభివృద్దికి కేంద్ర ప్రభుత్వం 74 కోట్ల రూపాయల నిధులను కేటాయించడం పట్ల బందరు ప్రజల తరపున కృతజ్ఞతలు తెలిపారు. మచిలీపట్నం కలెక్టర్ కార్యాలయంలో స్వాతంత్ర్య సమరయోధులు, ఆంధ్ర రాష్ట తొలి ముఖ్యమంత్రి

0: టంగుటూరి ప్రకాశం పంతులు జయంతి కార్యక్రమాన్ని రెవెన్యూశాఖ ఘనంగా నిర్వహించింది. రాష్ట మంత్రి కొల్లు రవీంద్ర, పెడన శాసనసభ్యులు కాగిత కృష్ణప్రసాద్ ముఖ్య అతిథిగా పాల్గొని ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. దేశ స్వాతంత్ర్యం కోసం పోరాటం చేసిన నిబద్దత, ధైర్య సాహసాలు చిరస్మరణీయమైనవని కొనియాడారు. ఇప్పటి వరకు కృష్ణా జిల్లా సమాచార లేఖను విన్నారు. రచన సామా సునీల్, కృష్ణా జిల్లా ఆకాశవాణి ప్రతినిధి. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.
1: ఈ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి వెలువడింది.
2: 102.2 మెగాహెర్ట్స్ పై వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం. ఇప్పుడు కొన్ని చిత్రగీతాలు వింటారు.
3: మీరు హెచ్ఐవి బారిన పడే అవకాశం ఉందా? మీరే తెలుసుకోండి. మీరు మద్య లేదా మత్తు పదార్థాలు సేవించి ఎప్పుడైనా సెక్స్ లో పాల్గొన్నారా? మీరు ఎప్పుడైనా సుఖ వ్యాధులు, లైంగిక వ్యాధులకు గురయ్యారా? మీ సమాధానం అవును అయితే వెంటనే మీ దగ్గరలోని ICTC కేంద్రంలో పరీక్ష చేయించుకోండి. మరింత సమాచారం కోసం టోల్ ఫ్రీ నంబర్ 1097 కి కాల్ చేయండి. మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి.
4: ఈ ప్రకటన జారీ చేసిన వారు రాష్ట్ర ఎయిడ్స్ నియంత్రణ మండలి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.

కార్యక్రమంలో ముందుగా మీరు విన్న ఆ పాట స్వర్ణకమలం చిత్రంలోంది. పాడినవారు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి. గీత రచన సిరివేనెల సీతారామశాస్త్రి, సంగీతాన్ని సమకూర్చింది ఇళయరాజా. కార్యక్రమంలో ఇప్పుడు బంగారు బుల్లోడు చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్రా బృందం పాడింది. గీత రచన వేటూరి సుందర్రామ్మూర్తి, సంగీతాన్ని సమకూర్చింది రాజ్కోటి.

0: నేహ, ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్డ్ గా కనిపిస్తున్నావు.
1: ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మీ ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.
2: ముఖాన మొటిమలా
3: సై బాల్,
2: గజ్జా బొబ్బలా
3: సై బాల్,
2: నడుగుల తామరా
3: సై బాల్,
2: బురద పుల్లా
3: సై బాల్.
4: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సై బాల్.

0: మీరు హెచ్ఐవి బారిన పడే అవకాశం ఉందా? మీరే తెలుసుకోండి. మీరు మీ జీవిత భాగస్వామితో కాకుండా మీరు ఇతరులతో ఎప్పుడైనా కాండం లేకుండా సెక్స్ లో పాల్గొన్నారా? మీ సమాధానం అవును అయితే వెంటనే మీ దగ్గరలోని ICTC కేంద్రంలో పరీక్ష చేయించుకోండి. మరింత సమాచారం కోసం టోల్ ఫ్రీ నంబర్ 1097 కి కాల్ చేయండి. మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి.
1: ఈ ప్రకటన జారీ చేసిన వారు రాష్ట్ర ఎయిడ్స్ నియంత్రణ మండలి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.

ఆకాశవాణి కర్ణాటక సంగీత సభా కార్యక్రమం. ఈనాటి కార్యక్రమంలో హైదరాబాద్ బ్రదర్స్ శ్రీ డి శేషాచారి, శ్రీ డి రాఘవాచారి గారుల గాత్రద్వయం వింటారు. వయోలిన్ శ్రీ పి శ్రీరామమూర్తి, మృదంగం శ్రీ ఎంఎల్ఎన్ రాజు, ఘటం శ్రీ ఎన్ సోమయాజులు. కార్యక్రమంలో ముందుగా తాళ్లపాక అన్నమాచార్య కీర్తన, పురుషోత్తముడ వీవు, రేవాగుప్తి రాగం, ఖండచాపు తాళం.

కార్యక్రమంలో తర్వాత త్యాగరాజస్వామి కీర్తన, కాదును వారికి తోడిరాగం, ఆదితాళం.

కర్ణాటక సంగీత సభ కార్యక్రమంలో హైదరాబాద్ బ్రదర్స్ శ్రీ డే శేషాచారి, శ్రీ డి రాఘవాచారి గారి గాత్రద్వయం వింటున్నారు. వయోలిన్ శ్రీ పి శ్రీరామమూర్తి, మృదంగం శ్రీ ఎంఎల్ఎన్ రాజు, ఘటం శ్రీ ఎన్ సోమయాజులు. కార్యక్రమంలో తర్వాత ముత్తుస్వామి దీక్షితుల వారి కీర్తన, అరుణాచరణాథం, సారంగరాగం, రూపకతాళం.

మీరింత వరకు కర్ణాటక సంగీత సభా కార్యక్రమంలో హైదరాబాద్ బ్రదర్స్ శ్రీ డి శేషాచారి శ్రీ డి రాఘవాచారి గారుల గాత్రద్వయం విన్నారు. వయోలిన్ శ్రీ పి శ్రీరామమూర్తి, మృదంగం శ్రీ ఎంఎల్ఎన్ రాజు, ఘటం శ్రీ ఎన్ సోమయాజులు. ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం.

0: ఆకాశవాణి
1: ఈ వారం రోజుల్లో జరిగిన అంతర్జాతీయ వార్తా విశేషాలను మీకు అందించే వసుదైక కుటుంబం కార్యక్రమానికి స్వాగతం. యావత్

0: 11 బ్రిక్స్ సభ్య దేశాల అధినేతలు ఈ సదస్సులో పాల్గొనున్నారు. రష్యా అధ్యకుడు వ్లాదిమిర్ పుతిన్, చైనా అధ్యకుడు షీ జిన్పింగ్, దక్షిణాఫ్రికా అధ్యకుడు సిరిల్ రామఫోసా, ఈజిప్ట్ అధ్యకుడు అబ్దుల్ ఫతా ఎల్సిసి, ఇండోనేషియా అధ్యకుడు ప్రభువా సుభియాంటో, ఇరాన్ అధ్యకుడు మసూద్ పెజెష్కియాన్, అబుదాబీ యువరాజు షేక్ ఖలీద్ బిన్ మహ్మద్ బిన్ జాయద్ అల్ నహ్యాన్, ఇథియోపియా ప్రధానమంత్రి అబీ అహ్మద్ అలీతో సహా ప్రపంచ నాయకులు ఇప్పటికే భారత్కు చేరుకున్నారు. ఇక చైనా అధ్యకుడు షీ జిన్పింగ్ ఏడేళ్ల విరామం తర్వాత భారత్లో పర్యటించడం సర్వత్రా ఆసక్తి రేపుతోంది. సభ్య దేశాల నాయకులతో పాటు ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెరెస్, ప్రపంచ ఆరోగ్య సంస్థ డబ్ల్యూహెచ్ఓ డైరెక్టర్ డాక్టర్ టెడ్రోస్ అథనోమ్, న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ అధ్యకురాలు దిల్మా రౌసెఫ్లు ఈ బ్రిక్స్ సమావేశాల్లో పాల్గొంటున్నారు. ప్రపంచవ్యాప్తంగా ప్రస్తుతం కొనసాగుతున్న యుద్దాలు, వాణిజ్య ఉద్రిక్తతలు, ఆర్థిక సవాళ్ల నడుమ గ్లోబల్ సౌత్ దేశాల అభివృద్ది ప్రాధాన్యతలను గలమెత్తేందుకు భారత్ ఈ వేదికను సిద్దం చేసింది. ప్రపంచ జనాభాలో సగం వాటా ఉన్న ఈ బ్రిక్స్ కూటమి ఢిల్లీ వేదికగా ఏ నిర్ణయాలు తీసుకోబోతున్నాయన్నది చర్చనీయాంశమైంది. ఇక ఈ బ్రిక్స్ సమావేశాలను పురస్కరించుకుని భారత్కు వచ్చిన పలు దేశాల అగ్రనాయకులు ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. నిన్న సాయంత్రం జరిగిన బ్రిక్స్ బిజినెస్ ఫోరంలో రష్యా అధ్యకుడు వ్లాదిమిర్ పుతిన్ భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో కలిసి పాల్గొని ప్రసంగించారు. ప్రపంచంలో బ్రిక్స్ కూటమికి ప్రాధాన్యత పెరుగుతోందని, ప్రపంచ జీడీపీలో 40% బ్రిక్స్ దేశాల నుంచే వస్తోందన్నారు. ఈ బ్రిక్స్ కూటమి ప్రపంచానికి దారి చూపిస్తోందన్నారు. ఐటీ ఏఐ రంగాల్లో భారత్ దూసుకువెళ్తోందని, బ్రిక్స్ దేశాల్లో పట్టణీకరణ వేగంగా సాగుతుండటంతో ఇది ప్రపంచ ఆర్థిక రంగానికి ఊతమిస్తోందని చెప్పారు. ఐటీఏఐ రంగాల్లో భారత్, టెక్నాలజీ దిగ్గజాలుగా చైనా, ఏరోస్పేస్ రంగాల్లో బ్రెజిల్ సత్తా చాటుతున్నాయని చెప్పారు. ఇలా బ్రిక్స్ కూటమి దేశాల నుంచి విజయగాథలు వెలుగులోకి వస్తున్నాయని, పాశ్చాత్య దేశాలతో ఇవి పోటీ పడుతున్నాయని చెప్పారు. ఇదే సమయంలో ఇరాన్పై బహుముఖంగా దాడి జరుగుతోందన్న ఆయన, అంతర్జాతీయ రవాణాకు ఆటంకం కలిగించడమే కాకుండా ఆ దేశంపై అక్రమంగా ఆంక్షలు కూడా విధిస్తున్నారంటూ అసహనం వ్యక్తం చేశారు. ఇక భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మాట్లాడుతూ, 2006లో 4 దేశాలతో బ్రిక్స్ ప్రస్థానం మొదలైందని, ఇప్పుడు 21 దేశాలకు విస్తరించిందని పేర్కొన్నారు. ప్రపంచ జనాభాలో సగం ఈ దేశాల్లోనే ఉందని, ప్రపంచ వాణిజ్యంలో వీటి వాటా 25% పెరిగిందన్నారు. నూతన ఆవిష్కరణలు, సహకారం సుస్థిరాభివృద్దికి బ్రిక్స్ దేశాలు ఆలంబనగా నిలుస్తాయన్నారు.
1: భారత్ ఇకానమిక్ బ్రిడ్జ్ బనా రహా హై. 2014 दुनिया के करीब 40 कंट्रीज के साथ फ्री ट्रेड एग्रीमेंट्स किए हैं. ब्रिक्स में भी हमारी अप्रोच यही है कि बैरियर्स को कम करना और बिजनेसेस के लिए अवसर बढ़ाना. इसलिए हमारी अध्यक्षता में हमने एग्रीकल्चर, हेल्थ, स्किल्स और स्मार्ट ग्रिड्स जैसे क्षेत्रों में नए कोऑपरेशन नेटवर्क का गठन किया है. స్టార్టప్స్ ఆర్ ఎస్ఎంఈస్ కో మార్కెట్ ఆర్ ఫైనాన్స్ సే జోడ్నే కే లియే హమ్నే బ్రిక్స్ ఇంక్యుబేటర్ నెట్వర్క్, బ్రిక్స్ ఎంఎస్ఎంఈ పోర్టల్ ఆర్ బ్రిక్స్ స్టార్టప్ ఇన్నోవేషన్ ఫండ్ జెసీ పెహలే కీ హై.
0: అమెరికాలో త్వరలో జరగనున్న మధ్యంతర ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ విజయం సాధిస్తే 18 ఏళ్లు దాటిన ప్రతి అమెరికన్ పౌరునికి $5,000 ఇస్తామని ఆ దేశ అధ్యకుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. డల్లాస్ లో జరిగిన రిపబ్లికన్ పార్టీ మిడ్ టర్మ్ కన్వెన్షన్ లో ప్రసంగించిన డొనాల్డ్ ట్రంప్ ఈ ఎన్నికల్లో తాను కూడా పోటీలో ఉన్నట్లుగా భావించి తమ పార్టీ మద్దతుదారులు ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు. రిపబ్లికన్లు గెలిస్తే ఓటర్లు గెలిచినట్లేనని, అప్పుడు వారికి $5,000 లభిస్తాయన్నారు. దానిని ట్రంప్ డివిడెంట్ అని పిలుస్తారని కూడా ట్రంప్ చెప్పారు.
2: If the Republicans win the House of Representatives and the United States Senate, both of them, because of our economic, tremendous economic success, like in history we've never had anything like what's happening, but because of our tremendous strength and success economically, I will issue a dividend to every adult citizen in the United States of America for $5,000, very much like a successful company will do a cash distribution to its shareholders.
0: అయితే అమెరికాలో ప్రతి 4 ఏళ్లకొకసారి అధ్యక్ష ఎన్నికలు జరుగుతాయి. అధ్యక్షుడి పాలనా కాలం సగం పూర్తయ్యాక, అంటే 2 ఏళ్లకొకసారి మధ్యంతర ఎన్నికలు జరుగుతాయి. అమెరికా పార్లమెంట్లో హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్, సెనేట్లుంటాయి. దిగువ సభ అని పిలిచే హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ లో 435 స్థానాలు ఉండగా, సెనేట్లో మొత్తం 100 స్థానాలు ఉంటాయి. నవంబర్ 3 జరగనున్న ఈ మధ్యంతర ఎన్నికల్లో 435 దిగువ సభ సీట్లతో పాటు 3వ వంతు సెనేట్ స్థానాలకు కూడా పోలింగ్ నిర్వహిస్తారు. ఈ ఎన్నికల్లో గెలిచిన పార్టీకి పార్లమెంట్లో బలం చేకూరుతుంది. ఒకవేళ అధికార పార్టీ ఓడిపోయినట్లయితే అధ్యక్షుడు రాజీనామా చేయాల్సిన అవసరం ఉండదు కానీ ఆయన ఏకపక్ష నిర్ణయాలను నిలువరించే అవకాశం ఉంటుంది. ఇక ఇదే సభలో అమెరికా ఇరాన్ మధ్య

0: కొనసాగుతున్న సంఘర్షణను గురించి కూడా డొనాల్డ్ ట్రంప్ ప్రస్తావించారు. ఇరాన్ అణువైదాన్ని దక్కించుకోవడానికి అమెరికా ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించదని స్పష్టం చేశారు. ఇరాన్తో జరుగుతున్న యుద్దంలో అమెరికానే గెలుస్తుందని చెప్పారు. వ్యూహాత్మకంగా కీలకమైన హార్మో జలసంధికి ట్రంప్ జలసంధిగా పేరు మార్చాలని తన మద్దతుదారులకు పిలుపునిచ్చారు.
1: And almost every other item are rapidly going down. And by the way, oil will be going down as soon as we win the war with Iran, which is taking place right now. We're winning it. We control the Hormuz Strait. I think we should call the Hormuz Strait, we should call it the Trump Strait. I should get some. It's going to be called, ladies and gentlemen, I'll have an announcement. We'll call it the Trump Strait. And I'm sure the Iranian leadership will be thrilled with that.
0: అదేవిధంగా అమెరికాలో రాజకీయ నాయకత్వ మార్పు వస్తుందనే ఆశతోనే ఇరాన్ ఇంకా యుద్దాన్ని కొనసాగిస్తోందని డొనాల్డ్ ట్రంప్ ఆరోపించారు. అమెరికాలో బలహీనమైన ప్రభుత్వం అధికారంలోకి వస్తే తమ అణ్వాయుధ ఆకాంక్షలను సులభంగా నెరవేర్చుకోవచ్చనే ఉద్దేశంతోనే ఇరాన్ ఈ మధ్యంతర ఎన్నికలను ప్రభావితం చేయడానికి తీవ్రంగా ప్రయత్నిస్తోందన్నారు. ఇరాన్ ఇకపై ఎక్కువ కాలం ఆ భారాన్ని మోయలేదని, అమెరికాలో ఎన్నికల ప్రక్రియ ముగిసిన తక్షణమే ఆ దేశం ఒత్తిడిని తట్టుకోలేక లొంగిపోక తప్పదని ఆయన పేర్కొన్నారు. ఇదిలా ఉండగా అమెరికా ఇరాన్ మధ్య కొనసాగుతున్న సైనిక ఘర్షణలు ఆదివారం నుంచి మరింత తీవ్రరూపం దాల్చాయి. ఇరాన్పై అమెరికా ఆర్థిక సైనిక ఒత్తిడి కొనసాగుతుండగా ప్రతీకార చర్యల్లో భాగంగా ఇరాన్ అమెరికా నౌకలు, ఇంధన రవాణా మార్గాలపై దాడులకు పాల్పడుతోంది. మరోవైపు అమెరికా కూడా ఇరాన్ చమురు రవాణాకు సంబంధించిన ట్యాంకర్లను లక్ష్యంగా చేసుకుంది. ఈ పరిణామాలతో ప్రపంచంలోనే అత్యంత కీలకమైన ఇంధన రవాణా మార్గాల్లో ఒకటైన హార్మో జలసంధి పరిస్థితి ఆందోళనకరంగా మారింది. ఇరాన్ తన ఆర్థిక సమస్యలను పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని ప్రకటించినప్పటికీ, భవిష్యత్తులో తమపై మరిన్ని దాడులు జరిగితే మరింత తీవ్రంగా స్పందిస్తామని హెచ్చరించింది. ఇరాన్ అమెరికా ఉద్రిక్తతలు సోమవారం కూడా కొనసాగాయి. గల్ఫ్ ప్రాంతంలోని అమెరికా చమురు సహజవాయువు ప్రయోజనాలను లక్ష్యంగా చేసుకుని ఇరాన్ ప్రతీకారం తీర్చుకుంటుందని ఆ దేశ పార్లమెంట్ స్పీకర్ హెచ్చరించారు. హార్మో జలసంధిలో నౌకల రాకపోకలకు సంబంధించి కొత్త పరిమిత ప్రాంతాన్ని ప్రకటించనున్నట్లు కూడా ఇరాన్ తెలిపింది. ఇక ఇరాన్కు చెందిన 5 ముడిచమురు రవాణా నౌకలపై అమెరికా బలగాలు దాడులు నిర్వహించినట్లు అమెరికా సెంట్రల్ కమాండ్ సెంట్కామ్ వెల్లడించింది. మంగళవారం చేపట్టిన ఈ దాడుల్లో 4 నౌకలు పూర్తిగా ధ్వంసమైనట్లు, మరో నౌక దెబ్బతిన్నట్లు తెలిపింది. ఇక ఇరాన్ తీర ప్రాంతాలతో పాటు సౌదీ అరేబియాలో బుధవారం పలుచోట్ల భారీ పేలుళ్ల శబ్దాలు వినిపించాయి. ఇరాన్లోని కేష్న్ ద్వీపంతో పాటు సిరిక్ మినాబ్ కౌంటీల తీర ప్రాంతాల్లో వరుస పేలుళ్లు సంభవించినట్లు ఇరాన్ ప్రభుత్వ అధికార మీడియా నివేదించింది. ఈ పరిణామాల ప్రభావం ప్రపంచ చమురు మార్కెట్లపై స్పష్టంగా కనిపించింది. బుధవారం బ్రెంట్ ముడి చమురు ధర బ్యారెల్కు 100 డాలర్లు దాటి 101.21 డాలర్ల వద్ద ముగిసింది. హార్మో జలసంధి ద్వారా సాధారణంగా జరిగే చమురు రవాణా తీవ్రంగా తగ్గిపోయింది. దీంతో ఇంధన ధరలు పెరగడం, ద్రవ్యోల్బణ ఒత్తిళ్లు అధికం కావడం ప్రపంచ ఆర్థిక వృద్ధిపై ప్రతికూల ప్రభావం పడే అవకాశముందన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. గురువారం హార్మో జలసంధి గుండా కేవలం 7 నౌకలు మాత్రమే ప్రయాణించాయని, సాధారణ పరిస్థితుల్లో రోజుకు సుమారు 125 నౌకలు ప్రయాణించే ఈ మార్గంలో రాకపోకలు తీవ్రంగా తగ్గిపోయాయని పలు నివేదికలు వెల్లడించాయి. ఇక మరోవైపు రష్యా యుక్రెయిన్ యుద్దానికి సంబంధించి గతవారం కూడా పలు ఘర్షణలు చోటు చేసుకున్నాయి. మంగళవారం నుంచి రష్యా తమ దేశపు క్షిపణులు, డ్రోన్లతో యుక్రెయిన్పై తీవ్రమైన దాడులు చేసింది. అమెరికా శాంతి దూతలు జార్డ్ కుష్నర్, స్టీవ్ విట్కాఫ్లు యుక్రెయిన్ రష్యాలో పర్యటించి శాంతి చర్చలకు మార్గం సుగమం చేయడానికి ప్రయత్నించిన కొద్ది రోజులకే కీవ్ నగరంపై రష్యా భారీ వైమానిక దాడులు జరిపింది. ఈ దాడుల్లో 5 మరణించగా 35 పైగా గాయపడ్డారు. కీవ్లో నివాస భవనాలు, పాఠశాలలు, ఆసుపత్రులు, ఇతర మౌలిక వసతులు కూడా దెబ్బతిన్నాయి. అయితే అమెరికా మధ్యవర్తిత్వ ప్రయత్నాలపై యుక్రెయిన్ అధ్యకుడు వొలడిమిర్ జెలెన్స్కీ ఆశాభావం వ్యక్తం చేశారు. అమెరికా ప్రతినిధులు కొన్ని మంచి ప్రతిపాదనలు తీసుకొచ్చారని, భవిష్యత్ చర్చలకు ఇవి ఉపయోగపడవచ్చని చెప్పారు. ధాన్యం రవాణా, ఇంధన మౌలిక వసతులు, యుద్ద ఖైదీల మార్పిడి వంటి అంశాలపై చర్చలు కొనసాగించే అవకాశముందని ఆయన వెల్లడించారు. ఇండోనేషియాలోని అనక్ క్రకౌటో అగ్నిపర్వతం ఆదివారం విస్ఫోటనం చెందడంతో భారీగా అగ్నిపర్వత బూడిద వెలువడింది. జకార్తాలోని ప్రధాన విమానాశ్రయంతో పాటు మొత్తం 8 విమానాశ్రయాల్లో విమాన సేవలకు దీని కారణంగా అంతరాయం ఏర్పడింది. 1500 పైగా విమానాలు, సుమారు 170,000 మంది ప్రయాణికులు ప్రభావితమయ్యారు. ఈ అగ్నిపర్వతం విస్ఫోటనంతో బూడిద మేఘం సుమారు 50,000 అడుగుల ఎత్తు వరకు చేరింది. అయితే 2018 జరిగినట్లుగా సునామీ ముప్పు ప్రస్తుతం లేదని అధికారులు స్పష్టం చేశారు. ఆఫ్రికా దేశమైన కాంగోలో ఘోర అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. కాంగో తూర్పు ప్రాంతంలోని బుకావు నగరంలో ఉన్న ఓ ప్రాంతంలో మొదట ఓ ఇంట్లో మంటలు చెలరేగాయి. అక్కడి నుంచి పక్కనే ఉన్న 2 పాఠశాలలకు మంటలు వేగంగా వ్యాపించాయి. పురాహ ఉజమా ప్రాథమిక పాఠశాలలకు చెందిన విద్యార్థులు ఈ ప్రమాదంలో చిక్కుకుని ప్రాణాలు కోల్పోయారు. మొత్తం 26 మంది విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారని, పదుల సంఖ్యలో గాయపడ్డారని స్థానిక అధికారులు వెల్లడించారు. ఉత్తరాఫ్రికాలో గురువారం కీలకమైన దౌత్య పరిణామం చోటు చేసుకుంది. అల్జీరియా

0: యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్తో దౌత్య సంబంధాలను తెంచుకుంది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ జరిపిన చర్యలు ప్రేరేపితమైనవని పేర్కొంటూ అల్జీరియా ఈ నిర్ణయం తీసుకుంది. యుఏఈకి చెందిన సైనిక పౌర విమానాలకు తన గగనతలాన్ని మూసివేయనున్నట్లు ప్రకటించినప్పటికీ వాణిజ్య విమానాలకు 2020 చివరి వరకు మినహాయింపునిచ్చింది. చైనాలో గురువారం ఓ నౌకలో జరిగిన భారీ అగ్ని ప్రమాదంలో 25 మంది ప్రాణాలు కోల్పోయారు. తూర్పు చైనాలోని షాండాంగ్ ప్రావిన్స్ క్వింగ్డావో నగరంలోని ఓ నౌకా నిర్మాణ కేంద్రంలో విదేశీ జెండాతో ఉన్న కార్గో నౌకలో మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో 25 మంది ప్రాణాలు కోల్పోయినట్లు చైనా ప్రభుత్వ మీడియా వెల్లడించింది. అయితే ఈ నౌక లైబీరియా జెండాతో ప్రయాణిస్తున్న ఓషన్ మెలడీ అనే బల్క్ క్యారియర్ అయి ఉండొచ్చని, మరమ్మతుల కోసం చింగ్డావో బహే షిప్ యార్డ్లో ఆగిందని అధికారులు వెల్లడించారు. H-1B వీసాదారులకు సంబంధించి అమెరికా ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. అమెరికాలో ఉద్యోగం కోల్పోయిన విదేశీ వృత్తి నిపుణులకు కొత్త ఉద్యోగం వెతుక్కోవడానికి ప్రస్తుతం ఇస్తున్న 60 రోజుల గ్రేస్ పీరియడ్ను రద్దు చేసేందుకు కొత్త నిబంధనను ప్రతిపాదించింది. ఎలిమినేటింగ్ ది డిస్క్రిషనరీ 60-డే గ్రేస్ పీరియడ్ అనే పేరుతో తీసుకువచ్చిన ఈ కొత్త నిబంధనను ప్రభుత్వం శుక్రవారం ఫెడరల్ రిజిస్టర్లో ప్రచురించింది. దీనిపై 60 రోజుల్లోగా అభిప్రాయాలను తెలియజేయాల్సి ఉంటుందని డిపార్ట్మెంట్ ఆఫ్ హోంల్యాండ్ సెక్యూరిటీ DHS వెల్లడించింది. ఈ నిర్ణయం అమెరికాలోని టెక్ కంపెనీలో పనిచేస్తున్న వేలాది మంది విదేశీ ఐటీ నిపుణులపై తీవ్ర ప్రభావం చూపనుంది. ఈ నిబంధన అమల్లోకి వస్తే వీసా గడువు ముగియకముందే ఉద్యోగం కోల్పోయిన విదేశీయులు అమెరికాలో ఉండేందుకు వేరే అనుమతి లేకుంటే వెంటనే దేశం విడిచి వెళ్లాల్సి ఉంటుంది. E1, E2, E3, H-1B, H-1B1, L1, O1, TN కేటగిరీస్ కింద ఉన్న నాన్ ఇమిగ్రెంట్లకు, వారిపై ఆధారపడిన కుటుంబ సభ్యులకు ఈ గ్రేస్ పీరియడ్ రద్దు వర్తిస్తుంది. అమెరికాలోని న్యూయార్క్ నగరం వేదికగా జరుగుతున్న 2026 యుఎస్ ఓపెన్ టెన్నిస్ గ్రాండ్ స్లామ్ తుది దశకు చేరుకుంది. మహిళల సింగిల్స్లో డిఫెండింగ్ ఛాంపియన్ టాప్ సీడ్ అరియానా సబ్లంక వరుసగా 4వ సారి యుఎస్ ఓపెన్ ఫైనల్కు చేరుకున్నారు. సెమీఫైనల్లో అమెరికాకు చెందిన 3వ సీడ్ జెస్సికా పెగులాను 7-5, 6-2 ఆమె ఓడించారు. మరో సెమీఫైనల్ మ్యాచ్లో 2వ సీడ్ ఎలెనా రెబిక్నా 4వ సీడ్ అమెరికా క్రీడాకారిణి కోకో గాఫ్పై 3-6, 6-4, 6-4 తేడాతో విజయం సాధించి తొలిసారి యుఎస్ ఓపెన్ ఫైనల్కు ప్రవేశించారు. ఇప్పటివరకు మీరు ఈ వారం రోజుల్లో జరిగిన అంతర్జాతీయ వార్తల సమాహారాన్ని వినిపించే వసుధైక కుటుంబం కార్యక్రమాన్ని విన్నారు. రచన వ్యాఖ్యానం డివి సత్యనారాయణ, సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, వెలువడింది ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి.
1: ఇప్పుడు రావోయే అతిథి కార్యక్రమం వింటారు.

కార్యక్రమంలో ముందుగా మీరు విన్న ఆ పాట లక్ష్యం చిత్రంలో ఉంది. పాడినవారు కార్తిక్, శ్రేయ ఘోషాల్. గీత రచన రామజోగయ్య శాస్త్రి. సంగీతాన్ని సమకూర్చింది మణిశర్మ. ఇప్పుడు శివ చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్పి శైలజ బృందం పాడింది. గీత రచన సిరివెన్నెల సీతారామశాస్త్రి. సంగీతాన్ని సమకూర్చింది ఇళయరాజా.

ఖైదీ నెంబర్ 786 చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఎస్ జానకి పాడిన పాటను విన్నారు. గీత రచన భువనచంద్ర, సంగీతాన్ని సమకూర్చింది రాజ్ కోటి. ఇప్పుడు లెజెండ్ చిత్రానికి సూరజ్ సంతోష్ హరిణి పాడింది, గీత రచన రామజోగయ్య శాస్త్రి.

ఓం నమో వెంకటేశాయ చిత్రానికి శ్రీనిధి ధనుంజయ్ పాడిన పాటను విన్నారు. గీత రచన వేదవ్యాస, సంగీతాన్ని సమకూర్చింది ఎంఎం కీరవాణి. ఇప్పుడు బాలు చిత్రానికి హరిహరన్ శ్రేయ ఘోషాల్ పాడింది. గీత రచన సిరివేనల సీతారామశాస్త్రి, సంగీతాన్ని సమకూర్చింది మణిశర్మ.

0: మీరు HIV బారిన పడే అవకాశం ఉందా? మీరే తెలుసుకోండి. మీరు ఎప్పుడైనా సూదులు, సిరంజులు ఒకరితో మరొకరు పంచుకోవటం, మార్చుకోవటం జరిగిందా? మీకు ఎప్పుడైనా సురక్షితం కాని రక్త మార్పిడి జరిగిందా? మీ సమాధానం అవును అయితే వెంటనే మీ దగ్గరలోని ICTC కేంద్రంలో పరీక్ష చేయించుకోండి. మరింత సమాచారం కోసం టోల్ ఫ్రీ నంబర్ 1097 కి కాల్ చేయండి. మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి.
1: ఈ ప్రకటన జారీ చేసిన వారు రాష్ట్ర ఎయిడ్స్ నియంత్రణ మండలి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.

0: గోపాల గోపాల చిత్రానికి ధనుంజయ్ హరిచరణ్ పాడిన పాటను విన్నారు. గీత రచన అనంత శ్రీరామ్, సంగీతాన్ని సమకూర్చింది అనూప్ రూబెన్స్. ఇప్పుడు జులై చిత్రానికి ఆద్నాన్ సామి పాడింది, గీత రచన సంగీతం దేవిశ్రీ ప్రసాద్.
1: నీ పేరు చెప్పలేదు.

మీరింతవరకు రాబోయే అతిథి కార్యక్రమంలో కొన్ని ఫిలిం గీతాలు విన్నారు. వన్ నాట్ 2.2 మెగాహెడ్స్ పై ఉంటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం. ఇప్పుడు గుర్తు చేసుకుందాం కార్యక్రమం వింటారు.

0: ఎందుకు కనిపిస్తున్నావు?
1: ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మీ ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.
2: ముఖాన మొటిమలా
3: సై బాల్,
2: గజ్జా బొబ్బలా
3: సై బాల్,
2: నడుగుల తామరా
3: సై బాల్,
2: బురద పుల్లా
3: సై బాల్.
4: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సై బాల్.

0: మీరింతవరకు గుర్తు చేసుకుందాం కార్యక్రమంలో కొన్ని సినీ గీతాలు విన్నారు. సమయం 11:30 కావస్తుంది. మరి కొద్దిసేపట్లో స్టంప్డ్ సీజన్ 5th ఎడిషన్ ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి రిలే వింటారు.
1: దస్ 11:30 గోయే, ఆయే సుంతే హే కార్యక్రమ్ స్టంప్డ్.

0: కేంద్రం నుండి.
1: నమస్కార్, ఆకాశవాణి సమాచార్ కే సాత్ మే జాగృతి శర్మ. అఠారవ

0: Guru Granth Sahib, Sri Guru Gobind Singh conveyed the message that true guidance in life comes from knowledge, truth and principles. And that is the end of this news bulletin.
1: వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం. ఇప్పుడు లాహిరి లాహిరిలో కార్యక్రమం వింటారు.

కార్యక్రమంలో ముందుగా మీరు విన్న ఆ పాట ముగ్గురు మనగాళ్ళు చిత్రంలో ఉంది. పాడిన వారు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి బృందం. గీత రచన భువనచంద్ర, సంగీతాన్ని సమకూర్చింది విద్యాసాగర్. ఇప్పుడు బాలగోపాలుడు చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి పాడిందే. గీత రచన వేటూరి సుందరామూర్తి, సంగీతాన్ని సమకూర్చింది రాజ్కోటి.

0: సమయం 12:30 కావస్తుంది. మరి కొద్దిసేపట్లో తెలుగులో జాతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి రిలే వింటారు.
1: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది చిలుకూరి సతీష్ కుమార్. ముందుగా ముఖ్యాంశాలు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్తో ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. బ్రిక్స్ 18వ శిఖరాగ్ర సమావేశం ఈరోజు న్యూఢిల్లీలో భారత్ మండపంలో ప్రారంభమవుతుంది. విద్యారంగంలో వస్తున్న నూతన ఆవిష్కరణలు ప్రపంచానికి పరిచయం చేసేందుకు భారత్ ఇన్నోవేట్స్ ఎక్స్పోజిషన్ రూపొందించామని కేంద్రమంత్రి ప్రహ్లాద్ జోషి అన్నారు. మహిళల హాకీ జూనియర్ ఆసియా కప్లో భాగంగా చైనాలో జరిగిన మొదటి సెమీఫైనల్ మ్యాచ్లో భారత్ దక్షిణ కొరియాపై విజయం సాధించి ఫైనల్స్కు చేరుకుంది. ఇక వార్తల వివరంగా. బ్రిక్స్ 18వ శిఖరాగ్ర సమావేశం ఈరోజు న్యూఢిల్లీలో భారత మండపంలో ప్రారంభమవుతుంది. 2 రోజుల పాటు జరిగే ఈ సదస్సులో బ్రెజిల్, చైనా, ఈజిప్ట్, ఇథియోపియా, ఇండోనేషియా, భారత్, ఇరాన్, రష్యా, సౌదీ అరేబియా, దక్షిణాఫ్రికా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ సహా 11 అభివృద్ది చెందుతున్న ఆర్థిక వ్యవస్థలు ఏకతాటిపైకి రానున్నాయి. ఈ సమావేశంలో ప్రపంచ పాలన, బహుపక్షవాదం, వాణిజ్యం, పెట్టుబడులు, సాంకేతికత, ఆహార ఇంధన భద్రత, ఆరోగ్య సంరక్షణ, విపత్తు వంటి ముఖ్యమైన అంశాలపై బ్రిక్స్ సభ్య దేశాల నాయకులు చర్చించనున్నారు. ఈ శిఖరాగ్ర సమావేశం స్థితిస్థాపకత, ఆవిష్కరణ, సహకారం, స్థిరత్వం కోసం నిర్మాణం అనే ఇతివృత్తంతో జరుగుతుంది. ఈ ప్రతిష్టాత్మక శిఖరాగ్ర సమావేశంలో పలువురు ప్రపంచ అగ్రనేతలు పాల్గొంటున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో పాటు రష్యా అధ్యకుడు వ్లాదిమిర్ పుతిన్, చైనా అధ్యకుడు షీ జిన్పింగ్, దక్షిణాఫ్రికా అధ్యకుడు సిరిల్ రామఫోసా, ఈజిప్ట్ అధ్యకుడు అబ్దుల్ ఫత్తా, ఇండోనేషియా అధ్యకులు ప్రబోవో సుబియాంటో, ఇరాన్ అధ్యకుడు పెజెష్కియాన్ తదితరులు పాల్గొనున్నారు. ఈ శిఖరాగ్ర సమావేశం సందర్భంగా ప్రధానమంత్రి ఈరోజు బ్రిక్స్ నాయకులతో వరుస ద్వైపాక్షిక చర్చలు జరపనున్నారు. చైనా అధ్యకుడు షీ జిన్పింగ్, అబుదాబీ క్రౌన్ ప్రిన్స్ షేక్ ఖాలిద్ బిన్ మొహమ్మద్ బిన్ జాయద్ అల్ నహ్యాన్, ఇథియోపియా ప్రధానమంత్రి అబియా అహ్మద్ అలీ, మలేషియా ప్రధానమంత్రి అన్వర్ ఇబ్రాహీం, వియత్నాం ప్రధానమంత్రి లే మిన్ హుంగ్లతో సమావేశం కానున్నారు. న్యూఢిల్లీలో జరుగుతున్న బ్రిక్స్ 18వ శిఖరాగ్ర సదస్సు సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు ఇథియోపియా ప్రధాని డాక్టర్ అబీ అహ్మద్ అలీతో ద్వైపాక్షిక చర్చలు జరిపారు. ఇరు దేశాల ద్వైపాక్షిక వ్యూహాత్మక భాగస్వామ్యం మరింత బలోపేతం చేసే లక్ష్యంతో చర్చలు జరిపినట్టుగా విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది. ఆర్థిక సహకారం, రక్షణ, భద్రతా భాగస్వామ్యం, సామర్థ్య నిర్మాణం వంటి కీలక రంగాల్లో సాధించిన పురోగతి ఇరువురు సమీక్షించారు. ఈ సమావేశంలో 18వ బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సులో ఇథియోపియా పాల్గొనడం పట్ల ప్రధానమంత్రి మోదీ అభినందనలు తెలిపారు. భారత్ అధ్యక్షతన జరుగుతున్న బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సు సందర్భంగా ప్రధానమంత్రి మలేషియా ప్రధాని అన్వర్ ఇబ్రాహీంతో కూడా ద్వైపాక్షిక చర్చలు జరిపారు. అలాగే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్తో ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. ప్రపంచ వాణిజ్యానికి సురక్షితమైన సముద్ర మార్గాలు, నావికుల భద్రత ఎంతో ముఖ్యమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. వాణిజ్య అడ్డంకులు తొలగించి వ్యాపార అవకాశాలు విస్తరించేందుకు బ్రిక్స్ దేశాలు కలిసి పనిచేయాలని పిలుపునిచ్చారు. భారత్ నేడు వృద్ధికి, స్థిరత్వానికి నమ్మకమైన వనరుగా నిలుస్తోందని చెప్పారు. మేక్ ఇన్ ఇండియా, ఇన్నోవేట్ విత్ ఇండియా, స్కేల్ ఫర్ ది వరల్డ్ నినాదాలు పునరుద్ఘాటించారు. 2014 నుంచి భారత్ దాదాపు 40 దేశాలతో స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందాలు కుదుర్చుకుందని గుర్తు చేశారు.
2: భారత్ ఇకోనామిక్ బ్రిడ్జ్ బనా రహా 2014 కే బాద్ సే హమ్నే దునియా కే కరీబ్ 40 కంట్రీస్ కే సాథ్ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్స్ కియే హై. బ్రిక్స్ మే భీ హమారీ అప్రోచ్ యహీ హై కి బారియర్స్ కో కమ్ కర్నా ఔర్ బిజినెసెస్ కే లియే అవసర్ బఢానా.
1: బ్రిక్స్ ఇంక్యుబేటర్ నెట్వర్క్, ఎంఎస్ఎంఈ పోర్టల్, స్టార్టప్ ఇన్నోవేషన్ ఫండ్ వంటి కార్యక్రమాల ద్వారా స్టార్టప్లు, చిన్న మధ్యతరహా పరిశ్రమలు మార్కెట్లతో అనుసంధానించాలని మోదీ కోరారు. బ్రిక్స్ దేశాలు ప్రపంచ జనాభాలో 50%, జీడీపీలో 40%, ప్రపంచ వాణిజ్యంలో 25% పైగా ప్రాతినిధ్యం వహిస్తున్నాయని తెలిపారు. 2006 4 దేశాలతో ప్రారంభమైన ఈ కూటమి నేడు 21 దేశాలతో విస్తరించిందని హర్షం వ్యక్తం చేశారు. గురుగ్రంథ సాహిబ్ ప్రకాశ్ పర్వ్ సందర్భంగా లోక్సభ స్పీకర్ ఓం బిర్లా, కేంద్ర హోంమంత్రి అమిత్ షా దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. గురుగ్రంథ సాహిబ్ మానవత్వం, ప్రేమ, సమానత్వం, సేవ, దయ, సామరస్యాల గురించి గొప్ప ఆధ్యాత్మిక సందేశం ఇస్తుందని ఓం బిర్లా సోషల్ మీడియా వేదికగా పేర్కొన్నారు. ఆయన బోధనలు అందరిలో సత్యమార్గంలో నడిపించేందుకు

పేదలకు సేవ చేసేందుకు, తోటి ప్రాణుల పట్ల ప్రేమ గౌరవభావాలు పెంపొందించేందుకు స్ఫూర్తినిస్తాయని అమిత్ షా తెలిపారు. గురుగ్రంథ సాహిబ్ పవిత్ర బోధనల వెలుగు ప్రతి ఒక్కరి జీవితాన్ని జ్ఞానం, విజ్ఞానం, శాంతి, సత్సంకల్పాలతో ప్రకాశింపచేయాలని, సమాజంలో సోదరభావం, ఐక్యత బలోపేతం చేయాలని ఆకాంక్షించారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్త విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. బ్రిక్స్ సదస్సు సందర్భంగా ఏర్పాటు చేసిన భారత్ ఇన్నోవేట్స్ ఎక్స్పోజిషన్ అనేది ఉన్నత విద్య పరిశోధన సంస్థ నుంచి వస్తున్న నూతన ఆవిష్కరణలు ప్రపంచానికి పరిచయం చేసేందుకు రూపొందించబడిందని కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి అన్నారు. సోషల్ మీడియా పోస్టులో వీడియో సందేశం పంచుకుంటూ ఎక్స్పోజిషన్కి విచ్చేస్తున్న ప్రముఖులకు స్వాగతం పలకటం దేశానికి గర్వకారణమని పేర్కొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో భారతదేశ ఆవిష్కరణ వ్యవస్థ వేగంగా అభివృద్ది చెందిందని తెలిపారు. భారత్ ఇన్నోవేట్స్ ప్రయాణం ప్రపంచవ్యాప్తంగా ఒక ప్రభావం సృష్టించిందని జోషి తెలిపారు. ప్రధానమంత్రి కిసాన్ మాన్ధన్ యోజన నేటితో 7 ఏళ్లు పూర్తి చేసుకుంది. చిన్న సన్నకారు రైతులకు సామాజిక భద్రత కల్పించే లక్ష్యంతో 2019లో ఈ పథకం ప్రారంభించారు. ఈ పథకం కింద అర్హులైన రైతులకు 60 ఏళ్ల వయసు తర్వాత నెలకు కనీసం 3,000 రూపాయల కనిష్ట పెన్షన్ లభిస్తుంది. వృద్ధాప్యంలో రైతులకు ఆర్థిక స్థిరత్వం, భద్రత కల్పించేందుకు ఈ పెన్షన్ పథకం రూపొందించబడింది. గత 7 ఏళ్లలో చిన్న సన్నకారు రైతులకు ఇది ఒక ముఖ్యమైన సామాజిక భద్రతా పథకంగా నిలిచింది. భవిష్యత్ కోసం మరింత ఆర్థిక నమ్మకంతో ప్రణాళికలు వేసుకునేందుకు రైతన్నలకు ఎంతగానో సహాయపడుతుంది. తెలంగాణ సహా 6 రాష్ట్రాల్లో పట్టణ ప్రాంతాల్లో ప్రధానమంత్రి ఆవాస్ యోజన 2 కింద 18,77,000 ఇళ్ల నిర్మాణాలు కేంద్రం ఆమోదించింది. ఈ పథకాన్ని పటిష్టంగా అమలు చేయాలని పట్టణాభివృద్ది శాఖ కార్యదర్శి సత్యేంద్ర సింగ్ ఆయా రాష్ట్రాలను కోరారు. న్యూఢిల్లీలో గృహ నిర్మాణ పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ పట్టణాభివృద్ది శాఖ కార్యదర్శి సత్యేంద్ర సింగ్ అధ్యక్షతన జరిగిన సెంట్రల్ శాంక్షనింగ్ అండ్ మానిటరింగ్ కమిటీ 9వ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఉత్తరప్రదేశ్లో వరద పరిస్థితి తీవ్రంగా మారడంతో ప్రభావిత కుటుంబాలకు సహాయం చేసేందుకు ప్రభుత్వం సహాయక చర్యలు ముమ్మరం చేస్తుంది. భారీ వర్షాలు, రిజర్వాయర్ల నుంచి నీటి విడుదలతో సుమారు 25 జిల్లాలు నీట మునిగాయి. గురువారం దాదాపు 8,000 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించామని, దీంతో మొత్తం నిర్వసతుల సంఖ్య 21,000కు చేరుకుందని, సహాయ శిబిరాల్లో సుమారు 3,000 మంది ఆశ్రయం పొందుతున్నారని రాష్ట్ర సహాయ కమిషనర్ కార్యాలయం తెలిపింది. లక్నోతో సహా పలు జిల్లాల్లో వర్షాలు కొనసాగుతున్నాయి. రాగల 5 రోజుల్లో తూర్పు, పశ్చిమ ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. అమెరికాలో సెప్టెంబర్ 11 ఉగ్రవాద దాడి జరిగి 25 సంవత్సరాలు పూర్తయిన సందర్బంగా ప్రాణాలు కోల్పోయిన 3,000 మందికి దేశవ్యాప్తంగా నివాళులర్పించారు. 2001 సెప్టెంబర్ 11 అల్ ఖైదా ఉగ్రవాదులు 4 విమానాలు హైజాక్ చేసి దాడులకు పాల్పడ్డారు. పెంటగాన్ వద్ద జరిగిన స్మారక కార్యక్రమంలో అధ్యకుడు డొనాల్డ్ ట్రంప్, ఉపాధ్యకుడు జేడీ వ్యాన్స్ పాల్గొని నివాళులర్పించారు. మాజీ అధ్యక్షులు జార్జ్ డబ్ల్యూ బుష్, బిల్ క్లింటన్, బరాక్ ఒబామా, జో బైడెన్ కూడా ఈ కార్యక్రమాలకు హాజరయ్యారు. ఈ దాడుల్లో మరణించిన వారి పేర్లు చదువుతూ వారు దేశం కోసం చేసిన త్యాగాలు స్మరించుకున్నారు. విమానాన్ని కాపాడేందుకు ప్రాణాలర్పించిన ప్రయాణికుల ధైర్యం కొనియాడారు. ఈ దాడుల అనంతరం ప్రపంచవ్యాప్తంగా భద్రతాపరంగా అనేక మార్పులు వచ్చాయి. ఈరోజు తీర ప్రాంత ఆంధ్రప్రదేశ్లో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ ఆరెంజ్ కలర్ హెచ్చరిక జారీ చేసింది. ఉత్తరాఖండ్, గుజరాత్, కొంకణ్, గోవా, మధ్యప్రదేశ్, మహారాష్ట, ఛత్తీస్గఢ్లలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, ఒడిశా, తెలంగాణ, పశ్చిమ బెంగాల్, ఈశాన్య భారతదేశంలో కొన్ని ప్రాంతాల్లో ఇలాంటి వాతావరణ పరిస్థితులు ఉంటాయని ఐఎండీ తెలిపింది. రేపటి వరకు తమిళనాడు, పుదుచ్చేరి, కారైకల్, విదర్భ, బీహార్, రాజస్థాన్, అండమాన్ నికోబార్ దీవుల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వాతావరణం ఉంటుందని వాతావరణ శాఖ పేర్కొంది. మహిళల హాకీ జూనియర్ ఆసియా కప్లో భాగంగా చైనాలో మోకీలో జరిగిన మొదటి సెమీఫైనల్ మ్యాచ్లో భారత్ దక్షిణ కొరియాపై విజయం సాధించి ఫైనల్స్ చేరుకుంది. అంతకుముందు భారత్ క్వార్టర్ ఫైనల్ మ్యాచ్లో పాకిస్తాన్పై 19-0 విజయం సాధించి సెమీఫైనల్స్కు వెళ్లింది. 2వ సెమీఫైనల్లో చైనా జపాన్తో తలపడుతుంది. నిన్న జరిగిన పురుషుల జూనియర్ ఆసియా కప్ మొదటి సెమీఫైనల్లో మలేషియాను 3-1 ఓడించి భారత్ జట్టు ఫైనల్కు చేరుకుంది. రేపు జరగబోయే ఫైనల్ మ్యాచ్లో భారత్ దక్షిణ కొరియాతో తలపడనుంది. మహిళల T20 ఆసియా కప్ క్రికెట్లో భాగంగా రేపు దుబాయ్ వేదికగా జరిగే ఫైనల్ మ్యాచ్లో భారత్ శ్రీలంకతో తలపడుతుంది. నిన్న రాత్రి జరిగిన సెమీఫైనల్ మ్యాచ్లో పాకిస్తాన్ను 4 తేడాతో ఓడించి శ్రీలంక ఫైనల్ ప్రవేశించింది. 131 పరుగులు లక్ష్యంతో బరిలోకి దిగిన శ్రీలంక 18.4 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 134 పరుగులు చేసి లక్ష్యం ఛేదించింది.

0: వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్తో ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. బ్రిక్స్ 18వ శిఖరాగ్ర సమావేశం ఈరోజు న్యూఢిల్లీలో భారత మండపంలో ప్రారంభమవుతుంది. విద్యారంగంలో వస్తున్న నూతన ఆవిష్కరణలు ప్రపంచానికి పరిచయం చేసేందుకు భారత్ ఇన్నోవేట్స్ ఎక్స్పోజిషన్ రూపొందించామని కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి అన్నారు. మహిళల హాకీ జూనియర్ ఆసియా కప్లో భాగంగా చైనాలో జరిగిన మొదటి సెమీఫైనల్ మ్యాచ్లో భారత్ దక్షిణ కొరియాపై విజయం సాధించి ఫైనల్స్కు చేరుకుంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రం ఈనాటి లలిత సంగీత కార్యక్రమంలో శ్రీమతి పి. శాంతిశ్రీ గారు పాడిన లలిత గీతాలు వింటారు.

లలిత సంగీత కార్యక్రమం వింటున్నారు. మీరింతవరకు శ్రీమతి పి శాంతిశ్రీ గారు పాడిన లలిత గీతాలు విన్నారు. కార్యక్రమంలో ఇప్పుడు విద్యాపతి సంగీత రూపకం పాటలు వింటారు.

0: ఈనాటి లలిత సంగీత కార్యక్రమం ఇంతటితో సమాప్తం.
1: 102.2 మెగాహెర్ట్స్ పై వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం. ఇప్పుడు కొన్ని ఫిలిం గీతాలు వింటారు.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది ఇందిర. ముందుగా ముఖ్యాంశాలు. న్యూఢిల్లీలోని 18వ బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశం ఈరోజు ప్రారంభమవుతుంది. రాష్ట్రంలోని పేద మధ్యతరగతి ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. రాష్ట్రంలో 1271 కోట్ల రూపాయలతో 24 క్రిటికల్ బ్లాక్లు, 25 ఇంటిగ్రేటెడ్ ల్యాబ్లు, 44 ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాలు నిర్మించనున్నట్లు కేంద్ర మంత్రి జేపీ నడ్డా వెల్లడించారు. అమరావతిలో ఐకానిక్ భవనాల నిర్మాణ పనులను వేగవంతం చేయాలని మంత్రి పి నారాయణ అధికారులను ఆదేశించారు. న్యూఢిల్లీలో 18వ బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశం ఈరోజు ప్రారంభమవుతుంది. భారత్ మండపంలో 2 రోజులపాటు జరిగే ఈ సమావేశంలో స్థితిస్థాపకత, ఆవిష్కరణ, సహకారం, సుస్థిరత కోసం నిర్మాణం అనే ఇతివృత్తంతో భారత్ అధ్యక్షతన ఈ సదస్సు జరుగుతుంది. బ్రెజిల్, చైనా, రష్యా, దక్షిణాఫ్రికా, ఈజిప్ట్, ఇరాన్, ఇథియోపియా, ఇండోనేషియా, సౌదీ అరేబియా, యుఏఈ సహా 11 దేశాల ప్రతినిధులు పాల్గొంటున్నారు. రాష్ట్రంలోని పేద మధ్యతరగతి ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. విజయవాడ పాత ప్రభుత్వ ఆసుపత్రిలో క్రిటికల్ కేర్ బ్లాక్ను కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డాతో కలిసి ఈరోజు ప్రారంభించారు. రాష్ట వ్యాప్తంగా కొత్తగా ఏర్పాటు చేసిన 9 అత్యవసర చికిత్స కేంద్రాలను, 12 సమీకృత ప్రజారోగ్య ప్రయోగశాలలను వర్చువల్గా వారు ప్రారంభించారు. అనంతరం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కళావేదికలో నిర్వహించిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ,
1: ఈ 22 ప్రాజెక్టులకి 249 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాం. ఆయుష్మాన్ భారత్ ద్వారా అర్హులైనటువంటి అందరికీ 5 లక్షల రూపాయలు ఆరోగ్య రక్షణ, 70 సంవత్సరాలు వయసు మిలితే ఆదాయంతో పని లేకుండా 5 లక్షల రూపాయల ఆర్థిక సహాయం చేసే పరిస్థితికి వచ్చారు. ఇంకొక పక్క 1,86,000 ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాలతో గ్రామ స్థాయిలో ఆరోగ్య సేవలు అందిస్తున్నారు.
0: రాష్ట్రంలో 1271 కోట్ల రూపాయలతో 24 క్రిటికల్ బ్లాక్లు, 25 ఇంటిగ్రేటెడ్ ల్యాబ్లు, 44 ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాలు నిర్మించనున్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా తెలియజేస్తూ,
2: దిస్ జర్నీ ఆఫ్ స్ట్రెంగ్ ది హెల్త్ సిస్టమ్ ఇస్ నాట్ ఓన్లీ క్రియేటింగ్ హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బట్ యాక్చువల్లీ ఇట్ ఈస్ ది స్ట్రెంగ్ ఆఫ్ ది ఆర్కిటెక్చర్ ఆఫ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆఫ్ హెల్త్ సిస్టమ్. పిఎం అభీమ్, ప్రధాన మంత్రి ఆయుష్మాన్ భారత్ హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మిషన్ was undertaken in 2021, and we decided that financially an outlay of 64,180 crores is to be spent in the next 5 years only to strengthen the health infrastructure to get ready for any type of pandemics which can come at any time, any given time.
0: రాజధాని అమరావతిలో ఐకానిక్ భవనాల నిర్మాణాన్ని 2 ఏళ్లలో పూర్తి చేసేలా పనులను వేగవంతం చేయాలని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ అధికారులను ఆదేశించారు. గుంటూరు జిల్లా తుళ్లూరు మండలం రాయపూడిలోని సీఆర్డీఏ కార్యాలయంలో రాజధాని నిర్మాణ పనుల పురోగతిపై ఆయన ఈరోజు సమీక్ష నిర్వహించారు. ఐకానిక్ భవనాల్లో భాగమైన జీఏడీ టవర్, హెచ్ఓడీ టవర్లు, అసెంబ్లీ నిర్మాణ పనుల పురోగతిని అధికారులు మంత్రికి వివరించారు. 5 టవర్లకు సంబంధించి స్టీల్ డయాగ్రిడ్ నిర్మాణ పనులు వేగంగా కొనసాగుతున్నాయని తెలిపారు. అసెంబ్లీ భవన నిర్మాణంలో కీలకమైన స్పైర్ నిర్మాణ పనులను వారం రోజుల్లో ప్రారంభించనున్నట్లు నిర్మాణ సంస్థ ప్రతినిధులు మంత్రికి వివరించారు. ఘన వ్యర్థాల నిర్వహణకు సంబంధించి కొత్త నిబంధనలు 2026ను కేంద్ర ప్రభుత్వం అమల్లోకి తీసుకువచ్చింది. ఈ నిబంధనలు ఈ ఏడాది ఏప్రిల్ 1వ తేదీ నుంచి అమల్లోకి వచ్చాయి. కేంద్ర పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ తెలిపిన వివరాల ప్రకారం వృత్తాకార ఆర్థిక వ్యవస్థ, విస్తరించిన ఉత్పత్తిదారు బాధ్యతా సూత్రాలకు నిబంధనల్లో ప్రాధాన్యత ఇచ్చారు. వ్యర్థాలను ఉత్పత్తి చేసే ప్రదేశంలోనే 4 వర్గాలుగా వేరు చేయడం తప్పనిసరి చేశారు. వ్యర్థాల సరైన విభజన, శాస్త్రీయ వ్యర్థాల నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించారు. నిబంధనలు ఉల్లంఘించిన సందర్భాల్లో కాలుష్యకారకుడే చెల్లించాలి అనే సూత్రం ఆధారంగా పర్యావరణ నష్టపరిహారం విధించేలా నిబంధనలు రూపొందించారు. సరికాని ఘన వ్యర్థాల నిర్వహణ పద్ధతులను అనుసరించడం, నిబంధనలకు విరుద్ధంగా వ్యర్థాలను నిర్వహించడం వంటి ఉల్లంఘనలకు కూడా పర్యావరణ నష్టపరిహారం వర్తిస్తుందని మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. దక్షిణ ఛత్తీస్గఢ్, దాని పరిసర ప్రాంతాలపై కేంద్రీకృతమై ఉన్న అల్పపీడనం రానున్న 24 గంటల్లో పశ్చిమ వాయువ్య దిశగా, దక్షిణ ఛత్తీస్గఢ్ విదర్భ మీదుగా కదిలే అవకాశం ఉందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో ఈరోజు, రేపు రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం అధికారి ఎం వెంకట్రావు తెలియజేస్తూ,
3: ఈ రోజు ఉత్తరకోస్త ఆంధ్రప్రదేశ్ యానంలో తేలిపాటి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు అనేక చోట్ల కురిసే అవకాశం ఉంది. దక్షిణ కోస్త ఆంధ్రప్రదేశ్లో ఈ రోజు తేలిపాటి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు అనేక చోట్ల కురిసే అవకాశం ఉంది. రాయలసీమలో ఈ రోజు తేలిపాటి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది.
0: మరోవైపు అల్లూరు సీతారామరాజు, అంబేద్కర్ కోనసీమ, ఎన్టీఆర్, కృష్ణా జిల్లాల్లో ఉదయం నుంచి వర్షాలు కురుస్తున్నాయి. విజయవాడ నగరంలోని బెంజ్ సర్కిల్, ఏలూరు రోడ్డు, బందర్ రోడ్డుతో పాటు పలు లోతట్టు ప్రాంతాల్లో వర్షపు నీరు నిలవడంతో అధికారులు యంత్రాలతో నీటిని తొలగిస్తున్నారు. వర్షాల నేపథ్యంలో సముద్రంలోకి మత్స్యకారులు వేటకు వెళ్లరాదని హోంమంత్రి వంగలపూడి అనిత సూచించారు. రాష్ట్రంలో కురుస్తున్న వర్షాలపై ఆమె అధికారులతో ఈరోజు సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా హోంమంత్రి మాట్లాడుతూ, రాష్ట్రంలో విస్తృతంగా వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని రాష్ట సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు. తిరుపతి జిల్లా తిరుమలలోని శ్రీ వెంకటేశ్వర స్వామిని మంత్రి ఈరోజు దర్శించుకున్నారు. అనంతరం ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ, సంక్షేమం, సుపరిపాలనకు ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తోందని చెప్పారు. భావితరాలకు మంచి భవిష్యత్తు కల్పించే దిశగా ప్రభుత్వం ముందుకు సాగుతోందని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ పేర్కొంటూ,
4: కలెక్టర్ కాన్ఫరెన్స్ లో కొత్త వరవడి ముఖ్యమంత్రి గారు తీసుకొచ్చారు. అన్ని కమ్యూనిటీస్ కి, అన్ని వయసు కలిగినటువంటి వాళ్ళందరికీ కూడా మంచి సుపరిపాలన అందించాలి. ముఖ్యంగా జెన్జీ ఉన్నటువంటి యువత అందరికీ కూడా ఒక మంచి పరిపాలన ఇవ్వాలని ఆ గైడెన్స్ ఇవ్వడం జరిగింది. జెన్జీ ఎలాగో ఆలోచిస్తున్నారు, వాళ్ళ ఆశయాలు ఏంటి, వాళ్ళు ఏ రకంగా మన ప్రభుత్వం

0: యంత్రాంగం మొత్తం కూడా అలవర్చాలి. ఖచ్చితంగా అందరం కూడా భావితరాలకు మంచి నాయకత్వం ఇవ్వాలంటే ఒక సుపరిపాలన ఇవ్వాలన్నది గౌరవ ముఖ్యమంత్రి గారి ఆలోచన.
1: మహిళలు, గర్భిణీలు, బాలింతలు, చిన్నారుల్లో పోషకాహార లోపాలను తగ్గించేందుకు కేంద్ర ప్రభుత్వం పోషణాభియాన్ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. అంగన్వాడీ కేంద్రాల ద్వారా గర్భిణీలు, బాలింతలు, 6 సంవత్సరాల్లోపు పిల్లలకు పోషకాహారంపై అవగాహన కల్పిస్తున్నారు. సమతుల ఆహారం, తల్లిపాల ప్రాధాన్యం, పరిశుభ్రత వంటి అంశాలపై ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. కేంద్ర రాష్ట ప్రభుత్వాల సమన్వయంతో పోషకాహార లోపాల తగ్గుదలకు కృషి చేస్తున్నట్లు కృష్ణా జిల్లా పామరుకు చెందిన అంగన్వాడీ టీచర్ కె రమ్యశ్రీ పేర్కొంటూ,
2: కిట్లు ఇస్తారు, బియ్యం, పప్పు, పాలు, గుడ్లు ఇస్తున్నారు. మళ్ళీ కిట్ ఇస్తారు, తర్వాత వేడి చేస్తారు, మళ్ళీ ఎగ్లెట్ అన్నీ చేయించుకోమని చెప్తారు. నీ బిడ్డకి మీకు ఆరోగ్యం ఎట్లా ఉండే అన్నీ చెప్తా ఉంటారు. అన్ని టయానికి ఎట్లా తినాలి అట్లా తినాలని చెప్తారు. ఆరోగ్యం గురించి బాగా చెప్తారు మా టీచర్ గారు.
1: దుబాయ్లో జరుగుతున్న మహిళల ఆసియా కప్ క్రికెట్ పోటీలు తుదిదశకు చేరుకున్నాయి. నిన్న శ్రీలంక, పాకిస్తాన్ జట్ల మధ్య జరిగిన సెమీఫైనల్ మ్యాచ్లో శ్రీలంక జట్టు గెలిచి ఫైనల్కు చేరింది. అంతకుముందు జరిగిన సెమీఫైనల్ మ్యాచ్లో భారత్ బంగ్లాదేశ్ను ఓడించి ఫైనల్కు వెళ్లింది. దుబాయ్ వేదికగా రేపు జరిగే ఆసియా కప్ ఫైనల్ మ్యాచ్లో ఇరు జట్లు తలపడనున్నాయి. న్యూఢిల్లీలో 18వ బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశం ఈరోజు ప్రారంభమవుతుంది. రాష్ట్రంలోని పేద, మధ్యతరగతి ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. రాష్ట్రంలో 1,271 కోట్ల రూపాయలతో 24 క్రిటికల్ బ్లాక్లు, 25 ఇంటిగ్రేటెడ్ ల్యాబ్లు, 44 ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాలు నిర్మించనున్నట్లు కేంద్ర మంత్రి జేపీ నడ్డా వెల్లడించారు. ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 విశాఖపట్నం కేంద్రం నుంచి ప్రాంతీయ వార్తలు వింటారు.
3: ఆకాశవాణి ఎఫ్ఎం

0: వనితావాణి స్త్రీల కార్యక్రమం.
1: నేహ, ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్డ్ గా కనిపిస్తున్నావు.
2: ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మీ ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్పల్ ఆప్కే సాథ్.
3: ముఖాన్ మొటిమలా
4: సై బాల్,
3: గజ్జా బొబ్బలా
4: సై బాల్,
3: నడుగుల తామరా
4: సై బాల్,
3: బురద పుల్లా
4: సై బాల్.
5: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రీ అభిలాషి సై బాల్.
0: ఈనాటి వనితావాణి కార్యక్రమంలో ముందుగా శ్రీమతి మాచిరాజు మీనాకుమారి గారి స్వీయ కవితలు వింటారు.
6: కవితా శీర్షిక ముఖం. ఏది, ఎక్కడుంది? ఇక్కడా లేదు, ఇక్కడా లేదు. ఆ, దొరికింది, ఇదే కదా? కాదే, ఇది అలా బజారు వెళ్లేటప్పుడు వాడేది కదా. మరి అదెక్కడుంది? సోఫాలో లేదు, టేబుల్ పైన లేదు. అబ్బా, ఎక్కడుంది? విసుగొస్తోంది వెతకలేక. హమ్మయ్యా, అదిగో అక్కడుంది. గబగబా వెళ్లాను దాన్ని అందుకోటానికి. తీరా చూస్తే అది ఉద్యోగానికి వెళ్లేటప్పుడు వాడేది కదా. దేవుడా, ఎంతకని వెతకను. దాదాపు ఇల్లంతా ఆదరా బాదరా వెతుకుతూనే ఉన్నా ఎంతసేపని వెతకను. చిరాకొచ్చేస్తుంది మరి. ఆ, బయట వరండాలో ఉన్నదేమో, చూద్దాం. సరే చూద్దామని వెడితే అక్కడ ఉంది. కాని అదీ కాదు, అవసరానికి హడావిడికి త్వరగా దొరకదు కదా. చిరాగ్గా వచ్చి హాల్లో చుట్టూ పరికిస్తుండగా అదిగో ఆ మూలగా. హమ్మయ్యా, దొరికింది. ఇది లేకుండా వెడితే ఇంకేమన్నా ఉందా? దైవదర్శనానికి ఇదే కదా కావాలి. అదే అదే నా అసలైన ముఖం. దైవదర్శనానికి ఇదే కదా కావాలి. అదే అదే నా అసలైన ముఖం. మరో కవిత శీర్షిక బాల్యం. చిరుగుల దుప్పటి నుండి ఆకాశాన్ని చూస్తోంది బాల్యం. తెల్లని వెలుగుతో నీలినీలి ఆకాశం వెలిగిపోతూ, ఓహో ఇదే కాబోలు ప్రపంచమంటే చూస్తుండగానే నలనల్లని మబ్బులు గుంపులు గుంపులు, చలచల్లని గాలులు రివురివ్వుమని వీస్తూ, అంతలో టపటపమని చినుకులు లోకాన్నే తడిపేస్తూ, ఇదేనా వర్షమంటే? ఎండా బాగుంది, వానా బాగుందే, ప్రకృతి ఎంత బాగుంది. లాలన చేస్తూ కొన్ని చేతులు, ఆలన చేస్తూ మరికొన్ని ప్రేమలు, ఆటలాడిస్తూ కొన్ని బంధాలు, అదిలిస్తూ మరికొన్ని గొంతులు, అవి ఇవి అన్ని అన్ని ఎంతో బావున్నాయే. తోటివారితో స్నేహాలు, గిల్లికజ్జాలు, అచ్చిక బుచ్చికలు, కాలం తెలియని పరుగులు, కిలకిల నవ్వుల కేరింతలు, ఎంత బాగుంది బాల్యం. ఆనందాన్ని పంచుతూ కొన్ని చేతుల పలకరింపు ఎందుకు బాలేదే, కొందరి కళ్లల్లో చిలకరింపేదో నచ్చట్లేదే, మరికొందరి కళ్ల నిండా కార్పణ్యమేదో కురుస్తోందే, ఇంకొందరి మాటల నిండా ఈసునసూయలు దాడి చేస్తున్నాయే. ఇవన్నీ బాల్యాన్ని వదలవా? మెరుస్తూ ప్రపంచాన్ని చూసే కళ్లల్లో భయాల ఛాయలు, క్రొత్త క్రొత్తగా చుట్టూ పరికించే చిన్నారుల చూపుల్లో చెదిరిపోతున్న చలాకీతనపు ఆనవాళ్లు. బాల్యాన్ని కప్పే దుప్పటి ఎంతకని ఆపగలదు? ఎన్నని ఆపగలదు? ఎక్కడని ఆపగలదు? ఏమని ఆపగలదు? కవిత శీర్షిక చంద్రుడు. తెలివెన్నెల నిలువెత్తు చెట్లపైబడి మిలమిలా మెరుస్తూ, రేపటి పుష్పాల సుగంధాలకై చలచల్లని మత్తు జల్లుతూ, నిశ్శబ్దంగా పారే నది పై పలకలలో తన బింబాన్ని చూసుకుంటూ, కదిలీ కదలని చిన్నపాటి అలలపై తానే అలా అలా తేలుతున్నట్టు, అక్కడో ఎక్కడో ఏ సాయం సమయాన్నో రాలిన పూరేకుల ఊయలూగుతూ, మరలా మరలా చిరుగాలి జోలలా సనసన్నగా కూనిరాగాలు తీసుకుంటూ, ఎవరికీ అర్థంగాని నిసిరాత్రి నిశ్శబ్ద సంగీతానికి అలవోకగా హారతిస్తూ, దూరాల గగనాల నుండి ధారాపాతంగా వెన్నెల కురిపిస్తూ, అందరికీ చల్లని హాయిని అందిస్తూ మందగమనం చేస్తున్నాడు చంద్రుడు. పగలంతా దివాకరుని సాటిగా పరిగెత్తి పరిగెత్తి అలసి సొలసిన జగతి ఆదమరిచి నిద్రిస్తుంటే చల్లని వీవెనలు వీస్తూ ఆహ్లాదాన్ని ఆనందాన్ని పంచుతూ, వాగు వంక కొండ గుట్ట ఊరు వాడ తేడాలేకుండా చల్లని చూపుల ప్రసరిస్తూ సనసన్నని మబ్బుల ఊయలూగుతూ వెన్నెల వలకబోస్తున్నాడు చంద్రుడు. ఊహల ఉద్దీపనకు ఆసరా కల్పిస్తూ అలసటను మాయంచేస్తూ తక్కానికి అందని తార్కాణంగా వెండి వెన్నెలను నిండారా పండిస్తున్నాడు నిండు చంద్రుడు. పెరిగినా తరిగినా రేరాజు రేరాజేగా వెండి వెన్నెలను నిండారా పండిస్తున్నాడు నిండు చంద్రుడు. పెరిగినా తరిగినా రేరాజు రేరాజేగా. కవిత శీర్షిక నేను. భావి అంతా వర్తమానమై గతంలోకి జారిపోతోంది. ఎప్పటెప్పటి ఆశల మొగ్గలో చిరుజల్లుల మొహం వాచి ఘాట్పుల రెక్కల అంచులు సనసన్నగా నేవళత్వాన్ని కోల్పోతుంటే పుట్టి పెరిగిన పొడమిన ఇంకా ఆర్ద్రతకై అలమటిస్తూ మమతానురాగాల చలచల్లని ప్రేమకై అలమటిస్తూ పరితపిస్తూ నిదురరాని నిసిరాతిరి జాగారాల జాప్యం నుండి ఎలాగోలా బయటపడాలని ఉవ్విళ్ళూర్తూ కంటికొసలకారే వెచవెచ్చని కన్నీటి చుక్కలతో సన్నగా మండే గుండె నెగళ్లను ఆర్పుకుంటూ ఆనందంగా ఆప్యాయంగా అల్లుకుపోయే ఆత్మీయతలకై చెకోరంలా ఎదురుచూస్తూ వేసారిన మదికి మాగన్నుగా నిద్రపడితే ఆ కలలో నువ్వు నేను ఇంకా మనమందరం ఆనందాలు పంచుకుంటూ మన వరండాలో ఆకళ్లను తగ్గించుకుంటూ మన వంటింట్లో ఆహ్లాదాలను పంచుకుంటూ మన పెరట్లో చిరుచిరు తగాదాలు ఆడుకుంటూ మన ముంగిట్లో ఆ మాధుర్యాల మమేకమైపోతూ మై మరచిపోతూ నేను మరచిన నేను ఆ మాధుర్యాల మమేకమైపోతూ మై మరచిపోతూ నేను మరచిన నేను. మరో కవిత రైతన్న. పచ్చపచ్చని పొలం ముంగిట్లో చిన్నపాటి నెలవుల్లో ఉద్దిగ్గ తాటాకు దాపుల్లో చలచల్లగా ఋతువులతో చెలిమిచేస్తూ అన్నంగింజలు అపరాలు ఆరారగా పండించుకుంటూ అది ఇది అని ఏదీ లేని లోటు తెలియని మాగాణి రైతు గుండె తాతల తరంగా పరంపరగా అందిపుచ్చుకునే అమృత భాండం రైతు గుండె.

0: పంటతోటే పండగల్ని మోసుకొచ్చే కల్పవృక్షం రైతన్న. ఆహారపు సిరులు, సంతసాలగిరులు అందించే ఆపన్నుడి రైతన్న. కాలంగిరికీల్లో మార్పుల మాయాజాలాల్లో పొలాల గుండెల్ని బండలు చేస్తూ కాంక్షల హర్మ్యాలు, రాతి మడుగుల కింద సమాధులవుతున్న రతనాల మాగాణులు, క్షణక్షణం కనుమరుగవుతున్న పొలాల జీవచిత్రాలు, అనుదినం వికారులవుతున్న రైతన్న సమూహాలు, రాతి నగరాలు, కరెన్సీ కోటలు, పట్టెడన్నం పుట్టించలేని త్రిశంకు స్వర్గాలవి. అధికమయ్యే అధికాన్ని అదుపు చేయగలిగిన నాడు పచ్చిక బయళ్ల, పంట పొలాల సాంగత్యాన్ని నిలుపుకున్ననాడు భూమి మిత్రగా, సంఘ మిత్రగా పాడి పంటల తరగని వెల్లువై మనుగడకు వెన్నుదన్నై నిలిచేది ఎప్పటికీ రైతన్నే, రైతన్నే కదా. పచ్చిక బయళ్ల, పంట పొలాల సాంగత్యాన్ని నిలుపుకున్ననాడు భూమి మిత్రగా, సంఘ మిత్రగా పాడి పంటల తరగని వెల్లువై మనుగడకు వెన్నుదన్నై నిలిచేది ఎప్పటికీ రైతన్నే, రైతన్నే కదా. మరో కవిత. రూపాయి. ఆకలి అవసరం అలు పెరగకుండా వెంటపడుతుంటే నీది నాది నీకు నాకు అంటూ ఆధిపత్యం ఎగపడుతుంటే తెలివి మీరి తెలివి తగవులు తెస్తూ ఉంటే ఓ తెలివి తెల్లారిన ముహూర్తాన మారకాల మారకాలు సర్దుబాటు చేస్తూ ఉంటే కాలం కరగ్గా కరగ్గా మధ్యే మార్గంగా కొలువైంది రూపాయేగా. బలం బలహీనత తూకాల సమన్వయ రూపాయే కదా. ఎడా తెగని లభ్యాల పంపకాలలో పెద్దన్నయ్య రూపాయే కదా. మనసులోని భావాల కొలువైన భావనే భగవంతుడైతే ఆకళ్లను కడగళ్లను కడతీర్చేది అరచేతి దైవము రూపాయేగా. మారకపు విలువల పరమార్థంగా అమరుడై నిలిచేది కూడా రూపాయేగా. రేబవళ్ళు దినాలుగా కరిగిపోతుంటే అవసరాల రూపాలు అనంతాలై తాండవిస్తుంటే కండలు కరిగిస్తే కంటిన కానేది రూపాయే కదా. బుద్ధిబలం వికసించిన జీవితంలో అబ్బే పరిమళం రూపాయేగా. అడ్డగోలు జీవితాల అతి తెలివి విశ్వరూపం కూడా రూపాయేగా. ఆకలి దప్పికల ఆరాటం తీర్చే కలియుగ దైవం కూడా రూపాయేగా. సంపాదన ఆదాయం జీవితాన పగలు రేయి అయితే ఇది లేని తరుణాన బ్రతుకే శూన్యం మనుగడే మృగ్యం. నమో నమః రూపాయి. ఆత్మవే నీవోయి, అంతిమమూ నీవోయి, నీవే నోయి. నమో నమః రూపాయి. ఆత్మవే నీవోయి, అంతిమమూ నీవోయి, నీవే నోయి. మరో కవిత. నేటి స్త్రీ. అక్షర రూపం దాల్చిన ఆలోచనలు శిలలను శిల్పాలుగా చేయగలవులు. సృష్టి ధర్మాల ధర్మాలు మీరని పెంపకాలు సంస్కార సుగంధాలబ్బిన మేధలు. ఊసుకి ఊతమిచ్చే చేతకు అర్హత ఆలంబననిస్తుంటే జ్వలనే చలనంగా యుక్తిమతిగా స్త్రీశక్తి. దౌర్బల్యాల మిషగా విసిరివేయబడ్డ అబలకాని సబల. నేర్వరాని విద్య కలదా భువిన కలదా అలవికాని అంశం. క్షణక్షణం విర్రవీగే వికార భావాలనుత్తరిస్తూ నైపుణ్యాల త్రినేత్రంతో దుష్టదుష్టుల దృంచుకుంటూ నిరంతర పోరాటంగా అడుగు అడుగు వేస్తూ నిజంగా నిజం కదా ఈ జగాన స్త్రీ సృష్టి ఓ అద్భుతమే. జాతి పరంపరనుద్ధరిస్తూ అహరహము అంకితమవుతూ చైతన్యానికి ప్రతీకగా సృష్టిన సహభాగంగా సగ భాగంగా ప్రత్యామ్నాయమే లేని మూర్తిగా అణువణువున నెలవైన స్త్రీ. జీవితాన సగభాగంగా ప్రకృతిని పరిపూర్ణం చేస్తూ మానవ పరంపరను జీవన ఫలాలుగా తరంతరం అందిస్తూ ప్రాకృతిక ధర్మాలను శృతి తప్పక లయిస్తూనే పలు చెరగుల తన విద్వత్తును చాటుతూ అది ఇది కాదని అన్ని రంగముల నిలుస్తున్న జగజ్జేత నేటి స్త్రీ. సకల సామర్థ్యాల ఎనలేని వెలుగుల వెలిగే జీవనజ్యోతి నేటి స్త్రీ. మరో కవిత. తేలిక. ఆకాశం నుండి చీకటి కురుస్తోంది తెరలు తెరలుగా, దివి దిగులంతా భూమిపైకి జాళ్లు జాళ్లుగా. మనసు పొరల్లో దొంతర్లుగా పేరుకున్న బాధ అంతా ఎగజిమ్ముతోంది మనసు నుండి లావాలా. అదేంటో శృతి తప్పిన రాగంలా, గతి తప్పిన లయలా, చీకటికి జతగా చినుకులు కూడా. వాన ఊహలు మోసలెత్తించేది అన్న ఊహ బంగారు మాగాణి బ్రతుకుల్లోనేగా మరి. చిన్ననాడు చిట్లిన ఊహలు, ఆశలు, బుడగలు నేటికి వేడని నీడల్లా ప్రతి వర్షాన కురుస్తూ ప్రవహిస్తూ, అందని ఆనందంలా లిప్తల్లో మాయమవుతూ కోర్కెల మెరుపులు. ఎలానూ అవి భువిచేరక దివినుండక గాలిలో గాలిలా ఎడతెగని హోరుల్లా విలవిల్లాడుతూ పోటీ పడుతూ మనసు వాన జీవన శిలాఫలకాలుగా కరగని కదలని వ్యధల దొంతర్లు. బ్రతుకంతా మనసు వర్షించినా ఇంచుకైనా కరగని కరకు రా చిత్రాలు. ప్రతి వర్షము మనసున చిమ్మే ఆవేదనల ప్రభంజనంలా వర్షం కలిసిన రేయి క్షణాలు కదలక చీకటి వలయంలా తట్టుకోలేక సాగిలబడుతూ చెట్లు, అల్లల్లాడుతూ గాలి, ఉగ్గపట్టుకుని చూస్తూ పగలైతే వర్షమాయితే, వెలుగొస్తే ఆకాశం అలిస్తే, చినుకు చిక్కిపోతే లోనా బయట తెరిపిస్తుందా, గుండె తేలిక పడుతుందా? ఆకాశం అలిస్తే చినుకు చిక్కిపోతే లోనా బయట తెరిపిస్తుందా, గుండె తేలిక పడుతుందా? మరో కవిత. నేటి మహిళ ఊహలు ఊపిరి పోసుకోనంతవరకు తానేదో తనకు తెలియని బాల బాల్య జగత్తును దాటిదాటి ఇహ పరాలను తన పరాలను తెలుసుకునే ప్రస్తుతంలోకి ప్రవేశించి అడుగు అడుగుకు ఆత్మీయతను ఆసరాను అందుకుంటూ అక్షరాలే ఊతంగా అవగాహనే ఆయుధంగా ఎదిగే నేటి బాలికకు అడుగడుగునా సవాళ్లేగా. సూర్యాస్తమయాల నియమం లేని ప్రాపంచిక విషయాల కుండపోత ప్రపంచం విశాలమయ్యి విపరీతమవుతున్న ఆశల వేట, ఆవకాయతోనే అన్నప్రాసన చందంగా జ్ఞానప్రాసనల జోరు, ఆరాటాలను ఆశలను క్షణాలకు కట్టి విహ్వలిస్తున్న ఊహలు, క్షణక్షణం కాపుగాస్తూ విషం కక్కే వికృత కాంక్షల విపరీత విపరీతాలు, ఇంట బయట ఇరుగున పొరుగున పొడిపొడి ప్రేమల నెగళ్ళు, ప్రతి నిత్యము పద్మవ్యూహమే, అహరహము అభిమన్యుని చందమే, నిజానికి విచక్షణను మేల్కొల్పే విజయాల సాంగత్యమే నేటి ప్రపంచం. తనను తాను రాపెట్టుకుంటూ, తనను తాను దాపెట్టుకుంటూ, తనను తాను జోకొట్టుకుంటూ, తనను తాను నిలబెట్టుకుంటూ ఎదిగే నేటి బాలికే రేపటి ధీర మహిళ. ఆశల రేపులను ఆధీన ప్రస్తుతాలుగా ఇలా నిలిపే సాధీన ధీర దిగ్గజమే నేటి విజేత, నేటి మహిళ. ఆశల రేపులను ఆధీన ప్రస్తుతాలుగా ఇలా నిలిపే సాధీన ధీర దిగ్గజమే నేటి విజేత, నేటి మహిళ.
1: మీరింతవరకు శ్రీమతి మాచిరాజు మీనాకుమారి గారి స్వీయ కవితలు విన్నారు. ఇప్పుడు ఒక లలిత గీతం.

0: కార్యక్రమంలో ఇప్పుడు విశేషాలను వింటారు. ఈరోజు వరల్డ్ ఫస్ట్ ఎయిడ్ డే సందర్భంగా ప్రథమ చికిత్స తీసుకోవడం వల్ల కలిగే లాభాలు, శిక్షణ యొక్క ప్రాముఖ్యతను గురించి ఇప్పుడు తెలుసుకుందాం. గాయపడిన లేదా అకస్మాత్తుగా అనారోగ్యానికి గురైన వ్యక్తికి అందించబడే తక్షణ చికిత్సను ప్రథమ చికిత్స అంటారు. ఒక ప్రాణాన్ని సజీవంగా ఉంచడంతో పాటు పరిస్థితి చేజారిపోకుండా ఆపడం కోసం ప్రతి ఒక్కరూ నేర్చుకోవాల్సిన ప్రథమ చికిత్సలేంటో ఇప్పుడు తెలుసుకుందాం. మొదటగా సిపిఆర్. గుండె నొప్పి వచ్చినప్పుడు చేసే అత్యంత ముఖ్యమైన ప్రాథమిక చికిత్స సిపిఆర్. ఇది శ్వాస తీసుకోలేక అపస్మారక స్థితిలో ఉన్న వ్యక్తి ప్రాణాలను కాపాడేందుకు కృత్రిమ వెంటిలేషన్ను అందించవచ్చు. ఇది ఊపిరితిత్తులకు, మెదడుకు ఆక్సిజన్ను అందించడంలో సహాయపడుతుంది. కార్డియాక్ అరెస్ట్ సమయంలో ప్రాణాలను నిలిపే అవకాశాలను కూడా పెంచుతుంది. అలాగే హార్ట్అటాక్ వచ్చిన వెంటనే వారిని గట్టిగా ఊపిరి పీలుస్తూ వదలమని చెప్పాలి. ఆగకుండా దగ్గుతూ ఉండమనాలి. ఇలా చేయడం వల్ల ఊపిరితిత్తులకు ఆక్సిజన్ త్వరగా అందుతుంది. దగ్గినప్పుడు గుండె ముడుచుకొని విప్పుకునే అవకాశం ఉండి రక్త ప్రసరణకు వీలుగా ఉంటుంది. దీనివల్ల వారిని హాస్పిటల్కి చేర్చేలోపు ప్రాణహాని జరగకుండా కాపాడుకోవచ్చు. అలాగే బ్రెయిన్ స్ట్రోక్ వచ్చినప్పుడు బాధితుడి పాదాలను పైకి లేపి ఉంచాలి. ఆ సమయంలో వారికి ఎలాంటి ద్రవ పదార్థాలు ఇవ్వకూడదు. కాస్త వదులుగా ఉండే దుస్తులు ఉండేలా జాగ్రత్త వహించాలి. శ్వాస తీసుకోలేకపోతే సిపిఆర్ నిర్వహించాలి. ఇంకా యాక్సిడెంట్స్, చిన్న చిన్న గాయాలు ఇలాంటి సమయంలో చాలా మంది వ్యక్తులకు తీవ్రమైన రక్తస్రావం జరుగుతుంది. అలాంటి పరిస్థితుల్లో రక్తస్రావం ఆపడానికి ఏవైనా దుస్తులు ఉంటే వాటితోనే బ్యాండేజ్ చేయాల్సి ఉంటుంది. కట్టుకట్టడం, ఐస్ క్యూబ్స్ పెట్టడం ఇలాంటివి చేయొచ్చు. అలాగే పసుపు, లోపలికి వెళ్లే క్రీమ్స్ ఎలాంటి పరిస్థితుల్లోనూ రాయకూడదు. అలాగే వడదెబ్బ తగిలినప్పుడు వారిని వెంటనే చల్లటి ప్రదేశంలోకి తీసుకుని రావడం, ఓఆర్ఎస్ ఇవ్వడం, బాగా గాలి తగిలేలా చూడడం చేయాల్సి ఉంటుంది. ప్రథమ చికిత్స అనేది అత్యవసర సమయాల్లో చాలా ముఖ్యం. చాలా మందికి దీని ప్రాముఖ్యత తెలియదు. అది నేర్చుకోవడానికి కూడా త్వరగా ముందుకు రారు. టైం ఉండదు. ఎక్కడి నుండి మొదలు పెట్టాలో కూడా తెలియదు. ఒకవేళ అవసరమైతే ఆ మాత్రం తెలుసులే అనుకుంటాం. కానీ ఫస్ట్ ఎయిడ్ చేయడం నేర్చుకోవడం వల్ల కలిగే లాభాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఎమర్జెన్సీలో ఫస్ట్ ఎయిడ్ ట్రైనింగ్ తీసుకున్న వ్యక్తి చాలా కాన్ఫిడెంట్ గా ఉంటారు. ఎప్పుడు ఏం చేయాలో, ఎలా చేయాలో, ఎందుకు చేయాలో తెలిసిన వారై ఉంటారు. దీనివల్ల లైఫ్ సేవ్ అవుతుంది. ఫస్ట్ ఎయిడ్ లో ట్రైనింగ్ తీసుకున్న వ్యక్తి బాధితులకు కంఫర్ట్ కలుగజేస్తారు. ఒకరు అక్కడ ఉన్నారు అనే నమ్మకం పేషెంట్ కి కలిగితే వారికి యాంగ్జైటీ తగ్గుతుంది. అలాగే ట్రైనింగ్ తీసుకున్న వ్యక్తి అవసరాన్ని బట్టి త్వరగా ప్రథమ చికిత్స అందిస్తారు. ప్రథమ చికిత్సలో శిక్షణ తీసుకోవడం ద్వారా వారికి నిత్య జీవితంలో కూడా ఉపయోగపడుతుంది. ఫస్ట్ ఎయిడ్ ట్రైనింగ్ తీసుకున్నప్పుడు రకరకాల పరిస్థితుల్లో ఎలా వ్యవహరించాలో తెలుస్తుంది. చిన్న గాయాల దగ్గర నుండి బోన్ ఫ్రాక్చర్స్ వరకు ఎలా వ్యవహరించాలో నేర్పిస్తారు. దీనివల్ల ప్రాణాలు కాపాడబడటమే కాకుండా సేఫ్టీ గురించిన అవగాహన కూడా పెరుగుతుంది. మరి ఈ ట్రైనింగ్ ని చాలా మెడికల్ ఇన్స్టిట్యూషన్స్, ఫస్ట్ ఎయిడ్ ఆర్గనైజేషన్స్ నేర్పిస్తాయి. దీనివల్ల ప్రాణాలు కాపాడబడటమే కాకుండా సేఫ్టీ గురించిన అవగాహన కూడా పెరుగుతుంది. అలాగే ప్రాణాలను కాపాడిన వారం అవుతాం. మీరింతవరకు ప్రథమ చికిత్స తీసుకోవడం వల్ల కలిగే లాభాలు, శిక్షణ యొక్క ప్రాముఖ్యతను గురించి విన్నారు.
1: చివరిగా ఒక లలిత గీతం.

మీరు విన్న పాట ఇంద్రా చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఇంకా మల్లికార్జున్ గానం చేశారు. గీత రచన సిరివెన్నెల, సంగీతం మణిశర్మ. చివరిగా వినబోతున్న పాట వర్షం చిత్రం కోసం రక్కీబాలం ఇంకా చిత్ర ఆలపించిన సిరివెన్నెల గీతం, సంగీతం దేవిశ్రీ ప్రసాద్.

మీరు విన్న పాటతో ఈనాటి చిత్రతరంగిణి ఫిలిం గీతాల కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి ఎఫ్ఎం 102.2 సమయం 3 గంటలు టీన్ టైమ్ కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి మన టీన్ టైంలో హిందీ చిత్రగీతాలు వింటారు. ముందుగా వినబోతున్న పాట మోహరా చిత్రం నుండి ఒక పాట వినేద్దాం.

0: ప్రపంచంలోనే అతిపెద్ద ప్రసార వ్యవస్థ.
1: దేశవ్యాప్తంగా 255 కేంద్రాలు.

0: 26 భాషల్లో నిరంతరాయంగా ప్రసారాలు.
1: మీడియం వేవ్, షార్ట్ వేవ్, ఎఫ్ఎం బ్యాండ్స్ తో
0: ఆకాశవాణి
1: 99% ప్రజలను చేరుకున్న ప్రియవాణి.

మీరు వింటున్నారు 102.2 మెగాహెడ్స్ పై ఆకాశవాణి ఎఫ్ఎం. మరి తరువాత కార్యక్రమం యువలయ. మరి ఈనాటి కార్యక్రమంలో తెలుగు చిత్రగీతాలు వినిస్తారు. మరి ముందుగా వినబోతున్న పాట సంక్రాంతికి వస్తున్నాం. ఈ చిత్రం నుండి భీమ్ సిసిరోలియో ఇంకా ప్రణవి ఆచార్య గానం చేశారు.

0: ప్రేమలో పడ్డాక అవేవో ఉంటాయి కదా, అలాంటివి ఏమన్నా?
1: ఎందుకుండవే భాగ్యం, ఆ రోజు ఫిబ్రవరి
2: 14th,
1: అప్పటి వరకు గుంపులో కలుసుకునే మేము కోసింత గుట్టుగా కలుసుకునేవా? ఇప్పటికే ఆ మూమెంట్ తలుచుకుంటే ఊనుకొచ్చేస్తుంది.

మీరు విన్నా పాట రూల్స్ రంజన్. మరి ఈ చిత్రం కోసం శ్రేయా ఘోషల్ గానం చేశారు. మరి కార్యక్రమంలో తర్వాత వినబోతున్న పాట మన శంకర వరప్రసాద్ గారు ఈ చిత్రం నుండి భీమ్ సిసరోలియో ఇంకా మధుప్రియ గానం చేసిన పాట వినబోతున్నారు.

0: మీరు వింటున్నారు ఎఫ్ఎం 102.2. సమయం 4:30. ప్రకటించిన కార్యక్రమం వెంటనే వింటారు.
1: ఆకాశవాణి హిందీ పాఠం ఈనాటి కార్యక్రమంలో ఉల్టే శబ్ద్ 7వ తరగతికి హిందీ పాఠం వింటారు. ఉపాధ్యాయిని శ్రీమతి ఎంపీఎస్ శోభారాణి, విద్యార్థి ఎం విజయ్. వినండి 7వ తరగతికి హిందీ పాఠం ఉల్టే శబ్ద్.
2: నమస్తే అధ్యాపికాజీ.
3: ఆశీర్వాద్. ఆబో విజయ్ బైటో. ఆజ్ హమ్ ఉల్టే శబ్ద్ సీకేంగే. ఉల్టే శబ్ద్ ఇసే విలోమ శబ్ద్ భీ కహతే హై. ఉల్టే శబ్ద్ కా మతలబ్ హై విపరీత శబ్ద్. కిసీ శబ్ద్ కే లియే ఉస్కే విపరీత అర్థ వాలే శబ్ద్ కహనా, జైసే హాం కే లియే నహీ కహనా. ఐసే హీ కుచ్ శబ్ద్ ఔర్ ఉన్కే విపరీత అర్థ దేనే వాలే శబ్ద్ దేఖేంగే. వీటినే తెలుగులో వ్యతిరేక పదాలు అంటాము.
2: జీ అధ్యాపికా జీ.
3: సబ్ ఇస్కా అర్థ హై అన్ని. ఇస్కా ఉల్టా శబ్ద హై కుచ్ అంటే కొన్ని. దూర్ ఇస్కా అర్థ హై దూరం. ఇస్కా ఉల్టా శబ్ద హై పాస్ అనగా దగ్గర. కడువా ఇస్కా అర్థ హై చేదు. ఇస్కా ఉల్టా శబ్ద హై మీఠా అనగా తీపి. అచ్చా అబ్ తుమ్ కుచ్ ఉల్టే శబ్ద లిఖ లో.
2: జీ అధ్యాపికా జీ బోలియే.
3: షోర్ శాంత్ గందరగోళము శాంతము. షోర్ శాంత్ గందరగోళము శాంతము.
2: షోర్ శాంత్.
3: దోస్త్ దుష్మన్ శత్రు. మిత్రుడు శత్రువు.
2: దోస్త్ దుష్మన్ శత్రు.
3: సుఖ్ దుఃఖ్ సుఖము దుఃఖము. సుఖ్ దుఃఖ్ సుఖము దుఃఖము.
2: సుఖ్ దుఃఖ్.
3: షహర్ గాం నగరము గ్రామము. షహర్ గాం నగరము గ్రామము.
2: షహర్ గాం.
3: అచ్చా అమర్ షహర్ జానా చాతా హై. జానా ఇస్కా ఉల్టా శబ్ద లగాకర్ వాక్యమే బతావు.
2: అమర్ గాం జానా చాతా హై.
3: బహుత్ సమయ బీత్ గయా. బహుత్ కా ఉల్టా శబ్ద సే వాక్య ఫిర్ సే కహో.
2: కమ్ సమయ బీత్ గయా.
3: అచ్చా అబ్ కుచ్ ఉల్టే శబ్ద దేఖేంగే. లేనా దేనా తీసుకోటం ఇవ్వటం. లేనా దేనా తీసుకోటం ఇవ్వటం.
2: లేనా దేనా.
3: ఆగే పీచే ముందర వెనక.
2: ఆగే పీచే.
3: తోడున జోడున విరుచుట కలుపుట. తోడున జోడున విరుచుట కలుపుట.
2: తోడున జోడున.
3: పెహలే బాద్ ముందు తరువాత.
2: పహలే బాద్
3: ఆజ్ కల్ నేడు రేపు. ఆజ్ కల్ నేడు రేపు.
2: ఆజ్ కల్.
3: అధిక్ కమ్ ఎక్కువ తక్కువ. అధిక్ కమ్ ఎక్కువ తక్కువ.
2: అధిక్ కమ్.
3: అచ్చా రామ్ అచ్చా లడకా హై. రామ్ అచ్చా లడకా హై. అచ్చా ఇస్కా ఉల్టా శబ్ద లగా కర్ బతావ్.
2: రామ్ బురా లడకా హై.
3: హిందీ బోలే వాలే అధిక హై. హిందీ బోలే వాలే అధిక హై. అధిక్ ఇస్కా ఉల్టా శబ్ద లగా కర్ బతావ్.
2: హిందీ బోల్నే వాలే కమ్ హై.
3: రాజా కే యహా బహుత్ సిపాయి హై. రాజా కే యహా బహుత్ సిపాయి హై. బహుత్ ఇస్కా ఉల్టా శబ్ద లగా కర్ బతావ్.
2: రాజా కే యహా కమ్ సిపాయి హై.
3: ఇస్కే పెహలే క్యా హువా తా. పెహలే కా ఉల్టా శబ్ద లగా కర్ బతావ్.
2: ఇస్కే బాద్ క్యా హువా తా.
3: సేట్ పేడ్ పర్ చెడనా చాహతా తా. సేట్ పేడ్ పర్ చెడనా చాహతా తా. ఇస్ వాక్య మే చెడనా ఇస్ శబ్ద కా ఉల్టా శబ్ద లగా కర్ బతావ్.
2: సేట్ పేడ్ సే ఉతర్నా చాహతా తా.
3: అచ్చా కుచ్ ఉల్టే శబ్ద లిఖ లో. జల్దీ దేర్ సే త్వరగా ఆలస్యంగా. జల్దీ దేర్ సే త్వరగా ఆలస్యంగా.
2: జల్దీ దేర్ సే.
3: హసన రోన నవ్వటం ఏడవటం. హసన రోన నవ్వటం ఏడవటం.

0: హస్నా రోనా.
1: సర్కారీ గైర్ సర్కారీ, ప్రభుత్వ ప్రైవేటు.
0: సర్కారీ గైర్ సర్కారీ.
1: ప్రధాన్ అప్రధాన్, ముఖ్యమైన ముఖ్యం కానిది. ప్రధాన్ అప్రధాన్, ముఖ్యమైన ముఖ్యం కానిది.
0: ప్రధాన్ అప్రధాన్.
1: స్వచ్ఛత గందగి, పరిశుభ్రత మురికి.
0: స్వచ్ఛత గందగి.
1: స్వస్థ్ అస్వస్థ్, ఆరోగ్యము అనారోగ్యము. స్వస్థ్ అస్వస్థ్, ఆరోగ్యము అనారోగ్యము.
0: స్వస్థ్ అస్వస్థ్.
1: బడన ఘటన, పెరుగుట తరుగుట.
0: బడన ఘటన.
1: యహ వహ, ఇక్కడ అక్కడ.
0: యహ వహ.
1: అచ్చా, అబ్ కుచ్ ఉల్టే శబ్ద వాక్యం మే ప్రయోగ్ కర్కే దేఖేంగే. వహ పేడ్ కే నీచే సో రహా తా. నీచే కా ఉల్టా శబ్ద లగా కర్ వాక్య ఫిర్ సే కహో.
0: వహ పేడ్ కే ఊపర్ సో రహా తా.
1: ఖరగోష్ కే పీచే భాలూ తా. పీచే కా ఉల్టా శబ్ద లగా కర్ బతావ్.
0: ఖర్గోష్ కే ఆగే భాలూ తా. ఖర్గోష్ కే ఆగే భాలూ తా.
1: స్వస్థ్ రహనే కే లియే యహ ఆవశ్యక హై. స్వస్థ్ ఇస్కా ఉల్టా శబ్ద లగా కర్ ఫిర్ సే కహో.
0: అస్వస్థ్ రహనే కే లియే యహ ఆవశ్యక హై.
1: యహ ప్రాంత్ సాఫ్ హై. ఇస్ వాక్య మే సాఫ్ కా ఉల్టా శబ్ద లగా కర్ బతావ్.
0: యహ ప్రాంత్ గందా హై.
1: విశేష్ కర్ మహిళాయే ఉత్సవ్ మనాతీ హై. విశేష్ కర్ ఇస్కా ఉల్టా శబ్ద లగా కర్ ఫిర్ సే కహో.
0: సాధారణతయా మహిళాయే ఉత్సవ్ మనాతీ హై. సాధారణతయా మహిళాయే ఉత్సవ్ మనాతీ హై.
1: రామ్ సుబహ్ హీ చలా గయా. రామ్ సుబహ్ హీ చలా గయా. సుబహ్ హీ ఇస్కా ఉల్టా శబ్ద లగా కర్ వాక్య ఫిర్ సే కహో.
0: రామ్ శామ్ కో చలా గయా.
1: అచ్చా, ఔర్ కుచ్ ఉల్టే శబ్ద దేఖేంగే.
0: జీ అధ్యాపిక జీ.
1: నయా పురాణ, కొత్తది పాతది. నయా పురాణ, కొత్తది పాతది.
0: నయా పురాణ.
1: సర్ది గర్మి, చలి వేడిమి.
0: సర్ది గర్మి.
1: తేజ్ మంద్, చురుకుగా మందకొడిగా.
0: తేజ్ మంద్.
1: సుందర్ అసుందర్, అందమైన అందవిహీనమైన. సుందర్ అసుందర్, అందమైన అందవిహీనమైన.
0: సుందర్ అసుందర్.
1: మజబూత్ కమ్జోర్, బలమైన బలహీనమైన. మజబూత్ కమ్జోర్, బలమైన బలహీనమైన.
0: మజబూత్ కమ్జోర్.
1: మానవత దానవత, మానవత్వం దానవత్వం. మానవత దానవత, మానవత్వం దానవత్వం.
0: మానవత దానవత.
1: ప్రముఖ్ సాధారణ్, ముఖ్యమైన సాధారణమైన.
0: ప్రముఖ్ సాధారణ్.
1: ఖోన పాన, కోల్పోవుట పొందుట.
0: ఖోన పాన.
1: శీతల్ గరం, చల్లని వేడి.
0: శీతల్ గరం.
1: రాత్ దిన్, రాత్రి పగలు.
0: రాత్ దిన్.
1: అబ్ కుచ్ వాక్యం మే ప్రయోగ్ కర్కే దేఖేంగే.
0: జీ అధ్యాపికా జీ, మై తయార్ హూ.
1: దీవారే మజబూత్ హే. మజబూత్ ఇస్కా ఉల్టా శబ్ద లగా కర్ వాక్య ఫిర్ సే కహో.
0: దీవారే కమ్జోర్ హై.
1: ఆజ్ కా దిన్ బహుత్ అచ్చా హై.
0: కల్ కా దిన్ బహుత్ అచ్చా హై.
1: హమే సమయ్ సే పూర్వ్ కామ్ కర్నా హై.
0: హమే సమయ్ కే బాద్ కామ్ కర్నా హై.
1: అపనే అహంకార్ కో కో సక్తే హై.
0: అపనే అహంకార్ కో పా సక్తే హై.
1: యహ వస్తు తో బహుత్ శీతల్ హై.
0: యహ వస్తు తో బహుత్ గరం హై.
1: బాలక్ ఇత్నే రుపయే కిస్ కామ్ మే ఖర్చ్ కరేగా.
0: బాలక్ ఇత్నే రుపయే కిస్ కామ్ మే కమాయేగా.
1: బాలక్ సీదే అప్నే సాథీ కే ఘర్ గయా.
0: బాలక్ ఠేడా అప్నే సాథీ కే ఘర్ గయా.
1: అచ్చా, అబ్ కుచ్ ఉల్టే శబ్ద దేఖేంగే. కమ్ జ్యాదా, తక్కువ ఎక్కువ.
0: కమ్ జ్యాదా.
1: ఏక్ అనేక్,

0: ఏక అనేక.
1: ఏక్ అనేక్.
0: యహ్ వహ్ ఇది అది.
1: యహ్ వహ్
0: రుక్నా చలన ఆగుట నడుచుట.
1: రుక్నా చలన.
0: ఆనా జానా రావటం వెళ్ళడం.
1: ఆనా జానా.
0: స్వదేశ్ విదేశ్ స్వదేశం విదేశం.
1: స్వదేశ్ విదేశ్.
0: భాయి బెహన్ సోదరుడు సోదరి. భాయి బెహన్ సోదరుడు సోదరి.
1: భాయి బహన్.
0: ఊంచ నీచ ఎత్తైన పల్లమైన.
1: ఊంచ నీచ.
0: చెంచల్ స్థిర్ చెంచలమైన స్థిరమైన.
1: చెంచల్ స్థిర్.
0: పావన్ అపవిత్ర పావనమైన అపవిత్రమైన.
1: పావన్ అపవిత్ర.
0: స్వర్గ్ నరక్ స్వర్గము నరకము.
1: స్వర్గ్ నరక్.
0: అపన పరాయ సొంతమైన పరాయిదైన.
1: అపన పరాయ.
0: అచ్చా అబ్ కుచ్ ఉల్టే శబ్దం కో వాక్యం మే ప్రయోగ్ కరేంగి. భారత్ కీ నదియా చెంచల్ హై.
1: భారత్ కీ నదియా స్థిర్ హై.
0: రోహిత్ బహుత్ ఖుష్ హువా.
1: రోహిత్ బహుత్ దుఃఖీ హువా.
0: పురాణే జమానే కీ బాత్ హై.
1: నయే జమానే కీ బాత్ హై.
0: లోగ్ రాత్ భర్ జాగనే లగే.
1: లోగ్ దిన్ భర్ జాగనే లగే.
0: యహ్ అపనా దేశ్ హై.
1: యహ్ పరాయా దేశ్ హై.
0: రాజా చాలాక్ లడకా హై.
1: రాజా మందబుద్ధి లడకా హై.
0: హమారే దేశ్ కో స్వర్గ్ బనాతీ హై.
1: హమారే దేశ్ కో నరక్ బనాతీ హై.
0: రేల్ గాడీ కో ఆతే దేఖా.
1: రేల్ గాడీ కో జాతే దేఖా.
0: అచ్చా అబ్ కుచ్ ఔర్ ఉల్టే శబ్ద దేఖేంగే. ప్రారంభ సమాప్త్ ప్రారంభము ముగింపు.
1: ప్రారంభ సమాప్త్.
0: ధరతి ఆస్మాన్ భూమి ఆకాశము.
1: ధరతి ఆస్మాన్.
0: పసంద్ నా పసంద్ ఇష్టము అయిష్టము.
1: పసంద్ నా పసంద్.
0: సఫలత అసఫలత సాఫల్యము అసఫల్యము.
1: సఫలత అసఫలత.
0: ప్రశంస నింద పొగుడుట నిందించుట.
1: ప్రశంస నింద.
0: సచ్ ఝూట్ నిజము అబద్ధము.
1: సచ్ ఝూట్.
0: అంధేరా ఉజాల చీకటి వెలుతురు.
1: అంధేరా ఉజాలా.
0: అచ్చా అబ్ కుచ్ వాక్య ప్రయోగ్ కర్కే దేఖేంగే. రవి మేరా సచ్చా దోస్త్ హై.
1: రవి మేరా ఝూటా దోస్త్ హై.
0: సర్కార్ జనతా కే లియే సువిధాయే ప్రదాన్ కర్తీ హై.
1: సర్కార్ జనతా కే లియే అసువిధాయే ప్రదాన్ కర్తీ హై.
0: రాకేష్ కో ఖేల్ మే పురస్కార్ మిలా.
1: రాకేష్ కో ఖేల్ మే తిరస్కార్ మిలా.
0: ముజే ఆమ్ పసంద్ హై.
1: ముజే ఆమ్ నా పసంద్ హై.
0: అచ్చా విజయ్ ఆజ్ కా పాఠ్ యహీ సమాప్త్ కరేంగే.
1: ధన్యవాద్ అధ్యాపికా జీ.
0: శుభాశీష్.
2: మీరింతవరకు ఉల్టే శబ్ద్ 7వ తరగతికి హిందీ పాఠం విన్నారు. ఉపాధ్యాయిని శ్రీమతి ఎంపీఎస్ శోభారాణి, విద్యార్థి ఎం విజయ్. ఈ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి వెలువడింది.

తెలుగు సాహితీ మణితీపాలు, తెలుగు కవుల సాహిత్య పరిచయం ప్రతి గురువారం ఉదయం 7:20 ఆకాశవాణి విజయవాడ ఏ మీటర్లపై 53 వారాలు 53 మంది తెలుగు కవుల సాహిత్య పరిచయం. గుర్తుంచుకోండి, ప్రతి గురువారం ఉదయం 7:20 ఆకాశవాణి విజయవాడ ఏ మీటర్లపై తెలుగు సాహితీ మణితీపాలు.

ఆకాశవాణి విజయవాడ కేంద్రం జానపద గీతాలు కార్యక్రమంలో శ్రీమతి కోన సంతోషమ్మ బృందం వారి జానపద గీతాలు వింటారు.

నరటి తోట నరాజా అంతర్మధ్య పొల తోట, ఆకాశ నరటి తోట నరాజా అంతర్మధ్య పొల తోట, పూల తోటల పళ్ళ పాట చూడమోతే.

నరటి తోట నరాజా అంతర్మధ్య పూల తోట, ఆకాశ నరటి తోట నరాజా అంతర్మధ్య పూల తోట, పూల తోటల బళ్ళ బట

బలే బలే ఎర్రని కారు, కారంటే కారు కాదు, బలే బలే ఎర్రని కారు, ఏలూరు రూట్ కెట్టాడే ఆ డ్రైవర్ గారు, 80 రూపాయలు సార్.

బలే బలే పచ్చ బస్సు, బస్ అంటే బస్ కాదు బలే బలే పచ్చ బస్సు. పామర్రు రూట్ కెట్టాడే ఆ డ్రైవర్ గారు, 10 రూపాయలు చే

శబ్ద తరంగాలపై పయనం, ప్రతి ఒక్కరి జీవనంలో అంతర్భాగం. బహుజన హితాయ, బహుజన సుఖాయ తన సంకల్పం. ఆకాశవాణి మీ తోడు, మీ నీడా.

తెలుగు సాహితీ మణితీపాలు, తెలుగు కవుల సాహిత్య పరిచయం ప్రతి గురువారం ఉదయం 7:20 ఆకాశవాణి విజయవాడ ఏ మీటర్లపై 53 వారాలు 53 మంది తెలుగు కవుల సాహిత్య పరిచయం. గుర్తుంచుకోండి, ప్రతి గురువారం ఉదయం 7:20 ఆకాశవాణి విజయవాడ ఏ మీటర్లపై తెలుగు సాహితీ మణిదీపాలు.

ఆకాశవాణి ఎఫ్ఎం 102.2 సమయం 5 గంటలు. చిత్రతరంగిణి ఫిలిం గీతాలు వింటారు. ముందుగా వినబోతున్న పాట అనిరుద్ర రవిచందర్ గానం చేశారు గ్యాంగ్ లీడర్ చిత్రం కోసం.

కార్యక్రమంలో తర్వాత సిద్ శ్రీరామ్ గానం చేశారు ఫలక్ నుమా దాస్ చిత్రం కోసం.

తరువాత వినబోయే పాట కౌసల్య కృష్ణమూర్తి. మరి ఈ చిత్రం నుండి అనన్య నాయర్ ఇంకా రాహుల్ సిప్లిగంజ్ రోషిత గానం చేసిన పాట వినబోతున్నారు.

0: దసరా ఈ చిత్రం కోసం రాహుల్ సిప్లిగంజ్, గొట్టె కనకవ్వ ఇంకా గన్నూర దాసలక్ష్మి గానం చేశారు.
1: మా మామగారు చెప్పుడు సరే, మీరు కొట్టుడు సరే, అరే ఓ 90, ఇలా ఇంకో 90 వేరా, ఎట్లా కొట్టరా చూద్దాం. నీయా

0: సుత్తేవు షారు ఎందింటో రావు పులిని పప్పు షారు
1: కోసి గొంగడి మా కట్టు బొట్టు ఎట్లయితే గట్లయితే చూసుకుందాం పట్టు అమ్మలి గట్కా మాది రాసా పుటక పూట పూట మాకే దసరా
2: బ్యాంచో.

కార్యక్రమంలో చివరగా వినబోతున్న పాట చెన్నై లవ్ స్టోరీ. ఈ చిత్రం కోసం హరిచరణ్ ఇంకా శృతికా సముద్రాల ఆలపించిన పాట వినబోతున్నారు.

0: మీరు విన్న పాటతో ఈనాటి చిత్ర తరంగిణి ఫిలిం గీతాల కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి ఎఫ్ఎం 102.2 సమయం 6 గంటలు కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో వార్తా ప్రసారం, ఢిల్లీ కేంద్రం నుండి రిలే.
1: आकाशवाणी समाचार के साथ मैं देवेंद्र त्रिपाठी. भारत की अध्यक्षता में नई दिल्ली के भारत मंडपम में आयोजित 18वें ब्रिक्स शिखर सम्मेलन के पहले ही दिन ब्रिक्स देशों ने सर्वसम्मति से नई दिल्ली घोषणा

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది డివి సత్యనారాయణ. ముఖ్యాంశాలు. రాష్ట్రంలో ఆరోగ్య రంగాన్ని మరింత పటిష్టం చేస్తామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. అమరావతి క్వాంటం బయోవ్యాలీ అభివృద్దికి ప్రభుత్వ సహకారం ఉంటుందని కేంద్ర మంత్రి జేపీ నడ్డా భరోసానిచ్చారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో 34% బీసీ రిజర్వేషన్లను అమలు చేస్తామని మంత్రి ఎస్ సవిత తెలిపారు. అల్పపీడన ప్రభావంతో రాష్ట్రంలోని పలు జిల్లాలలో రాబోయే 24 గంటల్లో మోస్తరు నుండి భారీ వర్షాలు కురిసే అవకాశముందని విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. రాష్ట్రంలో ఆరోగ్య రంగాన్ని మరింత పటిష్టం చేస్తామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. విజయవాడలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కళావేదికలో రాష్ట వ్యాప్తంగా 10 క్రిటికల్ కేర్ బ్లాక్లు 12 ఇంటిగ్రేటెడ్ పబ్లిక్ హెల్త్ ల్యాబొరేటరీలను కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డాతో కలిసి ముఖ్యమంత్రి వర్చువల్గా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ 500 పడకలతో క్రిటికల్ కేర్ సేవలు అందుబాటులోకి వచ్చాయని, తద్వారా పేద మధ్యతరగతి వర్గాలకు గణనీయంగా ఖర్చు తగ్గుతుందని చెప్పారు. సంజీవని ప్రాజెక్టు ఆరోగ్య రంగంలో కీలక పాత్ర పోషించబోతోందన్నారు. ఆయుష్మాన్ భారత్ పథకంతో చాలా మందికి ప్రయోజనం చేకూరుతోందని, అర్హులైన వారికి 5 లక్షల రూపాయల ఆరోగ్య బీమా వర్తిస్తోందని స్పష్టం చేశారు. 2047 నాటికి ప్రపంచంలోనే భారత్ ప్రథమ స్థానంలో ఉండాలని చంద్రబాబు నాయుడు పేర్కొంటూ,
1: రాష్ట్రంలో 24 CCB, 26 IPH ల్యాబొరేటరీస్, 14 అర్బన్ ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాలు, 1786 రూరల్ ఆరోగ్య మందిరాలకి 1272 కోట్ల రూపాయలు కేంద్రం ఇచ్చారు. ఇది ఒక గేమ్ చేంజర్ గా తయారవుతుంది. ఈ రోజు ఒక్క రోజు 600 కోట్ల రూపాయలతో ఖర్చు పెట్టినటువంటి 24 CCB ని కేంద్రం మంజూరు చేయగా ఈ రోజు 10 వరకు ప్రారంభం చేసుకున్నాం.
0: అమరావతి క్వాంటం బయోవ్యాలీ అభివృద్దికి ప్రభుత్వ సహకారం ఉంటుందని కేంద్ర మంత్రి జేపీ నడ్డా భరోసానిచ్చారు. విజయవాడలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో కలిసి రాష్ట వ్యాప్తంగా క్రిటికల్ కేర్ బ్లాక్లు, ఇంటిగ్రేటెడ్ పబ్లిక్ హెల్త్ ల్యాబొరేటరీలను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా జేపీ నడ్డా మాట్లాడుతూ క్వాంటం బయోవ్యాలీ ఏర్పాటుపై చర్చించేందుకు కేంద్ర సాంకేతిక బృందాన్ని అమరావతికి పంపుతామన్నారు. ఆంధ్రప్రదేశ్లో 1271 కోట్ల రూపాయలతో 24 క్రిటికల్ బ్లాక్లు, 25 ఇంటిగ్రేటెడ్ ల్యాబ్లు, 33 ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాలు నిర్మించబోతున్నామని వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమలు చేస్తోన్న సంజీవని కార్యక్రమం అద్భుతంగా ఉందని కొనియాడారు. వచ్చే 5 ఏళ్లలో 64 వేల కోట్ల రూపాయలతో ఆరోగ్య వ్యవస్థలను బలోపేతం చేయబోతున్నామని కేంద్ర మంత్రి స్పష్టం చేస్తూ,
2: This journey of strengthening the health system is not only creating a health infrastructure, it is the strengthening of the architecture of infrastructure of health systems. We have inaugurated the integrated health labs at 12 places and the critical care block at 10 places. And we decided that financially an outlay of 64,180 crores is to be spent in the next 5 years.
0: శ్రీకాకుళం ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో 23 కోట్ల 75 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించిన 50 పడకల క్రిటికల్ కేర్ బ్లాక్ను కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రారంభించడం పట్ల కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన ఒక వీడియో సందేశాన్ని విడుదల చేశారు. ఈ బ్లాక్ అందుబాటులోకి రావడంతో అత్యవసర క్లిష్ట పరిస్థితుల్లో చికిత్స అందించే ఆసుపత్రి సామర్థ్యం మరింత పెరుగుతుందని చెప్పారు. ప్రాంతీయ వార్తలు వింటున్నారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో 34% బీసీ రిజర్వేషన్లను అమలు చేస్తామని బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్ సవిత అన్నారు. విజయవాడలోని గొల్లపూడి బీసీ భవన్లో మంత్రి సవిత ఆధ్వర్యంలో బీసీ రక్షణ చట్టంపై ఈరోజు అవగాహన సదస్సు జరిగింది. ఈ సదస్సులో మంత్రి మాట్లాడుతూ, బీసీల ఆత్మగౌరవం కాపాడటం ఎన్డీఏ కూటమి ప్రభుత్వ లక్ష్యమని, బీసీలకు ఆర్థిక, రాజకీయ, సామాజిక గుర్తింపు కూటమి ప్రభుత్వంతోనే సాధ్యమవుతుందన్నారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటూ బీసీ రక్షణ చట్టం అమలు చేస్తామని తెలిపారు. బీసీ రక్షణ చట్టాన్ని కోర్టుల్లో నిలబడేలా సిద్దం చేస్తున్నామన్నారు. బీసీలను అన్ని రంగాల్లోనూ అగ్రభాగాన నిలబెడతామని మంత్రి వివరిస్తూ,
3: ఎన్నికల సమయంలో బీసీ రక్షణ చట్టం అమలు పరుస్తానని తెలియజేయటం, మరి దాని మీదుగా 34% రిజర్వేషన్ ని మనం అమలు పరుస్తున్నాం. మరి ఈ రోజు ఏదైతే మేము సూపర్ 6 పథకాలు చెప్పామో అందులో 90% ఈ 26 నెలల్లోనే మరి అమలు పరిచాము. దానితో పాటు మత్స్యకారులకు కావచ్చు, మరి గీత కార్మికులకు కావచ్చు, అంతేకాకుండా ఒడ్డు

0: వర్గాలకు కావచ్చు, నావీ బ్రాహ్మణులకు కావచ్చు, ఇలా చేనేతలకు కావచ్చు, బీసీలందరికీ వారికి ఎన్నికల సమయంలో ఏమైతే మాట చెప్పామో ఆ మాట నిలబెట్టుకున్న ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అన్న విషయం కూడా తెలియజేస్తున్నాం.
1: అనంతపురం జిల్లాలో 9వ జాతీయ పోషణ మాసోత్సవ కార్యక్రమాలు విస్తృతంగా జరుగుతున్నాయి. ఈరోజు ఉరవకొండ నియోజకవర్గం కూడేరు మండలం శివరాంపేట గ్రామంలో పోషణ మహోత్సవ కార్యక్రమాలు జరిగాయి. అంగన్వాడీ కేంద్రంలో పౌష్టికాహార ప్రాముఖ్యతను తెలియజేస్తూ అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఉరవకొండ స్త్రీ శిశు సంక్షేమ శాఖ సీడీపీఓ శ్రీదేవి మాట్లాడుతూ, మాసోత్సవాల్లో భాగంగా కేంద్ర ప్రభుత్వం ద్వారా అమలవుతున్న పోషణ్ అభియాన్ పథకంపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నామని చెప్పారు. గణేష్ ఉత్సవాల సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట హోంమంత్రి వంగల్పూడి అనిత పోలీసులకు దిశానిర్దేశం చేశారు. పలు జిల్లాల ఎస్పీలతో హోంమంత్రి అనిత సచివాలయంలో టెలికాన్ఫరెన్స్ ద్వారా ఈరోజు సమీక్షా సమావేశం నిర్వహించారు. గణేష్ ఉత్సవాల నిర్వహణపై అధికారులకు కీలక సూచనలు చేశారు. ఈ ఉత్సవాల అనుమతుల కోసం అమలు చేస్తున్న సింగిల్ విండో విధానంపై ఉత్సవ కమిటీలకు ప్రజలకు అవగాహన కల్పించాలని ఆదేశించారు. శాంతి భద్రతలకు ఎలాంటి విఘాతం కలగకుండా పోలీసు అధికారులు అప్రమత్తంగా ఉండాలని హోంమంత్రి ఆదేశించారు. తిరుమల శ్రీవారి ఆర్జిత సేవా టికెట్ల డిసెంబర్ నెల కోటాను సెప్టెంబర్ 19వ తేదీన ఆన్లైన్లో విడుదల చేయనున్నట్లు టీటీడీ ఈరోజు ఒక ప్రకటనలో పేర్కొంది. కళ్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకార సేవ టికెట్లను 22వ తేదీ ఉదయం 10 గంటలకు, వర్చువల్ సేవలు, వాటి దర్శన స్లాట్లకు సంబంధించిన కోటాను 3 గంటలకు, అంగప్రదక్షిణ టోకెన్ల కోటాను 23వ తేదీ ఉదయం 10 గంటలకు, శ్రీవాణి ట్రస్ట్ దర్శన టికెట్ల కోటాను ఉదయం 11 గంటలకు ఆన్లైన్లో విడుదల చేయనున్నట్లు టీటీడీ వెల్లడించింది. అలాగే వయోవృద్ధులు, దివ్యాంగులు, దీర్ఘకాలిక వ్యాధులున్న వారి కోటాను 23న మధ్యాహ్నం 3 గంటలకు, ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటాను 24న ఉదయం 10 గంటలకు, తిరుమల తిరుపతులలో గదుల కోటాను 3 గంటలకు ఆన్లైన్లో విడుదల చేస్తామని టీటీడీ ఆ ప్రకటనలో పేర్కొంది. వాతావరణం. దక్షిణ ఛత్తీస్గఢ్, దాని పరిసర ప్రాంతంలో అల్పపీడనం కొనసాగుతోందని ఆంధ్రప్రదేశ్ రాష్ట విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ ఈరోజు తెలిపారు. ఈ అల్పపీడనం రాబోయే ఇరవై నాలుగు గంటల్లో విదర్భ మీదుగా పశ్చిమ వాయువ్య దిశగా కదిలే అవకాశముందని వెల్లడించారు. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లోని పలు జిల్లాలలో పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశముందని చెప్పారు. అల్లూరి సీతారామరాజు జిల్లా, పోలవరం, అనకాపల్లి, కాకినాడ, తూర్పుగోదావరి జిల్లాల్లో అక్కడక్కడా మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని, కోనసీమ, పశ్చిమ గోదావరి, ఏలూరు, ఎన్టీఆర్, కృష్ణా జిల్లాలలో పలుచోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు పడతాయని వివరించారు. పల్నాడు, గుంటూరు, బాపట్ల, ప్రకాశం, మార్కాపురం జిల్లాలలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశముందని తెలిపారు. చిన్నారుల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ద వహించాలని రాష్ట్రీయ బాల స్వాస్థ్య కార్యక్రమం పార్వతీపురం మన్యం జిల్లా అధికారి డాక్టర్ టి జగన్మోహన్ రావు సూచించారు. పార్వతీపురం పట్టణం 12వ వార్డు పరిధిలోని అంగన్వాడీ కేంద్రంలో ఈరోజు నిర్వహించిన టీకా కార్యక్రమాన్ని ఆయన పరిశీలించారు. టీకా కార్డుల్లో గడువు తేదీలను పరిశీలించి తదుపరి టీకా వేయాల్సిన తేదీలను పిల్లల తల్లులకు తెలియజేసి నమోదు చేయాలని వైద్య సిబ్బందికి సూచించారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రాష్టంలో ఆరోగ్య రంగాన్ని మరింత పటిష్టం చేస్తామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. అమరావతి క్వాంటం బయో వ్యాలీ అభివృద్దికి ప్రభుత్వ సహకారం ఉంటుందని కేంద్ర మంత్రి జేపీ నడ్డా భరోసానిచ్చారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో 34% బీసీ రిజర్వేషన్లను అమలు చేస్తామని మంత్రి ఎస్ సవితి తెలిపారు. అల్పపీడన ప్రభావంతో రాష్టంలోని పలు జిల్లాల్లో రాబోయే 24 గంటల్లో మోస్తరు నుండి భారీ వర్షాలు కురిసే అవకాశముందని విపత్తుల నిర్వహణ సంస్థ తెలియజేసింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
2: ఆకాశవాణి సంప్రతి వార్తాః శ్రూయంతాం ప్రవాచకః పునీత త్రిపాఠి. ఆదౌ ముఖ్య వార్తాః. బ్రిక్స్ శిఖర సమ్మేళనస్య ప్రథమ దివసే సర్వసమ్మత్య నవదెహలీ ఘోషణాపత్రం అంగీకృతం. ఘోషణాపత్రస్య అంగీకారః సదస్య రాష్ట్రాణాం సమన్వితానాం సంకల్పానాం కృతే స్పష్ట మార్గదర్శకః ఇతి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. ప్రధానమంత్రిణా నరేంద్ర మోదినా మలేషియా, వియత్నాం, ఇథియోపియా ప్రధానమంత్రిభిః తథా అబుధాబి యువరాజేన సహ ద్విపక్షీయ వార్తా సంచాలితాః. అద్య సాయం చీన రాష్ట్రపతినా శ్రీ జిన్పింగ్ వర్యేణ సహ సంభాషణం విధీయతే. షడ్వర్షీయ స్థగనం సమాపయత చీనదేశేన అస్య మాసస్య ఏకవింశతి దినాంకాత్ గ్వాంగ్షౌ నవదెహలీ మధ్యే నియమిత యాత్రి విమానసేవాః పునః ప్రారప్స్యంతే. అపి చ మహిళా

0: హాకీ క్రీడాయాం చీనస్య ముఖీనగరే ఆయోజితాయాం కనిష్ఠ ఏషియా చషక స్పర్ధాయాం దక్షిణ కొరియా దేశం 5-1 ఇతి అంకైః పరాభూయ భారతం అంతిమ చరణం ప్రావిశత్. అథ వార్తాః విస్తరేణ. అద్య నవదెహల్యాం 18 బ్రిక్స్ శిఖర సమ్మేళనె ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఇథియోపియా మలేషియా వియత్నాం ఇత్యేతేషాం దేశానాం ప్రధానమంత్రిభిః అథ అబుధాబినః యువరాజేన సహ ద్విపక్షీయ గోష్ఠీనాం శృంఖలాం ప్రారబ్ధవాన్. కూటనీతిక వార్తానాం అస్యాం ఆవృత్తౌ ప్రధానమంత్రిణా సర్వప్రథమం ఇథియోపియా దేశస్య ప్రధానమంత్రిణా డాక్టర్ అబీ అహ్మద్ అలీ సన్నిధేన సహ ఉచ్చస్తరీయ సంభాషణం విహితం. విదేశమంత్రాలయేన విజ్ఞప్తౌ సంసూచితం యత్ ఉభౌ నేతారౌ ద్వయోః దేశయోః విశేష రణనైతిక సంధిం నూతనాం ఔన్నతిం నేతుం సంకల్పం గృహీతవంతౌ. గోష్ఠ్యాం ముఖ్యతయా ఆర్థిక సహయోగస్య రక్షా సురక్షా సంబంధానాం తథా క్షమతా సంవర్ధనస్య క్షేత్రేషు ప్రగతేః సమీక్షణం కృతం. ఏషా మహతి సంపూర్తిః గతవర్షస్య డిసెంబర్ మాసె అసిస్ అబాబా నగరె ప్రధానమంత్రిణః మోదినః ఐతిహాసిక ప్రవాసస్య పరిణామస్వరూపేణ సంజాతా. భారతస్య అధ్యక్షతాయాం నవదెహల్యాం సమాయోక్ష్యమాణస్య 18 బ్రిక్స్ శిఖర సమ్మేళనస్య అవసర అంతరాలే ప్రధానమంత్రి నరేంద్రమోదీ మలేషియా దేశస్య ప్రధానమంత్రిణా అన్వర్ ఇబ్రాహిం ఇత్యమునా సహ ఉచ్చస్తరీయ ద్విపక్షీయ వార్తాం సంచాలితవాన్. అస్యాం గోష్ఠ్యాం ద్వయోః దేశయోః నేతారౌ వ్యాపార నివేశ రక్షా సురక్షా తథా జనాజ్జన సంపర్కః ఇత్యేతేషు బహువిధ క్షేత్రేషు ద్విపక్షీయ సహయోగస్య ప్రగతేః సమీక్షణం అకురుతాం. ఉభౌ నేతారౌ అస్మిన్ వర్షే ప్రధానమంత్రిణః మోదినః మలేషియా ప్రవాసస్య సంకల్పానాం నిష్పత్తేః అపి సూచనాం గృహీతవంతౌ. ప్రధానమంత్రిణా శ్రీమోదినా ఆసియాన్ భారత సంబంధానాం సుదృఢీకరణ తథా క్షేత్రీయ సహయోగే మలేషియా దేశస్య నిరంతర సమర్థనస్య భూరిశః ప్రశంసా కృతా. అత్రావధేయం యత్ ప్రధానమంత్రి నరేంద్రమోదీ వియత్నాం దేశస్య ప్రధానమంత్రిణా లే మిన్ హుంగ్ ఇత్యనేన సహ ఉచ్చస్తరీయ ద్విపక్షీయ వార్తాం కృతవాన్. అస్యాం గోష్ఠ్యాం బ్రిక్స్ సమ్మేళనే వియత్నామస్య సహభాగిదేశత్వేన సహభాగితా సవిశేషం స్వాగతీకృతా. విదేశమంత్రాలయేన సంసూచితం యత్ అస్మిన్ వర్షే వియత్నాం రాష్ట్రపతేః తోలం వర్యస్య భారత ప్రవాస వేళాయాం ఉచ్చస్తరే సమున్నీతాయాః సంవర్ధిత వ్యాపక రణనైతిక సంధేః ప్రగతేః సమీక్షణం అస్మిన్ ఉపవేశనె విహితం. అనేన సహైవ ప్రధానమంత్రిణా అబుధాబినః యువరాజేన షేక్ ఖాలిద్ బిన్ మొహమ్మద్ బిన్ జయద్ అల్ నహియాన్ ఇత్యనేన సహ ద్విపక్షీయ సంబంధాః సమీక్షితాః. ఉభౌ పక్షౌ రాజనైతిక సాంస్కృతిక వాణిజ్యిక ఊర్జా క్షేత్రేషు తథా జనాజ్జన సంపర్కే ఆధారితస్య భారత్ యుఏఈ వ్యాపక రణనైతిక సహయోగస్య పునరుచ్చారణం చక్రతుః. అద్య సాయమంతరాలే ప్రధానమంత్రి నరేంద్రమోదీ చీనదేశస్య రాష్ట్రపతినా సీ చిన్ఫింగ్ ఇత్యమునా సహాపి ద్విపక్షీయ వార్తాం విధాస్యతి. ప్రియాః శ్రోతారః, సంస్కృత వార్తాయాః సంస్కరణమిదం ఇదానీం ఆకాశవాణీతః ప్రసార్యతే. సమయమేమే అయం కార్యక్రమః ఆకాశవాణ్యాః అంతర్జాలపటలె www.newsonair.gov.in ఇత్యత్ర అథ న్యూస్ ఆన్ ఏఐఆర్ చలదూరభాషీయతంత్రాంశే అపి ఉపలబ్ధో భవిష్యతి. నవదెహల్యాః ఐతిహాసిక భారతమండపె ఆయోజ్యమానస్య 18 బ్రిక్స్ శిఖర సమ్మేళనస్య ప్రథమదివసె ఏవ సదస్యదేశైః సర్వసమ్మత్యా నవదెహలీ ఘోషణాపత్రం అంగీకృతం. సత్రస్యాస్య సమాపనె ప్రధానమంత్రి నరేంద్రమోదీ అస్య ఘోషణాపత్రస్య స్వీకారాయ ప్రస్తావం ఉపస్థాపితవాన్, యం సర్వే నేతారః ఏకస్వరేణ సర్వసమ్మత్యా చ అంగీకృతవంతః. స్వకీయ సమాపన ఉద్బోధనె ప్రధానమంత్రిణా శ్రీమోదినా సంసూచితం యత్ అద్య అంగీకృతం నవదెహలీ ఘోషణాపత్రం బ్రిక్స్ సదస్యదేశానాం సంధిసంకల్పానాం కృతే ఏకాం స్పష్టాం కూటనీతిక దిశిం అంకయతి. తేన విశేషతః ప్రతిపాదితం యత్ ఏతేషాం సర్వసమ్మత సంకల్పానాం ప్రత్యక్షమూర్త పరిణామేషు పరివర్తనం ఇదానీం సర్వేషాం సదస్య రాష్ట్రాణాం ఉత్తరదాయిత్వం వర్తతే.
1: హమారే సమక్ష బ్రిక్స్ న్యూ దిల్లీ డిక్లరేషన్ 2026 కా డ్రాఫ్ట్ ప్రస్తుత హై. ఇస్మే హమారీ చర్చాఓ కా సార్ ప్రముఖ వైశ్విక్ ఔర్ క్షేత్రీయ విషయం పర్ హమారే దృష్టికోణ షామిల్ హై. సాథ్ హీ బ్రిక్స్ కోఆపరేషన్ కో ఔర్ సుదృఢ్ కర్నే కీ ప్రాథమికతాయే సమాహిత హై. కిసీ సదస్య కీ ఔర్ సే आपत्ति व्यक्त नहीं की गई है। न्यू दिल्ली डिक्लेरेशन 20

0: ఈనాటి పల్లెసీమల కార్యక్రమంలో పంటల్లో పరపరాగ సంపర్కం జరగటానికి తేనెటీగల ప్రాధాన్యత డాక్టర్ కె మోహన్ రావు గారితో పరిచయం వింటారు.
1: డాక్టర్ కె మోహన్ రావు గారు నమస్కారం అండి.
2: నమస్కారం అండి.
1: మీరు పశ్చిమ గోదావరి జిల్లా విజయరాయలో ఉన్నటువంటి ఈ వ్యవసాయ పరిశోధన స్థానంలో ప్రధాన శాస్త్రవేత్తగా పనిచేస్తున్నారు కదండి.
2: అవునండి.
1: ఏ విభాగంలో అండి?
2: తేనెటీగలు మరియు పరపరాగ సంపర్కం జరిపే కీటకముల విభాగం అండి.
1: ఇప్పుడు తేనెటీగలు అన్నారు కాబట్టి మనకి ఈ తేనెటీగలు అనేవి ఈ పరపరాగ సంపర్కం జరగటానికి చాలా ఉపయోగపడుతూ ఉంటాయి కదండి.
2: అవునండి.
1: అసలు ఈ తేనెటీగలు ఈ పంటల్లో ఈ పరపరాగ సంపర్కం జరపటానికి ఏ విధంగా ఉపయోగపడతాయి, ఆ వివరాలన్నీ తెలియజేయండి.
2: తేనెటీగల్లో 5 రకాలు ఉన్నాయండి. మొదటిది కొండతెర పట్టు అంటాము, రెండవది విసనకర్ర పట్టు, మూడవది పుట్ట తేనెటీగలు, నాలుగవది ఐరోపా తేనెటీగలు, ఐదవదిగా ముళ్ళు లేని తేనెటీగలు లేకపోతే కొండి లేని తేనెటీగలు అంటాము, స్టింగ్లెస్ బీస్ అంటాము. ఇవన్నీ కూడా ముఖ్యంగా వివిధ పంటల్లో వాలి అవి పుప్పొడి మకరందాన్ని సేకరించేటప్పుడు పరపరాగ సంపర్కం పాలినేషన్ అనేది జరుగుతాయండి. ఈ పాలినేషన్ జరగకపోతే పంటల్లో మనకి కాయలు కానీ విత్తనాలు కానీ ఏర్పడవు. ప్రఖ్యాతి చెందినటువంటి శాస్త్రవేత్త ఏమన్నారంటే, ఈ భూగోళం మీద తేనెటీగలు అంతరించిపోయినట్లయితే ఇక మానవునికి భూమి మీద మిగిలిపోయిన 4 సంవత్సరాలు మాత్రమే అన్నారు. ఆల్బర్ట్ ఐన్స్టీన్ అనేటటువంటి శాస్త్రవేత్త. అవునండి. ఎందుకంటే ఈ భూమి మీద పండే పంటల్లో 90% తేనెటీగలు పరపరాగ సంపర్కం మీదనే ఆధారపడి అవి ప్రత్యుత్పత్తి జరుపుకొని మానవునికి ఆహారం, వస్త్రాలు, ఇంకా వివిధ రకాలైన ఉత్పత్తులు ఇచ్చి మానవుని మనుగడకు తోడ్పడుతూ ఉంటాయండి. ఈ అంతరించిపోతే మిగిలిన ఆహార ధాన్యాలు, ఇతర ఉత్పత్తులు అనేవి మానవునికి 4 సంవత్సరాలు సరిపోతాయి. ఆ తర్వాత ఇక మొక్కలు అనేవి భూమి మీద ఉండవండి. మొక్కలు లేకపోతే జంతువులు ఉండవండి. జంతువులు లేకపోతే మానవుని మనుగడ ఉండదు. ఇతర గోళాలు, 9 గ్రహాలు ఉన్నాయి కదండి, అలాంటి గ్రహంలాగా భూమి కూడా ఒక గ్రహంలాగా మారిపోతుంది. మనుషులు లేనటువంటి, చెట్లు లేని, జీవం లేనటువంటి గ్రహంగా మారిపోతుంది. దీన్ని బట్టి తేనెటీగలు అనేవి ఎంత ప్రాముఖ్యత ఉందో అప్పుడే కొన్ని సంవత్సరాల క్రితమే, కొన్ని 50-60 సంవత్సరాల క్రితమే ఈ శాస్త్రవేత్త ముందుగా ఊహించి ఈ మాటలు చెప్పారండి. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో ఈ తేనెటీగలు అనేవి చాలా వరకు భూమి మీద అంతరించిపోవటానికి కారణాలు ఏంటంటే పురుగు మందులు చల్లటం వల్ల, తర్వాత ఇవన్నీ చెట్ల అడవులు నరికివేత వల్ల, వాటికి నివాసాలు లేకపోవటం వల్ల అంతరించిపోతున్నవి. ఇవి అంతరించిపోయినట్లయితే ఇక మనుషునికి మనుగడ ఉండదండి. కారణం ఏంటంటే పరపరాగ సంపర్కం జరగదు మొక్కల్లో. ముఖ్యంగా దాదాపుగా 70% మనకు పండే పంటల్లో ఎక్కువ భాగం తేనెటీగల మీద ఆధారపడతాయి. అవి తేనెటీగలు పుష్పం మీద వాలినప్పుడు వాటి ఆహారమైనటువంటి మకరందము, పుప్పొడి అనే వాటిని సేకరించే సమయంలో వాటి శరీరానికి పరాగరేణులు అంటుకొని ఈ కీలాగ్రం మీద పట్టడం వల్ల ఏమవుతుందంటే సరిపడినటువంటి పరాగరేణువులు ఈ అండాలని ఫలదీకరణం జరిపించి మొక్కల్లో మంచి ఎక్కువ సంఖ్యలో విత్తనాలు, తర్వాత వాటి నాణ్యత, తర్వాత నిగారింపు కలిగినటువంటి పండ్లు, కూరగాయలు ఏర్పడతాయండి. అంటే తేనెటీగలు, ఇది రైతుకి ప్రత్యక్షంగా కనపడనటువంటి విషయం, ఏవో అవి వాళ్తున్నాయి అంటూ అనుకుంటారు, కానీ
1: ఈ విధంగా చేస్తుందన్న
2: విషయం తెలియదండి. అందువల్ల పంట దిగుబడి అనేది రైతుకు తెలియకుండానే పెరుగుతుందండి. ఇప్పుడు శాస్త్రవేత్తలు అందరూ కూడా ప్రపంచంలో ఏమని తేల్చారంటే, ఇప్పుడు నీరు, తర్వాత భూమి, ఫెర్టిలైజర్స్ అంటే మనం వేసేటటువంటి ఎరువులు, వాటితో పాటుగా 5వ ఇన్పుట్గా అంటే పెట్టుబడిగా ఈ తేనెటీగలను కూడా చేర్చారండి. చేర్చినందువల్ల ఇది తేనెటీగలు లేకపోతే పంట పండదండి, నీరు లేకపోతే పండదు కదండి. అలాగే నీరు లేకపోయినా, భూమికి సరైన సత్తు లేకపోయినప్పటికీ, లేని పక్షంలో సరిపోయిన

ఎరువులు పురుగుల మందులు కూడా మనం వాడకపోతే పంట పండదు కదండి. అలాగే తేనెటీగలను కూడా ఐదవ ఇన్పుట్గా దీన్ని గుర్తించడానికి సిఫార్సులు చేశారు. ఇది దీన్ని గుర్తించడం కూడా జరిగిందండి ఇప్పుడు ప్రపంచంలో. అంతేకాకుండా ఒక ఎకరానికి వచ్చి 2-3 తేనెపెట్లు ఏ పంటలో అయినా పెట్టుకుంటే మన దిగుబడి అనేది పెరుగుతుందండి. పరపరాగ సంపర్కం జరిపి మీద ఆధారపడే పంటలు అయితే 5-7 పెట్లు ఆ పంటల్లో పెట్టుకుంటే పంటల్లో దిగుబడి పెరుగుతుందండి. కారణం ఏంటంటే ఇవి తేనెటీగలు అనేవి మనం సంఖ్యను నియంత్రించవచ్చు. అంటే ఒక పట్టులో 60-70 ఈగలు ఉంటాయండి. 60-70 ఈగల్లో సగం ఈగలేమో పట్టులో ఉండిపోతాయండి, సగం ఈగలేమో పొలంకి వెళ్తాయండి. వెళ్ళి ఆ పంటలో ఉన్నటువంటి పుప్పొడి మకరందం, పుష్పాల్లో ఉన్నటువంటి మకరందాన్ని సూర్యోదయం మొదలుకొని సూర్యాస్తమయం వరకు, పొద్దుగుంకే వరకు కూడా వీటిని తీసుకొచ్చి వాటిని ఆహారంగా నిల్వ చేసుకుంటాయండి. వాటికి ఆహారంగా ఉపయోగపడుతుంది, మనకు తేనె వస్తుంది, అలాగే రైతుకు కూడా ఉపయోగపడుతుందండి. అనేక పంటల్లో చేసిన పరిశోధనల ఫలితాలు ఏంటంటే కొన్ని పంటలు అయితే దాదాపుగా పొద్దుతిరుగుడు పంటలు అయితే 3,000 నుంచి 3,400 రెట్లు దిగుబడి పెరిగినాయండి. మేము కూడా పొద్దుతిరుగుడు, ఆవాలు, కుసుమలు, తర్వాత అమ్మ చెట్లు వాటి మీద కూడా పరిశోధనలు చేసామండి. చేసినటువంటి దాని ఫలితాలు ఏంటంటే మంచి నిగారింపు కలిగినవి, చొట్టలు లేనటువంటి పండ్లు, తర్వాత ఆకర్షణీయంగా ఉంటున్నాయండి. నాణ్యమైనటువంటి విత్తనాలు లోపల పొద్దుతిరుగుడు పంట అనుకోండి నిండుగా ఉంటాయండి, ఫిల్ అయిపోతాయి లోపల విత్తనాలు. తాళ్ళు అనేవి ఉండవండి, తాళ్ళు లేకపోతే దిగుబడి పెరుగుతుంది. తర్వాత నూనె శాతం కూడా నాణ్యత కలిగినటువంటి నూనె అండి. ఆ విధంగా ఎక్కువ శాతం దిగుబడికి ఇవి దోహదపడినట్టుగా మేము పరిశోధనలో తేలిందండి. తర్వాత జామ పంటల్లో వెర్రి నువ్వులు, కుసుమలు, ద్రాక్ష, తర్వాత కాకర, వివిధ పంటల్లో కూడా దాదాపుగా కాకరలో అయితే 84%, తర్బూజాలో 89%, పుచ్చలో 74%, కొబ్బరిలో 20%, క్యాబేజీలో 100-300%, ఆవాళ్ళు 300-400% దిగుబడి పెరిగినట్లుగా రికార్డు ఉందండి. ముఖ్యంగా ఏంటంటే ఇవి పంట రైతులు వీటి ప్రాముఖ్యతను గుర్తించి వాటిని తేనెటీగలు పుష్పాల మీద వాలే సమయంలో పురుగు మందులు చల్లకుండా జాగ్రత్త తీసుకోవాలండి. సాయంత్రం వేళలో అయితే అవి పట్టుకు తిరిగి వెళ్ళిపోతాయి కాబట్టి సాయంకాల వేళల్లోనే మనం ఈ పురుగు మందులు చల్లవలసిన అవసరం వస్తేనే మనం పురుగు మందులు చల్లుకోవాలండి. లేని పక్షంలో ఇవి పుష్పాల మీద వాలినప్పుడు, పురుగు మందు చల్లినప్పుడు చనిపోతాయండి. చనిపోయి అది పంట నష్టపోతామండి. అంతేకాకుండా అవి చనిపోయినందువల్ల మరలా అవి డెవలప్ చేసుకోవడానికి టైం పడుతుందండి. అందుకని పురుగు మందులు చల్లకుండా జాగ్రత్త చూసుకోవాలండి. తర్వాత కొంతమంది రైతులు ఏం చేస్తారంటే వీటి ప్రాముఖ్యతను గుర్తెరిగి, ఉదాహరణకి ఈ కొండతెర పట్లు ఉన్నాయనుకోండి, కొబ్బరి తోటల్లో అవి నివాసం ఏర్పాటు చేసుకుంటాయండి. వాటిని ఏం చేస్తారు, అవి కుడతాయని చెప్పేసి వాటిని కాల్చేస్తున్నారు, వాటిని తరిమేస్తున్నారు అన్నమాట. అలా కాకుండా వాటి జోలిపోకుండా మనం వాటి మీద రాళ్ళు వేయటం కానీ పొగబెట్టడం కానీ చేయకుండా ఉంటే అక్కడే ఉండి ఈ కొబ్బరి పంటకి పరపరాగ సంపర్కం జరిగే విషయంలో 20% దిగుబడి పెరిగినట్టుగా మాకు రికార్డుల్లో మేము చూసామండి మేము. అందుకని వాటిని తోలివేయకూడదండి. తర్వాత కొన్ని రకాలైనటువంటి దినుసులు, పప్పు దినుసులు, తర్వాత ఈ జీలకర్ర, వాము, మెంతులు, వీటిల్లో విసనగర్ర పట్టు అనే ఈగలు అనేవి ప్రకృతిలో సహజంగా అవి ఎక్కువ సంఖ్యలో వాటి మీద వాళ్తాయండి. వాటిని ప్రోత్సాహపరచుకోవటాని కోసమని అట్టపెట్టిలో పెట్టి కూడా పెంచుకోవచ్చండి. తర్వాత హరిత గృహాలు, మామూలుగా గ్రీన్ హౌసెస్, గ్లాస్ హౌసెస్, వాటిల్లో ప్రస్తుతం ఇప్పుడు ప్రయోగాలలో తేలింది ఏంటంటే ఈ యొక్క స్టింగ్లెస్ బీస్, అంటే ముళ్ళు లేని కుండీలు, అవి కుట్టవండి, అవి మామూలు తేనెటీగలా కాకుండా కుండి లేని ఈగలు ఉంటాయండి, అవి ముసురుకుంటాయి తప్ప కుట్టవండి. వాటిని ఎవరైనా చిన్నపిల్లలు, స్త్రీలు ఎవరైనా ఇంటి దగ్గర కూడా పెంచుకోవచ్చండి. ఇప్పుడు డాబా మిద్దె పంటలు అని చేస్తున్నారు కదండి, అక్కడ ఒక చిన్న బాక్స్ పెట్టుకుంటే ఇవి పరపరాగ సంపర్కం జరిపి దిగుబడికి దోహదపడతాయండి. హరిత గృహాలు అయితే క్యాప్సికం ఒకటి, టమాటో ఒకటి, వంగ,
బెండ.

0: వీటిల్లో పెట్టి పెంచుకున్నప్పుడు నాణ్యమైనటువంటి పంట దిగుబడి వచ్చినట్టుగా పరిశోధనలో తేలిందండి. ఆవాల పంటలో అయితే ఈ పరపరాగ సంపర్కం చూడటానికి కొన్ని విత్తన కంపెనీలు అండి, కొన్ని ప్రాంతాల్లో విత్తనాల కంపెనీలు విత్తనోత్పత్తి కోసమని కొన్ని వందల లక్షల ఎకరాల్లో పంట వేస్తున్నారండి. మన రాష్ట్రంలో కొన్ని చోట్ల, ఇంకా తెలంగాణ రాష్ట్రంలో కూడా కొన్ని చోట్ల ఈ పంట వేస్తున్నారండి. ఈ పంట వేసినప్పుడు తేనెటీగలు అస్సలు లేని చోట 3-4 క్వింటాల్ ఎకరానికి దిగుబడి వస్తుందండి. అయితే ఈ పరిశోధనల ఫలితాలను చూసినప్పుడు వాళ్ళు ఏం చేశారంటే, మన రాష్ట్రంలో ఉన్నటువంటి తేనెటీగ పెంపకందారులను సంప్రదించి ఎకరానికి 4-5 బాక్సులు ఐరోపా తేనెటీగల పట్టును పెట్టడం జరిగిందండి. అప్పుడు ఏమైందంటే, పంట అనంతరం 2 నెలలు ఆ పంట పుష్పించే దశలో ఉంటుందండి. ఆ దశలో ఉన్నప్పుడు ఈ పట్టులో ఉన్న ఈగలు వాటి మీద వాళ్ళటం ద్వారాగా ఎకరానికి 3-4 క్వింటాలు తేనెటీగలు లేనప్పుడు వచ్చితే తేనెటీగలు పెట్టడం ద్వారాగా 7-8 క్వింటాలు
1: దాదాపు డబుల్ అయింది.
0: డబుల్ అయిందండి. అందువల్ల లక్షల ఎకరాలు ఒక ఎకరానికే ఇంత లాభం వస్తే, ఇక లక్షల ఎకరాలు అయితే ఎంత దిగుబడి ఉంటుందనేది కళ్ళకు కట్టినట్టుగా వాళ్ళకి అర్థమైందండి. అందువల్ల మన రాష్ట్రంలో ఉన్నటువంటి తేనెటీగ పెంపకందారులకి వాళ్లే ట్రాన్స్పోర్టేషన్ ఖర్చులు, రవాణా ఖర్చులు ఇచ్చి ఒక్కొక్క బాక్స్కి 2,000 నుంచి 2,500 రూపాయలు పే చేస్తున్నారండి ఒక బాక్స్కి. అట్లా 500 బాక్సులు మన తేనెటీగ పెంపకందారులు అటు తీసుకెళ్ళి పెట్టుకున్నందువల్ల తేనే కాకుండా ఈ పరపరాగ సంపర్కం జరగడానికి అద్దెకి ఇవ్వటం వల్ల, పట్టుల్ని ఇవ్వటం వల్ల అతనికి మంచి లాభం, ఆదాయ పరంగా కూడా అతనికి మేలే కదండి. అందువల్ల ఈ తేనె వస్తుందండి, తర్వాత అతనికి విత్తన కంపెనీలకేమో డబల్ వచ్చిందండి దిగుబడి. దానివల్ల ప్రతి సంవత్సరం కూడా డిసెంబరు, జనవరి, ఫిబ్రవరి మాసాల్లో ఆయా కంపెనీల వాళ్ళు మన రాష్ట్రంలో తేనెటీగ పెంపకందారులను సంప్రదించి వాటిని అధిక తీసుకుంటున్నారండి. వాళ్ళే తీసుకొచ్చి మళ్ళీ అతనికి అప్పచెప్తారండి, తేనె వస్తుందండి. తర్వాత పట్టు కూడా దాని యొక్క సైజు పెరుగుతుందండి, విత్తన ఆహారం సమృద్ధిగా దొరుకుతుంది కాబట్టి ఫుల్గా అది తయారవుతుందండి, పట్టు కూడా తేనె వస్తుందండి. ఈ విధంగా తేనెటీగలు పరపరాగ సంపర్కం జరపడం ద్వారాగా, ఈ ఉదాహరణకి ఆవాల పంటే తీసుకుంటున్నాం కానీ ఉత్తర భారతదేశంలో అయితే హిమాచల్ ప్రదేశ్లో యాపిల్ బాగా పండిస్తారండి. అది వారం రోజులు మాత్రమే పుష్పించే దశలో ఉంటుందండి యాపిల్ చెట్టు. ఈ వారం రోజులకు గాను 3,000 రూపాయలు అద్దెకి తీసుకొని పెట్టుకుంటున్నారండి ఒక బాక్స్ని. ఒక ఎకరానికి 2 బాక్సులు అలా సరిపోతాయండి. దానివల్ల వాళ్ళకి ఎంత దిగుబడి వచ్చిందంటే, ఈ యాపిల్ పండ్లు కూడా మంచి నిగారింపు కలిగి చూడటానికి అందంగా నిండుగా చొట్టబోయినటువంటి కాయలు కాకుండా ఆకర్షణీయమైనటువంటి పండు రావటం వల్ల మన దేశంలో పండిన ఆ పంటని ఇతర దేశాలకు అలాంటి వాటిని ఎక్స్పోర్ట్ ఎగుమతి చేసుకుంటున్నారండి. అంటే ఎంత ఎంత వీటి వల్ల లాభం ఉందో ఆ యాపిల్ పండించే రైతులకు అర్థమైందండి. ఒక వారం రోజుల్లోనే 3,000 రూపాయలు వస్తుందండి ఒక బాక్స్కి. దానివల్ల ఇంత ప్రాధాన్యత అనేది తేనెటీగల వల్ల ఉందండి. వీటిని పెంచుకోవటానికి శిక్షణ మా వ్యవసాయ పరిశోధన స్థానంలో 6 రోజులు శిక్షణ ఇస్తామండి. ఆ శిక్షణలో భాగంగా వాళ్ళకి అవి ఎలా పెంచుకోవాలి, వాటికి వచ్చే వ్యాధులు, తర్వాత వాటిలో వాటికి తెగుళ్ళు, తర్వాత ఏ సమయంలో తేనె వస్తుంది, ఎలాంటి యాజమాన్యం చేయాలి వివిధ పరిస్థితుల్లో, అవన్నీ కూడా వాళ్ళకి నేర్పిస్తామండి. ఈ తేనెటీగలలో 5 రకాలు కూడా మా దగ్గర అందుబాటులో ఉన్నాయండి. ఈ ముఖ్యంగా ఈ రోజుల్లో అయితే ఈ స్టింగ్లెస్ బీస్ గురించి ఆసక్తి ఎక్కువైందండి. ఎందుకంటే అవి చిన్న చిన్న పుష్పాల మీద వాలుతాయండి, చిన్న పుష్పాల మీద వాలి దాని నుంచి మకరందాన్ని సేకరించుకుంటాయండి. పెద్ద పూలు ఉంటాయండి, వాటిలో అయితే ఇతర తేనెటీగలు అంటే కొండతెర పట్టు, ఐరోపా తేనెటీగల పట్టు, విసనగర పట్టు, ఈ ఈగలు వాలుతాయండి. అయితే చిన్న పుష్పాల మీద అవి వాలితే ఆ పుష్పం తట్టుకో బరువు కాపలేదండి. అందుకని ఈ చిన్న ఈ కొండిలేని ఈగలు స్టింగ్లెస్ బీస్ అనే వాలి దానిలో నుంచి మకరం తీస్తాయండి. ముఖ్యంగా ఔషధ మొక్కల నుంచి ఈ మైన తేనెని సేకరించుకుంటాయండి. అందువల్ల వీటిని ఇప్పుడు పెంచుకుంటున్నారండి అందరూ. 1 కిలో తేనె వచ్చి 3,000 నుంచి 3,500 రూపాయలండి. అంత ఔషధ విలువలు ఉన్నటువంటి తేనె వాటి ద్వారా లభ్యమవుద్దండి. మామూలు తేనెటీగలు

0: లాగా అవి మైనంతో అట్టకట్టమండి. పుష్పాల నుంచి, లేత ఆకుల నుంచి రిజిన్ అంటాం, అంటే జిగురుని సేకరించి ఆ జిగురుతో అవి ఏం చేస్తాయంటే కుండలను నిర్మించుకుంటాయండి. ఆ కుండల్లో అవి సేకరించుకున్నటువంటి మకరందాన్ని పోస్తాయండి, పోసి మూతేస్తాయండి. ఆ జిగురులో ఉన్నటువంటి రసాయన పదార్థాలన్నీ అవి అందులోకి వెళ్తాయండి, తేనెలోకి వెళ్తాయండి. అందువల్ల దానికి అంత రేటు ఉందండి. ముఖ్యంగా ఈశాన్య రాష్ట్రాలు, తర్వాత కేరళ రాష్ట్రంలో రబ్బర్ ఎక్కువ పండుద్దండి, అక్కడ రబ్బర్ చెట్లు ఉంటాయి. మన రాష్ట్రంలో కూడా మా పరిశోధనా స్థానంలో వాటిని పెంచుతున్నామండి. అందుకని ముఖ్యంగా రైతులు ఈ విషయాన్ని గుర్తెరిగి అవి పంట పూత దశలో ఉన్నప్పుడు ఇవి పెట్టుకున్నట్టయితే దిగుబడి వాళ్ళ కళ్ళారా చూడవచ్చండి.
1: కాబట్టి మోహన్ రావు గారు, ఇప్పుడు మీరు చెప్పినట్లుగా ఈ తేనెతీగలను పెంచుకోవటం అనేది సహజంగా ఈ వ్యవసాయానికి అనుబంధంగా రైతులు చేస్తూ ఉంటారు. అదే కాకుండా ప్రతి రైతు కూడా వాళ్ల పంటల్లో మీరు అన్నట్టుగా ఎకరానికి ఒక 4 పెట్టెలు కనుక పెట్టుకున్నట్లయితే ఈ పరపరాగ సంపర్కం జరుగుటం వల్ల మీరు చెప్పారు ఇన్ని ఉపయోగాలు ఉన్నాయని, పంట నాణ్యత బాగుంటుంది, దిగుబడి పెరుగుతుంది, ఇది వాతావరణానికి కూడా ఎలాంటి కలుషితం చెయ్యదు కాబట్టి, ఇది ఏ విధంగానూ నష్టం ఉండదు కాబట్టి, వీటి వల్ల ఇన్ని రకాల ఉపయోగాలు ఉన్నాయి కాబట్టి రైతులందరూ కూడా ఎకరానికి మీరు చెప్పినట్టుగా ఒక 4-5 పెట్టెలు పెట్టుకున్నట్లయితే మంచి దిగుబడిని తీసుకోవడానికి వీలవుతుందండి.
0: అవునండి, పంట దిగుబడి ఉంటుంది, ప్లస్ ఇతర ఉత్పత్తులు కూడా ఉన్నాయండి.
1: వాటి నుంచి మీరు అన్నారు తేనె, అట్లాంటి
0: మైనము, పర్పాలిస్ అని, పుప్పొడి, ఇవన్నీ కూడా ఉప ఉత్పత్తులు, వాటిని కూడా మనం సేకరించుకోవచ్చు అండి.
1: కాబట్టి రైతులు తప్పనిసరిగా ఈ తేనె తీగల్ని ఎకరానికి ఒక 4 పెట్టెలన్నా పెట్టుకోవాలంటారు.
0: అవునండి.
1: నమస్కారం అండి.
0: నమస్కారం అండి.
2: పంటల్లో పరపరాగ సంపర్కం జరగడానికి తేనెటీగల ప్రాధాన్యత డాక్టర్ కె మోహన్ రావు గారితో పరిచయం మీరు ఇంతవరకు విన్నారు.

ఈనాటి పల్లె సీమల కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఒక ప్రకటన. ఆంధ్రప్రదేశ్ ఉన్నత న్యాయస్థానం తెలియజేసిన వివరాల ప్రకారం 2026 ఆగస్టు 21 తేదీన హైకోర్టు పరిధిలోని అన్ని అనుబంధ కార్యాలయాలకు సెలవు దినంగా ప్రకటించి ప్రత్యామ్నాయంగా 2026 డిసెంబర్ 19 తేదీని పూర్తి పనిదినంగా నిర్వహిస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ ఉన్నత న్యాయస్థానం తెలియజేసింది. ప్రకటన సమాప్తం. తర్వాతి కార్యక్రమం కొద్ది క్షణాల్లో.

0: ఆకాశవాణి వ్యవసాయ సూచనలు.
1: స్ప్రేయర్ల ఎంపికలో పాటించవలసిన మెళకువలు, వాటి వల్ల ఉపయోగాల గురించి తెలుసుకుందాం. వ్యవసాయంలో రసాయనాల వినియోగం గణనీయంగా పెరిగింది. అధిక దిగుబడినిచ్చే రకాలు, సంకర రకాలు అందుబాటులోకి రావడం, వీటిపై పురుగులు తెగుళ్లు బాగా ఆశించటం, వాటి యాజమాన్యం కోసం రసాయన మందుల వాడకం బాగా పెరిగింది. రసాయన మందులు సమర్థంగా పనిచేయాలంటే వాటి వినియోగం గురించిన అవగాహన తప్పనిసరిగా ఉండాలి. ఒక మందును పంట మీద పిచికారీకి ఎంచుకునే ముందు ఆ మందు ఎలా పనిచేస్తుందో తెలుసుకోవడంతో పాటు పంట పరిస్థితిని బట్టి ఎటువంటి స్ప్రేయర్ వాడాలి, ఎంత మోతాదులో వాడాలి, ఇలాంటి విషయాలు కూడా గమనించాలి. ప్రస్తుతం మార్కెట్లో అనేక రకాల స్ప్రేయర్లు లభ్యమవుతున్నాయి. అదేవిధంగా పంటల సంరక్షణ కోసం వాడే మందులు కూడా వివిధ రూపాల్లో దొరుకుతున్నాయి. అంటే

పురుగుల కోసం పురుగు మందులు, తెగుళ్ల కోసం తెగుళ్ల మందులు, కలుపు యాజమాన్యం కోసం కలుపు మందులు వినియోగిస్తున్నారు. ఇలాంటి నేపథ్యంలో వివిధ రకాల పంట సంరక్షణ మందుల వినియోగంలో వాడాల్సిన స్ప్రేయర్ల గురించి అవగాహన కలిగి ఉండాలి. బజార్లో నాప్సాక్ స్ప్రేయర్లు, పవర్ స్ప్రేయర్లు, హెలీ స్ప్రేయర్లు, ట్రాక్టర్తో అనుసంధానం చేసుకునే స్ప్రేయర్లు, బ్యాటరీతో పనిచేసే పంపులు, కాలితో తొక్కేవి, చేతితో నడిపేవి, ఇలా చాలా రకాల పంపులు లభ్యమవుతున్నాయి. పనితనం ఆధారంగా ఇవి ముఖ్యంగా మూడు రకాలుగా ఉంటాయి. మొదటిది చేతి పంపులు, రెండవది పవర్ పంపులు, మూడవది హెలీ స్ప్రేయర్లుగా విభజించవచ్చు. చేతి పంపుల విషయానికి వచ్చినట్లయితే, ఈ పంపులు వాడేటప్పుడు ఎకరం పంటకు 200 లీటర్ల నీరు అవసరమవుతుంది. పంట మీద పిచికారీకి వాడాల్సిన మందును ముందుగానే నీటిలో కలుపుకుని ఆ నీటిని పంపు స్ప్రేయర్లోకి నింపుకోవాలి. ఒక రోజులో 2 నుండి 4 ఎకరాల్లో పిచికారీ చేయొచ్చు. పంట తొలి దశల్లో ఆశించే చీడపీడల యాజమాన్యం కోసం ఈ స్ప్రేయర్ని వినియోగిస్తారు. తుంపర్లు పెద్దగా పడతాయి. గాలి ద్వారా మందు కొట్టుకుని పోయే ప్రమాదం తక్కువగా ఉంటుంది. ఇక రెండవ రకం పవర్ స్ప్రేయర్లు. ఇవి పెట్రోల్తో నడిచే పంపులు. ఈ పంపుతో ఒక రోజులో 6 నుండి 8 ఎకరాల పంటలో పిచికారీ చేయొచ్చు. ఎకరం పంటలో పిచికారీకి 70 నుంచి 80 లీటర్ల నీరు అవసరమవుతుంది. తుంపర్లు చిన్నవిగా ఉండి గాలి ద్వారా కొట్టుకుపోయే గుణం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి గాలి తక్కువగా ఉన్న సమయాల్లో ఈ పంపుతో పిచికారీ చేసుకోవాలి. ఈ పంపులో వాడే నీరు తక్కువ, కానీ పురుగుమందు మోతాదు మాత్రం తగ్గదు. చేతి పంపుకు వాడిన మోతాదే వాడుకోవాలి. ఈ పవర్ స్ప్రేయర్లకి ఉదాహరణ తైవాన్ స్ప్రేయర్లు, పవర్ స్ప్రేయర్లు, ట్రాక్టెడ్ మౌంటెడ్ స్ప్రేయర్లు మొదలైనవి. ఇక మూడవ రకం హెలీ స్ప్రేయర్లు. ఇందులో నీటి వినియోగం అస్సలు ఉండదు. ప్రత్యేకంగా తయారైన మందును ప్రత్యేకమైన పంపులతో పిచికారీ చేస్తారు. ఎకరానికి 1/2 లీటర్ నుంచి 5 లీటర్ల వరకు మందు అవసరమవుతుంది. ఒక రోజులో 15 ఎకరాల పంట మీద పిచికారీ చేయొచ్చు. గాలి ద్వారా మందు కొట్టుకుపోయే ప్రమాదం చాలా ఎక్కువ. నీళ్ల అవసరం అస్సలుండదు. తక్కువ సమయంలో ఎక్కువ పంట మీద పిచికారీ చేయొచ్చు. మందుల్ని నీళ్లతో కలపకుండా వాడడం వల్ల పంటకి కొన్నిసార్లు నష్టం జరిగే అవకాశం కూడా ఉంటుంది. ఇక స్ప్రేయర్ల ఎంపికలో పాటించాల్సిన మెళకువల విషయానికి వచ్చినట్లయితే, అందుబాటులో అనేక రకాల స్ప్రేయర్లున్నా కూడా రైతులు కొన్ని విషయాలని దృష్టిలో పెట్టుకుని పంపుల్ని ఎంపిక చేసుకోవాలి. వీటిలో ముఖ్యంగా పిచికారీ చేసే పైరుని దృష్టిలో పెట్టుకోవాలి. అలాగే వాడడానికి సులువుగా ఉండాలి, ఇబ్బందులు తక్కువగా ఉండాలి. ఇక పంట మీద పిచికారీ బాగా చేసే విధంగా ఉండాలి. స్ప్రేయర్లు ఎక్కువ కాలం మన్నిక కలిగినవిగా ఉండాలి. ఇబ్బంది లేకుండా విడిభాగాలు సులువుగా బజార్లో లభ్యమయ్యేవిగా ఉండాలి. తక్కువ ధరలో తక్కువ ఖర్చుతో కూడుకున్నవిగా ఉండాలి. మనకి బజార్లో అనేక రూపాల్లో రసాయనిక మందులు లభ్యమవుతున్నాయి. అంటే కొన్ని నీళ్ల రూపంలో, కొన్ని పొడి రూపంలో, ఇంకొన్ని గుళికల రూపంలో ఉంటాయి. పంట పరిస్థితి, వాడుకునే మందు, నీటి లభ్యతను దృష్టిలో ఉంచుకుని మందు ఎంపిక, స్ప్రేయర్ ఎంపిక చేసుకోవాలి. పంటల మీద పిచికారీ చేసే మందు ప్రభావం మనం వాడే పరికరం, నాజిల్ మీద ఆధారపడి ఉంటుంది. మందునీటిని నాజిల్ చిన్న బిందువులుగా మారుస్తుంది. ఈ నాజిల్స్లో ముఖ్యంగా 3 రకాలుంటాయి. మొదటిది శంఖు ఆకారంలో పిచికారీ చేసేవి, వీటినే హోలోకోన్ అంటారు. ఇవి పురుగు మందుల పిచికారీకి బాగా ఉపయోగపడతాయి. చిన్న చిన్న నీటి తుంపర్లను సృష్టిస్తాయి. దానివల్ల పంట మీద స్ప్రే బాగా పడుతుంది. నాజిల్ నుంచి వెలువడే స్ప్రే కోణం చాలా సన్నగా ఉంటుంది. రెండవది ఫ్లడ్జెట్ నాజిల్. ఈ నాజిల్తో కొద్దిగా పెద్ద మందు నీటి బిందువులను సృష్టిస్తుంది. స్ప్రే బాగా వెడల్పుగా పడుతుంది. ముఖ్యంగా కలుపు మందుల పిచికారీకి ఉపయోగపడుతుంది. నాజిల్ నుంచి స్ప్రే కోణం బాగా వెడల్పుగా ఉంటుంది. ఇక మూడవది ఫ్లాట్ఫార్మ్ నాజిల్. ఇది మధ్యస్థంగా ఉన్న తుంపర్లను సృష్టిస్తుంది. పంట మీద బాగా స్ప్రే పడేలా చేస్తుంది. ఇది కూడా కలుపు మందుల పిచికారీకి బాగా ఉపయోగపడుతుంది. స్ప్రే కోణం మధ్యస్థంగా ఉంటుంది. మనం వాడే మందుల సామర్థ్యం ఆ మందుల స్ప్రే బిందువుల పరిమాణం మీద ఆధారపడి ఉంటుంది. ఒక చదరపు సెంటీమీటర్ ప్రదేశంలో 5 నుండి 10 బిందువులు పడే నాజిల్ని కలుపు

0: మందుల పిచికారికి, 20 బిందువులు పడే నాజిల్ని, పురుగు మందులు, కొన్ని రకాల శిలీంధ్ర నాశనుల పిచికారికి, 50 నుండి 70 బిందువులు పడే నాజిల్ని స్పర్శ ద్వారా పనిచేసే శిలీంధ్ర నాశనుల పిచికారికి వినియోగించుకోవాలి. పైరు ఎత్తు, ఒత్తును బట్టి స్ప్రేలను వినియోగించాలి. పొట్టిగా ఉన్న పంటలు అంటే నారుమళ్ళు, నర్సరీలు, పూల తోటలు, కూరగాయల్లో పైరు మీటర్ కన్నా తక్కువ ఎత్తులో ఉన్నప్పుడు నాప్సాక్ స్ప్రేయర్తో హాలోకోన్ నాజిల్ ఉపయోగించి మందు ద్రావణాన్ని పిచికారీ చేయాలి. ఈ నాజిల్ వాడినప్పుడు శంఖు ఆకారంలో మందు ద్రావణం పిచికారీ అవుతుంది. సామాన్య ఎత్తులో ఉన్న పంటలు అంటే 1 నుండి 2 మీటర్ల ఎత్తులో ఉండి గుబురుగా ఉన్న పండ్ల తోటల్లో, ద్రాక్ష తోటల్లో నాప్సాక్ స్ప్రేయర్ లేదా పవర్ స్ప్రేయర్ ఉపయోగించి మందు ద్రావణాన్ని ఆకుల కింది పైభాగాల్లో మంచు బిందువుల రూపంలో పడేలాగా పిచికారీ చేయాలి. ఇక పండ్ల తోటల విషయానికి వచ్చినట్లయితే 2 నుండి 3 మీటర్ల ఎత్తు పెరిగిన మొక్కల మీద పెట్రోల్తో పనిచేసే పవర్ స్ప్రేయర్, తైవాన్ స్ప్రేయర్ లేదా ఫుట్ స్ప్రేయర్ లేదా గెటార్ ర్యాకింగ్ స్ప్రేయర్ ఉపయోగించి మందు ద్రావణాల్ని పిచికారీ చేయాలి. ఇంకా ఎత్తులో ఉన్న తోటల్లో తైవాన్ స్ప్రేయర్ కానీ ట్రాక్టర్ మౌంటెడ్ స్ప్రేయర్ కానీ వాడుకోవాలి. పురుగు మందుల సమర్థ వినియోగం విషయానికి వచ్చినట్లయితే పైరు తొలి దశలో మొక్కల పెరుగుదల, విస్తరణ తక్కువగా ఉండడం వల్ల పిచికారీ చేసే పురుగుమందు వృధా కాకుండా చేతి పంపును ఉపయోగించి అవసరం మేరకు మాత్రమే పిచికారీ చేయాలి. పైరు పెరిగి విస్తరించిన దశలో పవర్ స్ప్రేయర్తో పిచికారీ చేయాలి. మిరప, పత్తి, కూరగాయలు మొదలైన పైర్లలో తామర పురుగులు, ఎర్రనల్లి వంటి రసం పీల్చే పురుగులు ఆకుల అడుగు భాగం నుంచి రసాన్ని పీలుస్తాయి. వీటి నివారణకి తాకిడి చర్యగల మందుల్ని ఆకుల అడుగు భాగం పూర్తిగా తడిచేలాగా స్ప్రే నాజిల్ను పక్కకు తిప్పి పిచికారీ చేసుకోవాలి. మందునీరు ఆకుల కింద పైభాగాన మంచు బిందువుల రూపంలో చాలా సూక్ష్మంగా గుబురుగా ఉన్న మొక్కల్లోకి, పూత పిందలపై ఉన్న పురుగులపై పడే విధంగా జాగ్రత్తగా పిచికారీ చేయాలి. దీనికి మంచి నాజిల్ ఎంపిక ఎంతో ముఖ్యం. మందునీరు పంట మొత్తం ఒకే రకంగా పడటం, వెడల్పుగా ఎక్కువ మొక్కల మీద పడడం అవసరం. ఇది మనం ఎన్నుకున్న నాజిల్పైనే ఆధారపడి ఉంటుంది. సస్యరక్షణ మందుల వినియోగం తప్పనిసరైన ప్రస్తుత సేద్య పరిస్థితుల్లో ఇప్పుడు చెప్పిన రీతిలో పురుగు మందుల్ని కొనుగోలు చేసి అవసరానికి అనుగుణంగా తగు మోతాదులో సరైన పద్ధతిలో మందు ద్రావణాన్ని తయారు చేసుకుని జాగ్రత్తలు పాటించి పిచికారీ చేస్తే సస్యరక్షణ మందుల సామర్థ్యం ఎక్కువగా ఉంటుంది. కలుపు మందుల వాడకంలో జాగ్రత్తల గురించి తెలుసుకుందాం. ప్రస్తుతం మార్కెట్లో అనేక రకాల కలుపు మందులు అందుబాటులో ఉన్నాయి. అయితే ఏ పైరులో ఏ మందు, ఎంత మోతాదు, ఏ సమయంలో ఎలా వాడాలో అన్ని వివరాలు పూర్తిగా తెలుసుకున్న తర్వాత మాత్రమే వాడుకోవాలి. ఏ పంటకు సిఫారసు చేసిన కలుపు మందుని ఆ పంటకు మాత్రమే వాడాలి. వెడల్పాకు, గడ్డిజాతి కలుపు మొక్కలకి వేరువేరు కలుపు మందులు ఉంటాయి. కొన్ని రకాల కలుపు మందులు విత్తనం విత్తిన వెంటనే కానీ మొలకెత్తే ముందు కానీ స్ప్రే చేయాలి. ఈ మందులు స్ప్రే చేసేటప్పుడు నేలలో తగినంత తేమ ఉండాలి.
1: వ్యవసాయ సూచనల కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి వెలువడింది.

ఆకాశవాణి ఎఫ్ఎం 102.2 ఈ పూట ప్రసారమయ్యే మా ప్రసార విశేషాలు వింటారు. ముందుగా ఈ సాయంత్రం 7:15 నుండి 8:30 వరకు చిత్రగీతాలు వినవచ్చు. ఇక 8:40 దేశభక్తి గీతం వింటారు. ఇక రాత్రి 9:15 స్పాట్ లైట్ ఢిల్లీ కేంద్రం నుండి రిలే, 9:30 చిత్ర జగత్ పాత హిందీ చిత్రగీతాలు వినవచ్చు. రాత్రి 10:00 జాతీయ సంగీత కార్యక్రమం వింటారు. ఇక 11:10 రేపటి మా ప్రసార విశేషాల అనంతరం ఎఫ్ఎం గోల్డ్ కార్యక్రమాలు ప్రసారమవుతాయి ఢిల్లీ కేంద్రం నుండి రిలే. ఇవి ఈ పూట ప్రసారమయ్యే మా ప్రసార విశేషాలు.

ఆకాశవాణి ఎఫ్ఎం 102.2 సమయం 7:05 కావస్తోంది. మరి కాసేపట్లో తెలుగులో వార్తలు విట్టారు. హైదరాబాద్ కేంద్రం నుండి రిలే.

ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది కిడాంబి కృష్ణవేణి. ముందుగా ముఖ్యాంశాలు. ప్రపంచంలో కొనసాగుతున్న ఘర్షణలు, ప్రపంచ వ్యాప్తంగా నెలకొన్న ఉద్రిక్తతలపై బ్రిక్స్ దేశాలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశాయి. ప్రజా ఆరోగ్యాన్ని పరిరక్షించడం జాతీయ భద్రతకు అత్యంత అవసరమని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా స్పష్టం చేశారు. ఫారిన్ కరెన్సీ, నాన్ రెసిడెంట్, ఇతర పథకాల ద్వారా వచ్చే నిధుల ప్రవాహం బలంగా ఉందని ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా తెలిపారు. ఛత్తీస్గఢ్లో నిర్మించిన 1.85 కిలోమీటర్ల పొడవైన స్టీల్ స్లాగ్ రోడ్ గిన్నిస్ వరల్డ్ రికార్డ్ సాధించింది. వార్తల్లోని వివరాలు. ప్రపంచంలో కొనసాగుతున్న ఘర్షణలు, ప్రపంచ వ్యాప్తంగా నెలకొన్న ఉద్రిక్తతలపై బ్రిక్స్ దేశాలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశాయి. న్యూఢిల్లీలోని భారత మండపంలో జరుగుతున్న బ్రిక్స్ సదస్సు 2026 మొదటి రోజున న్యూఢిల్లీ డిక్లరేషన్ను సభ్య

దేశాలు ఏకగ్రీవంగా ఆమోదించాయి. సుస్థిర అభివృద్ది, పేదరికం, ఆకలి నిర్మూలన, వాతావరణ మార్పులు వంటి అంశాలపై అన్ని దేశాల అభిప్రాయాలు గౌరవిస్తూ బహుళపక్ష విధానంతో ముందుకు సాగాలని

0: प्रस्तुत है। इसमें हमारी चर्चाओं का सार प्रमुख वैश्विक और क्षेत्रीय विषयों पर हमारे दृष्टिकोण शामिल है। साथ ही ब्रिक्स कोऑपरेशन को और सुदृढ़ करने की प्राथमिकताएं समाहित है। मैं डिक्लेरेशन को एडॉप्ट करने का प्रस्ताव रखता हूं। किसी सदस्य की ओर से आपत्ति व्यक्त नहीं की गई है। न्यू दिल्ली डिक्लेरेशन 2026 को सर्वसम्मति से एडॉप्ट किया जाता है।
1: పశ్చిమాసియాలో పెరుగుతున్న ఉద్రిక్తతలపై బ్రిక్స్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తూ శాంతి స్థాపనకు దౌత్యపరమైన చర్చలు జరపాలంటూ పిలుపునిచ్చింది. గాజాలో తక్షణ కాల్పుల విరమణతో పాటు అడ్డంకులు లేని మానవతా సాయం అందించాలని, పాలస్తీనా హక్కులకు మద్దతు ఇస్తున్నట్లు పునరుద్ఘటించారు. రాబోయే 20 ఏళ్ల కోసం నూతన ప్రణాళికతో ముందుకు వెళ్లాలని, నావికుల అత్యవసర సహాయం కోసం ప్రత్యేక నెట్వర్క్ ఏర్పాటు చేయాలని కోరారు. ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి సంస్కరణలను ఎంతమాత్రమో ఆలస్యం చేయలేమని, గ్లోబల్ సౌత్ దేశాలకు నిర్ణయాధికారంలో సరైన ప్రాతినిధ్యం దక్కాలన్నారు.
0: అబ్ సమయ హై కి హమ్ బ్రిక్స్ మే హమారీ ఏక్తా ఔర్ సహమతి కో వైశ్విక్ మంచ్ పర్ ఠోస్ పరిణామో మే బదలే. అగలే 20 వర్షో కే లియే హమే ఏక్ నయే ఔర్ అంబిషియస్ ఎజెండా పర్ కామ్ కర్నా హోగా. ఇస్కీ శురువాత్ హమే अपने खुद के वर्किंग सिस्टम से करनी होगी. ब्रिक्स की अध्यक्षता हर वर्ष बदलती है, किंतु इसकी वजह से हमारा इंस्टीट्यूशनल मोमेंटम नहीं रुकना चाहिए.
1: ప్రజా ఆరోగ్యాన్ని పరిరక్షించడం జాతీయ భద్రతకు అత్యంత అవసరమని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్లో 10 క్రిటికల్ కేర్ బ్లాక్లు, 12 సమగ్ర ప్రజారోగ్య ప్రయోగశాలలను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, రాష్ట ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ సమక్షంలో ఆయన ప్రారంభించారు. ఈ నూతన వసతులు అత్యవసర వైద్య సంరక్షణ అందించడంలోనూ, వ్యాధి సంకేతాలను ముందస్తుగా గుర్తించడంలో రాష్ట సామర్థ్యాన్ని మరింత బలోపేతం చేస్తాయని ఈ సందర్భంగా నడ్డా పేర్కొన్నారు. సాధారణ వైద్య సేవలకు ఎలాంటి అంతరాయం కలగకుండా అత్యవసర ఆరోగ్య పరిస్థితులను ఎదుర్కొనే మౌలిక వసతుల అవసరాన్ని కోవిడ్-19 మహమ్మారి గుర్తు చేసిందన్నారు. ఈ లక్ష్యంతోనే ప్రధానమంత్రి ఆయుష్మాన్ భారత్ హెల్త్ ఇన్ఫ్రాస్టక్చర్ మిషన్ను ప్రారంభించినట్లు మంత్రి తెలిపారు. ఈ పథకం కింద దేశవ్యాప్తంగా 631 క్రిటికల్ కేర్ బ్లాకులను మంజూరు చేసినట్లుగా వెల్లడించారు.
2: This pandemic was converted into an opportunity. And keeping that factor in mind, Pradhan Mantri Ayushman Bharat Health Infrastructure Mission was undertaken in 2021. And we decided that financially an outlay of 64,180 crores is to be spent in the next 5 years only to strengthen the health infrastructure to get ready for any type of pandemics which can come at any time.
1: యురేషియన్ ఎకనామిక్ యూనియన్ అధ్యక్షులు, కజకిస్తాన్ అధ్యక్షుడు కాసిం జోమార్ట్ తోకాయేవ్ బ్రిక్స్ సదస్సులో పాల్గొనేందుకు ఈ మధ్యాహ్నం న్యూఢిల్లీ చేరుకున్నారు. విమానాశ్రయంలో ఆయనకు కేంద్ర విద్యారంగ సహాయ మంత్రి సుకాంతా మజుందార్ స్వాగతం పలికారు. బలమైన సాంస్కృతిక ప్రజా సంబంధాల పునాదిగా భారత్ కజకిస్తాన్ల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యం కొనసాగుతోంది. ఫారిన్ కరెన్సీ, నాన్ రెసిడెంట్, ఇతర పథకాల ద్వారా వచ్చే నిధుల ప్రవాహం చాలా బలంగా ఉందని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ సంజయ్ మల్హోత్రా తెలిపారు. ముఖాముఖి కార్యక్రమంలో ఆర్బీఐ గవర్నర్ మాట్లాడుతూ, ఈ నిధుల ప్రవాహం భారతదేశ స్థూల ఆర్థిక మౌలిక అంశాలపై ఉన్న నమ్మకాన్ని ప్రతిబింబిస్తుందని, తక్కువ వ్యవధిలోనే విదేశీ మూలధనాన్ని ఆకర్షించే సామర్థ్యాన్ని చాటి చెబుతోందని అన్నారు. పెరుగుతున్న వృద్ధి మధ్య కరెన్సీ చెలామణి, ఫోరెక్స్ జోక్యం, బ్యాంకుల రిజర్వ్ అవసరాల ద్వారా కొంత మిగులు ద్రవ్యతను కాలక్రమేణా ఉపసంహరించుకోవడం జరుగుతుందని తెలిపారు. పశ్చిమాసియాలో కొనసాగుతున్న సంక్షోభం కారణంగా ముడిచమురు ధరలు పెరుగుతున్న నేపథ్యంలో ద్రవ్యోల్బణ పరపతి విధాన కమిటీ వచ్చే నెలలో జరిగే సమావేశంలో ఆర్థిక వృద్ది, ద్రవ్యోల్బణ పరిస్థితులను పునః పరిశీలిస్తుందని ఆర్బీఐ గవర్నర్ తెలిపారు. భారత కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ న్యూఢిల్లీలో మలేషియా పెట్టుబడులు వాణిజ్య శాఖ మంత్రి దాతోక్ సెరి జోహారి అబ్దుల్ ఝానీతో ద్వైపాక్షిక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో భారత్ మలేషియా ఆర్థిక భాగస్వామ్యాన్ని సమీక్షించినట్లు, రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం, పెట్టుబడులను పెంచడం, మార్కెట్ సదుపాయాలను మెరుగుపరచడం వంటి అంశాలపై చర్చించినట్లు పీయూష్ గోయల్ సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. ఛత్తీస్గఢ్లోని రాయ్గఢ్లో 1.85 కిలోమీటర్ల పొడవైన ప్రపంచంలోని అతిపెద్ద స్టీల్ స్లాగ్ రోడ్ నిర్మాణంతో భారత్ గిన్నిస్ వరల్డ్ రికార్డు సాధించింది. న్యూఢిల్లీలో జరిగిన గిన్నిస్ వరల్డ్ రికార్డ్ ప్రధానోత్సవంలో సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ మాట్లాడుతూ, ఉక్కు ఉత్పత్తిలో ఉప ఉత్పత్తిగా వచ్చే స్లాగ్ను రోడ్డు నిర్మాణానికి ఉపయోగించే స్వదేశీ సాంకేతికతకు ఇది నిదర్శనమని

చెప్పారు. ఈ సాంకేతికత ద్వారా రోడ్డు నిర్మాణ వ్యయం దాదాపుగా 40% తగ్గుతుందని, సాంప్రదాయ రోడ్ల కంటే 4 రెట్లు మన్నికను కూడా ఇస్తుందన్నారు. సిఎస్ఐఆర్ సెంట్రల్ రోడ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ భాగస్వామ్యంతో దీనిని అభివృద్ది చేసిందని తెలిపారు. పర్యావరణ వ్యర్థాల నుంచి సంపదను సృష్టించే ప్రభుత్వ ప్రాధాన్యతలకు ఇది అద్దం పడుతోందని, దాదాపుగా 15 ఏళ్ల వరకు రిపేర్లు అవసరం ఉండవని ఆయన స్పష్టం చేశారు. న్యూఢిల్లీలో ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా ఈ రోజు నిర్వహించిన కాన్వకేషన్ వేడుకల్లో కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ పాల్గొన్నారు. దేశవ్యాప్తంగా 23 కేంద్రాల్లో జరిగిన ఈ కార్యక్రమంలో అర్హత సాధించిన కొత్త సీఏలకు ఆయన మెంబర్షిప్ సర్టిఫికేట్లను ప్రదానం చేశారు. యూదుల నూతన సంవత్సరం రోష్ హషానా సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహుతో పాటు ఇజ్రాయెల్ ప్రజలకు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న యూదు సమాజానికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ నూతన సంవత్సరం అందరి జీవితాల్లో శాంతి, ఆయురారోగ్యాలు, ప్రగతిని తీసుకురావాలని ఆకాంక్షిస్తూ సోషల్ మీడియా వేదికగా సందేశాన్ని పంచుకున్నారు. పంజాబ్లోని ఫిరోజ్పూర్లోని సారాఘడి పోరాట స్మారక చిహ్నం వద్ద అమరవీరులైన సైనికులకు ఈరోజు ఘనంగా నివాళులర్పించారు. అమృత్సర్లోని సారాఘడి గురుద్వారాలో అఖండ్ పాఠ్ సాహిబ్ భోగ్ నిర్వహించగా, ఫిరోజ్పూర్లో జరిగిన రాష్టస్థాయి కార్యక్రమంలో పంజాబ్ మంత్రి గుర్మీత్ సింగ్ ఖుదియాన్ అమరవీరుల కుటుంబ సభ్యులను సన్మానించారు. భారత్ ఆఫ్ఘనిస్తాన్ మధ్య T20 మ్యాచ్ల సిరీస్ రేపు ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో ప్రారంభం కానుంది. ఈ సిరీస్లోని 3 మ్యాచ్లు ఇదే వేదికపై జరగనున్నాయి. ఆఫ్ఘనిస్తాన్తో జరిగిన గత 9 T20 మ్యాచ్ల్లో భారత్ 8 విజయం సాధించగా ఒక మ్యాచ్ ఫలితం తేలలేదు. ఇంగ్లాండ్, ఐర్లాండ్ పర్యటనలో ఓటముల తర్వాత ఈసారి జరిగే T20లో తిరిగి పుంజుకోవాలని భారత జట్టు భావిస్తోంది. బలూచిస్తాన్లో ప్రభుత్వం సైన్యం చేపడుతున్న అణచివేత చర్యలను పాకిస్తాన్లోని మానవ హక్కుల సంస్థ తీవ్రంగా నిరసించింది. మస్తుంగ్ జిల్లాతో పాటు ఇతర ప్రాంతాలలో పౌరుల మృతదేహాలు లభించడం, ఉపాధినిచ్చే పండ్ల తోటలను ధ్వంసం చేయడం వంటి చర్యలు అక్కడి ప్రజల జీవనోపాధిని దెబ్బతీస్తున్నాయంటూ పేర్కొంది. హర్యానా రాష్టంలో సాంకేతిక విద్యా ప్రమాణాలు, విద్యార్థుల నైపుణ్యాలు పెంపొందించేందుకు హర్యానా సాంకేతిక విద్యాశాఖ ఐఐటీ రూపర్తో అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. ముఖ్యమంత్రి నయాబ్ సింగ్ సైని సమక్షంలో ఈ ఒప్పందం జరిగింది. ప్రపంచంలో కొనసాగుతున్న ఘర్షణలు, ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న ఉద్రిక్తతలపై బ్రిక్స్ దేశాలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశాయి. ప్రజారోగ్యాన్ని పరిరక్షించడం జాతీయ భద్రతకు అత్యంత అవసరమని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా స్పష్టం చేశారు. ఫారిన్ కరెన్సీ, నాన్ రెసిడెంట్, ఇతర పథకాల ద్వారా వచ్చే నిధుల ప్రవాహం బలంగా ఉందని ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా తెలిపారు. ఛత్తీస్గఢ్లో నిర్మించిన 1.85 కిలోమీటర్ల పొడవైన స్టీల్స్ లాగ్ రోడ్ గిన్నిస్ వరల్డ్ రికార్డు సాధించింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 6:45 ప్రసారమయ్యే ప్రాంతీయ భాషల్లో కలుద్దాం.

ఆకాశవాణి ఎఫ్ఎం 102.2 చిత్రతరంగిణి ఫిలిం గీతాలు వింటారు. ముందుగా స్వర్ణకమలం ఈ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఇంకా వాణి జయరామ్ ఆలపించిన సిరివేనల గీతం సంగీతం ఇళయరాజా.

మీరు విన్న పాట స్వయం కృషి చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఇంకా ఎస్ జానకి ఆలపించిన సిరివెన్నెల గీతం, సంగీతం రమేష్ నాయుడు. మరి తరువాత వినబోయే పాట సప్తపది చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఇంకా పి సుశీల ఆలపించిన వేటూరు గీతం, సంగీతం కెవి మహదేవన్.

తర్వాత వినబోయే పాట జుమ్మంది నాదం. ఈ చిత్రం కోసం అనుజ్ గురువారా ఇంకా చైత్ర ఆలపించిన సుద్దాల అశోక్ తేజ గీతం, సంగీతం ఎంఎం కీర్వాణి.

తర్వాత వినబోయే పాట ముత్యాల పల్లకి. ఈ చిత్రం కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఇంకా పి సుశీల ఆలపించిన మల్లె మల్లగీతం, సంగీతం సత్యం.

తర్వాత వినబోతున్న పాట శశిరేఖ పరిణయం చిత్రం కోసం. సాయంధవి ఇంకా సాయంధవి పాడిన పాట సంగీతం విద్యాసాగర్, గీత రచన సిరివెన్నెల.

తర్వాత వినబోయే పాట సాహస వీరుడు సాగర కన్య. ఈ చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఇంకా ఎంఎం శ్రీలేఖ ఆలపించిన వేటూరి గీతం.

కార్యక్రమంలో తర్వాత రాముడు కాదు కృష్ణుడు ఈ చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఆలపించిన దాసరి నారాయణరావు గీతం.

ఈనాటి చిత్రతరంగిణి ఫిలిం గీతాల కార్యక్రమంలో చివరిగా వినబోతున్న పాట రాజకుమార్. ఈ చిత్రం కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఇంకా పి సుశీల ఆలపించిన ఆత్రేయ గీతాన్ని వినబోతున్నారు.

ఆకాశవాణి ఎఫ్ఎం 102.2 సమయం 8:30 కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో వార్తలు వింటారు. విశాఖపట్నం కేంద్రం నుండి ప్రసారమవుతాయి.

0: ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది డివి సత్యనారాయణ. ముఖ్యాంశాలు. భారత అధ్యక్షతన జరుగుతున్న బ్రిక్స్ సదస్సు తొలిరోజు సభ్య దేశాలు న్యూఢిల్లీ డిక్లరేషన్ను ఏకగ్రీవంగా ఆమోదించాయి. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో సంస్కరణలను ఇకపై వాయిదా వేయలేమని ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఈరోజు బ్రిక్స్ సదస్సులో స్పష్టం చేశారు. సముద్రయాన కార్మికులకు నావికుల అత్యవసర మద్దతు వ్యవస్థ ఏర్పాటు చేయాలని ప్రధానమంత్రి నరేంద్రమోదీ బ్రిక్స్ సదస్సులో ప్రతిపాదించారు. హాకీ మహిళల జూనియర్ ఆసియా కప్ 2026లో భారత జట్టు ఫైనల్కు చేరుకుంది. భారత అధ్యక్షతన జరుగుతున్న బ్రిక్స్ సదస్సు తొలిరోజు సభ్య దేశాలన్నీ న్యూఢిల్లీ డిక్లరేషన్ను ఏకగ్రీవంగా ఆమోదించాయి. న్యూఢిల్లీలోని భారత మండపంలో జరుగుతున్న సదస్సులో తొలిరోజు సమావేశ ముగింపులో ప్రధానమంత్రి నరేంద్రమోదీ డిక్లరేషన్ను ఆమోదించాలని ప్రతిపాదించారు. ఈ డిక్లరేషన్ బ్రిక్స్ దేశాల ఉమ్మడి సంకల్పానికి స్పష్టమైన దిశానిర్దేశం చేస్తుందని నరేంద్రమోదీ మాట్లాడుతూ చెప్పారు. ఇందులో తీసుకున్న నిర్ణయాలను కార్యరూపంలోకి తీసుకురావడం సభ్య దేశాల ఉమ్మడి బాధ్యత అని పేర్కొన్నారు. మారుతున్న ప్రపంచాన్ని పాతకాలపు సంస్థలతో నడిపించలేమని నేటి చర్చలు స్పష్టం చేశాయని నరేంద్రమోదీ అన్నారు. ప్రాతినిధ్యం, స్పందన, నిబంధనల రూపకల్పనలో సంస్కరణలు అత్యవసరమని ప్రధానమంత్రి స్పష్టం చేస్తూ,
1: ఆజ్ కీ చర్చా సే స్పష్ట హై కి బదల్తే హుయే విశ్వ కా సంచాలన్ పురానే సంస్థానో సే నహీ కియా జా సక్తా. రిప్రజెంటేషన్, రిస్పాన్సివ్నెస్ ఔర్ రూల్ మేకింగ్ తీనో మే సుధార్ ఆవశ్యక హై. आज एडप्ट किया गया न्यू दिल्ली डिक्लेरेशन हमारे साझा संकल्प को स्पष्ट दिशा देता है. अब हमारी जिम्मेदारी है कि इन संकल्पों को ठोस परिणामों में बदले.
0: ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి యుఎన్ఎస్సీలో సంస్కరణలను ఇకపై వాయిదా వేయలేమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు బ్రిక్స్ సదస్సులో మాట్లాడుతూ స్పష్టం చేశారు. ఈ అంశంపై చర్చలకు నిర్దిష్ట కాలపరిమితి, స్పష్టమైన ఫలితాలుండాలన్నారు. ప్రపంచ ఆర్థిక వృద్ధికి ప్రధానంగా దోహదపడుతున్న దేశాలకు ప్రపంచ ఆర్థిక పాలనను రూపొందించడంలో

0: తగిన పాత్ర ఉండాలని నరేంద్ర మోదీ స్పష్టం చేస్తూ,
1: రిప్రజెంటేషన్ కే సంబంధ మే కహనా చాహుంగా, యుఎన్ సెక్యూరిటీ కౌన్సిల్ మే రిఫార్మ్ అబ్ ఔర్ టాలా నహీ జా సక్తా, పర్ టాక్స్ బేస్డ్ నెగోషియేషన్స్ కో నిశ్చిత సమయ సీమా ఔర్ స్పష్ట పరిణామ సే జోడనా హోగా, ఉసీ తరహ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ మే వోటింగ్ పవర్, లీడర్షిప్ పొజిషన్స్ ఔర్ పాలసీ ప్రయారిటీస్ ఆజ్ కీ ఇకనామిక్ రియాలిటీస్ కే అనుసార్ హోనీ చాహియే.
0: సముద్రయాన కార్మికులకు అవసరమైన సమయంలో సహాయం అందించేందుకు నావికుల అత్యవసర మద్దతు వ్యవస్థ సీఫేరర్స్ ఎమర్జెన్సీ సపోర్ట్ నెట్వర్క్ ఏర్పాటు చేయాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బ్రిక్స్ సదస్సులో ప్రతిపాదించారు. సదస్సు ప్రారంభ ప్రసంగంలో నరేంద్ర మోదీ మాట్లాడుతూ, సముద్రయాన కార్మికులు ప్రపంచ వాణిజ్యానికి ఎంతో కీలకమైన సేవలు అందిస్తున్నప్పటికీ క్లిష్ట పరిస్థితుల్లో వారికి తగిన సహాయం అందడం లేదని ఆయన పేర్కొన్నారు. సంబంధిత దేశాల సముద్ర వ్యవహారాల అధికారులు దౌత్య కార్యాలయాలను అనుసంధానించడం ద్వారా ఈ నెట్వర్క్ సహాయపడుతుందని నరేంద్ర మోదీ పేర్కొంటూ,
1: సీ ఫేరర్స్ కా వైశ్విక్ వ్యాపార్ మే బహుత్ బడా యోగదాన్ హై, కింతు అక్సర్ ముష్కిల్ సమయ మే ఉన్హే సహారే కీ కమీ మహసూస్ హోతీ హై. మేరా ప్రస్తావ్ హై కీ క్యా హమ్ సీ ఫేరర్స్ ఎమర్జెన్సీ సపోర్ట్ నెట్వర్క్ బనా సక్తే హై, ఇస్కే మాధ్యమ్ సే సంబంధిత దేశో కీ మెరిటైమ్ అథారిటీ ఔర్ మిషన్స్ కో జోడా జాయేగా, ఇస్సే డిస్ట్రెస్ అలర్ట్స్, మెడికల్ అసిస్టెన్స్, పరివారో కో సూచనా తథా ఎవాక్యుయేషన్ మే సహయోగ్ దియా జా సక్తా హై.
0: భారత్ అధ్యక్షతన జరుగుతున్న 18వ బ్రిక్స్ సదస్సు సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు ఇథియోపియా దేశ ప్రధానమంత్రి డాక్టర్ అబీ అహ్మద్ అలీతో ద్వైపాక్షిక చర్చలు జరిపారు. ఉమ్మడి వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసే లక్ష్యంతో ఇరువురు నేతలు చర్చలు జరిపినట్లు విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. ఆర్థిక సహకారం, రక్షణ, భద్రతా భాగస్వామ్యం, నైపుణ్యాభివృద్ది వంటి కీలక రంగాలలో సాధించిన పురోగతిని ఇరువురు నేతలు సమీక్షించారు. అదేవిధంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మలేషియా ప్రధానమంత్రి అన్వర్ ఇబ్రహీంతో కూడా ద్వైపాక్షిక చర్చలు జరిపారు. ఈ సమావేశంలో వాణిజ్యం, పెట్టుబడులు, రక్షణ, భద్రత, ప్రజల మధ్య సంబంధాలతో సహా పలు రంగాలలో ద్వైపాక్షిక సహకార పురోగతిని సమీక్షించారు. ఆసియాన్ భారత్ సంబంధాలను బలోపేతం చేయడంలో మలేషియా అందిస్తున్న నిరంతర మద్దతును నరేంద్ర మోదీ ప్రశంసించారు. సామాజిక అభివృద్దికి క్రీడలు ఒక ముఖ్యమైన సాధనమని పేర్కొన్న బ్రిక్స్ న్యూఢిల్లీ డిక్లరేషన్ క్రీడారంగంలో సభ్య దేశాల మధ్య సహకారాన్ని పెంపొందించేందుకు భారత్ చేసిన రెండు కీలక ప్రతిపాదనలకు మద్దతు తెలిపింది. క్రీడా సాంకేతికతపై వర్కింగ్ గ్రూప్ ఏర్పాటు, అలాగే క్రీడా వస్తువుల తయారీదారుల కోసం క్రీడా సామగ్రి తయారీదారుల సదస్సు నిర్వహించాలని భారత్ ప్రతిపాదించింది. ఆకాశవాణి జాతీయ వార్తలు వింటున్నారు. బ్రిక్స్ సదస్సు 2026లో నిర్వహిస్తున్న భారత్ ఇన్నోవేట్స్ ఎక్స్పోజిషన్ ఉన్నత విద్యా పరిశోధన సంస్థల్లో రూపుదిద్దుకుంటున్న ఆవిష్కరణలను ప్రపంచానికి పరిచయం చేయడమే లక్ష్యంగా రూపొందించామని కేంద్ర విద్యాశాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి తెలిపారు. ఈ ఎక్స్పోకు విచ్చేస్తున్న ప్రముఖులకు స్వాగతం పలకడం దేశానికి గర్వకారణమని సామాజిక మాధ్యమ వేదికగా విడుదల చేసిన వీడియో సందేశంలో ఆయన పేర్కొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దూరదృష్టితో కూడిన నాయకత్వంలో భారత్లో ఆవిష్కరణల వ్యవస్థ వేగంగా అభివృద్ది చెందుతోందన్నారు. భారత్ ఆవిష్కరణల ప్రయాణం ప్రపంచవ్యాప్తంగా ప్రభావాన్ని చూపుతోందని ప్రహ్లాద్ జోషి పేర్కొంటూ,
2: ఇండియాస్ ఇన్నోవేషన్ ఎకోసిస్టమ్ హ్యాస్ గ్రోన్ ర్యాపిడ్లీ. ద జర్నీ ఆఫ్ భారత్ ఇన్నోవేట్స్ హ్యాస్ ఆల్రెడీ క్రియేటెడ్ గ్లోబల్ ఇంపాక్ట్. At its maiden global showcase in Nice, as India leads the BRICS chairship, we remain committed to building a stronger partnership in research, innovation and entrepreneurship from lab to market, from India to world.
0: ఛత్తీస్గఢ్లోని రాయ్గఢ్లో నిర్మించిన ప్రపంచంలోనే పొడవైన స్టీల్ స్లాగ్ రోడ్ గిన్నిస్ వరల్డ్ రికార్డులో చోటు దక్కించుకుంది. మొత్తం 1.85 కిలోమీటర్ల పొడవైన ఈ రహదారి ఉక్కు తయారీలో ఉప ఉత్పత్తిగా లభించే ప్రాసెస్ చేసిన స్టీల్ స్లాగ్ను రోడ్డు నిర్మాణంలో ఉపయోగించే కంకరగా మార్చే స్వదేశీ సాంకేతికతకు నిదర్శనంగా నిలిచింది. న్యూఢిల్లీలో ఈరోజు జరిగిన గిన్నిస్ వరల్డ్ రికార్డు ధృవీకరణ కార్యక్రమంలో కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రి డాక్టర్ జితేందర్ సింగ్ మాట్లాడారు. స్టీల్ స్లాగ్ రోడ్ టెక్నాలజీతో రహదారి నిర్మాణ వ్యయాన్ని సుమారు 40% వరకు తగ్గించవచ్చని, సంప్రదాయ రోడ్లతో పోలిస్తే 4 రెట్లు ఎక్కువ బలం లభిస్తుందని మంత్రి పేర్కొన్నారు. ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ డిఎంఆర్ఎల్ రేపు అన్ని మెట్రో మార్గాల్లో ఉదయం 6 గంటల నుంచే సర్వీసులను ప్రారంభించనుంది. పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు, సాధారణ ప్రయాణికులు సకాలంలో సౌకర్యవంతంగా తమ గమ్యస్థానాలకు చేరుకునేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు డిఎంఆర్సీ ఈరోజు సామాజిక మాధ్యమం ఎక్స్ ద్వారా వెల్లడించింది. విద్యార్థులు, ప్రయాణికులు తమ ప్రయాణాన్ని అందుకు అనుగుణంగా ముందుగానే ప్రణాళిక చేసుకోవాలని,

0: డిఎంఆర్సీ సూచించింది. హాకీ మహిళల జూనియర్ ఆసియా కప్ 2026లో భారత జట్టు ఫైనల్కు చేరుకుంది. చైనాలోని మోకీలో ఈరోజు జరిగిన సెమీఫైనల్ మ్యాచ్లో దక్షిణ కొరియాపై భారత్ 5-1 గోల్స్ తేడాతో ఘన విజయం సాధించింది. రెండో సెమీఫైనల్లో చైనా జపాన్ మధ్య జరిగే మ్యాచ్ విజేతతో భారత్ ఫైనల్లో తలపడనుంది. 2023-24లో వరుసగా టైటిల్లు సాధించిన భారత్ మూడో టైటిల్ కోసం మహిళల జూనియర్ ఆసియా కప్ బరిలో నిలిచింది. భారత్ ఆఫ్ఘనిస్తాన్ జట్ల మధ్య 3 మ్యాచ్ల టీ20 క్రికెట్ సిరీస్ రేపటి నుంచి ప్రారంభం కానుంది. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో తొలి టీ20 క్రికెట్ మ్యాచ్ రేపు జరగనుంది. సిరీస్లోని 3 మ్యాచ్లు ఇదే వేదికలో జరుగుతాయి. ఆఫ్ఘనిస్తాన్తో ఇప్పటివరకు ఆడిన 9 టీ20 మ్యాచ్ల్లో భారత్ 8 విజయాలు సాధించింది. ఒక మ్యాచ్ ఫలితం తేలకుండానే ముగిసింది. భారత్ చైనా మధ్య విమాన ప్రయాణ సంబంధాలు మళ్లీ ప్రారంభం కానున్నాయి. ఈ నెల 21వ తేదీ నుంచి గ్వాంగ్జౌ నుంచి న్యూఢిల్లీకి సాధారణ ప్రయాణికుల విమాన సర్వీసులను పునఃప్రారంభించనున్నట్లు చైనా సదరన్ ఎయిర్లైన్స్ ఈరోజు ప్రకటించింది. దాదాపు 6 సంవత్సరాల విరామం తర్వాత ఈ సర్వీసులు తిరిగి ప్రారంభం కానున్నాయి. 2020లో కోవిడ్-19 మహమ్మారి ప్రారంభమైన తర్వాత భారత్ చైనా మధ్య విమాన సర్వీసులు నిలిచిపోయాయి. చైనా అధ్యకుడు షీ జిన్పింగ్ బ్రిక్స్ సదస్సులో పాల్గొనేందుకు భారత్కు వస్తున్న సమయంలో ఈ పరిణామం చోటు చేసుకోవడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఇదిలా ఉండగా ఈ ఏడాది మార్చిలో భారత విమానయాన సంస్థ ఇండిగో షాంఘై కోల్కతా మధ్య రోజువారీ విమాన సర్వీసులను ప్రారంభించింది. యూదుల నూతన సంవత్సరం రోష్ హసానా సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు, ఇజ్రాయెల్ ప్రజలు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న యూదు సమాజానికి సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా శుభాకాంక్షలు తెలిపారు. ఈ కొత్త సంవత్సరం ప్రతి ఒక్కరికి శాంతి, ఆరోగ్యం, నిరంతర పురోగతిని అందించాలని ఆయన ఆకాంక్షించారు. జాతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. భారత్ అధ్యక్షతన జరుగుతున్న బ్రిక్స్ సదస్సు తొలి రోజు సభ్య దేశాలు న్యూఢిల్లీ డిక్లరేషన్ను ఏకగ్రీవంగా ఆమోదించాయి. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో సంస్కరణలను ఇకపై వాయిదా వేయలేమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు బ్రిక్స్ సదస్సులో స్పష్టం చేశారు. సముద్రయాన కార్మికులకు నావికుల అత్యవసర మద్దతు వ్యవస్థ ఏర్పాటు చేయాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బ్రిక్స్ సదస్సులో ప్రతిపాదించారు. హాకీ మహిళల జూనియర్ ఆసియా కప్ 2026లో భారత జట్టు ఫైనల్కు చేరుకుంది. ఆకాశవాణి జాతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రం. ఇప్పుడు దేశభక్తి గీతం వింటారు.

మీరింతవరకు చిత్ర జగత్ హిందీ చిత్రగీతాలు విన్నారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం ప్రకటించిన కార్యక్రమం మరికొద్దిసేపట్లో

0: two peoples. External Affairs Ministry said in a statement that the two leaders took note of the progress in people-to-people ties and underscored the need to further promote cultural exchanges, business linkages and greater mobility between the two countries. A special cultural performance, Navarasa, the universe of shared emotions, was presented during the BRICS Leaders Summit Gala dinner hosted by the Prime Minister today at Bharat Mandapam in New Delhi. The cultural event featured the BRICS Symphony, One Rhythm, Many Cultures, bringing together musicians from BRICS members and partner countries in a unique collaborative musical performance. And in US Open tennis, defending champion Arina Sabalenka will take on Elena Rybakina in the women's singles final tonight. And that is the end of this news bulletin.
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రం. రేపటి కార్యక్రమాల్లోని కొన్ని ముఖ్యాంశాలు వింటారు. ఉదయం 6 గంటలకు సూక్తిసుధ సమర్పణ, శ్రీమతి పి ప్రియదర్శిని. 7:15 ఉదయరేఖలు కార్యక్రమంలో సరస వినోదిని సమస్యాపూర్ణం సమర్పణ, డాక్టర్ పైడిపాటి ఉమానాథ శర్మ. 7:55 ఈ మాసపు పాట. సంగీతం శ్రీ కలగ కృష్ణమోహన్, రచన శ్రీ ఇంద్రగంటి శ్రీకాంత శర్మ, గాయకులు శ్రీమతి ప్రసన్నలక్ష్మి. సమర్పణ ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. 8:35 కర్ణాటక సంగీతం కార్యక్రమంలో శ్రీమతి విష్ణుభోట్ల సరస్వతి, శ్రీమతి విష్ణుభోట్ల కృష్ణవేణి గారుల గాత్రయుగుణం వింటారు. శ్రీమతి బీవీ దుర్గా భవాని వయలిన్, శ్రీ బీవీఎస్ ప్రసాద్ మృదంగం, శ్రీ ఎస్ హనుమంతరావు ఘటం. మధ్యాహ్నం 1:30 వనితావాణి కార్యక్రమంలో దృశ్య మాధ్యమాలలో స్త్రీల సానుకూల చిత్రీకరణ, ఈ అంశం గురించి డాక్టర్ జి అనిత గారితో పరిచయం. అనంతరం లలిత గీతాలు విశేషాలు ఉంటాయి. 3:00 మాధవి నాటకం, రచన శ్రీ తల్లావజ్జల పతంజలి శాస్త్రి, నిర్వహణ శ్రీ బేతా రామసూర్య ప్రకాశరావు, సహకారం శ్రీ మాడుగుల రామకృష్ణ, శ్రీ ఆలయోగానందేశ్వరరెడ్డి. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ. 6:30 పల్లెసీమల కార్యక్రమంలో శ్రీ అన్నవరపు సాంబశివరావు బృందం వారి భజనావళి. 7:15 పంటసీమల కార్యక్రమంలో వ్యవసాయ సమాచార సాధనాలు, ఈ అంశం గురించి డాక్టర్ ఎం వెంకటరాములు గారితో పరిచయం. అనంతరం జానపద గీతం, ఇంకా వరి పంటలో ఎలుకల యాజమాన్యం గురించి వివరాలు ఉంటాయి. 7:30 మహిళల ఆసియా కప్ T20 క్రికెట్ టోర్నమెంట్ 2026లో భాగంగా భారత్ మరియు శ్రీలంక జట్ల మధ్య దుబాయ్లో జరిగే క్రికెట్ ఆటపై హిందీ మరియు ఇంగ్లీషు వ్యాఖ్యానం రేడియో సెట్లలో ప్రసారమవుతుంది. 8:15 అమరభారతి కార్యక్రమంలో వేదేశ విజ్ఞానం, ఈ అంశం గురించి శ్రీమతి కె వీణావాణి గారి ప్రసంగం వింటారు. రాత్రి 10:00 రవివాసరీయ అఖిల భారత సంగీత సభ కార్యక్రమం ఢిల్లీ కేంద్రం నుంచి రిలే. మీరింతవరకు రేపటి కార్యక్రమంలోని కొన్ని ముఖ్యాంశాలు విన్నారు. మంచి మాట, విమర్శలకు భయపడకు, ఎదురుగాలిలోనే గాలిపటం పైకి లేస్తుంది. మంచి మాట విన్నారుగా. ఆకాశవాణి విజయవాడ కేంద్రం. సమయం 11:12:59. ఈనాటి ప్రసారాలు 358.4 మీటర్లు అనగా 837 కిలోహెర్ట్స్ మీడియా వేవ్పై సమాప్తం. FM 102.2 మా ప్రసారాలు నిరంతరాయంగా కొనసాగుతాయి. నమస్కారం.